0: ఈ విశ్వమంతా ఇప్పుడును రసమయమైనటువంటి యొక్క బ్రహ్మమునందుంచే ఉద్భవించదన్న మాట చెప్పక తప్పదు. అట్టి ప్రకృతి, అట్టి బ్రహ్మ, ఇట్టి విశ్వము మూడింటి యొక్క ఏకత్వము అవినాభావ సంబంధం.
1: బై ఎంప్టీ వర్డ్స్ యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఆనంద ది ట్రూత్ ది బీయింగ్ అండ్ ది బ్లిస్. Without seeds, how can you get out of land any harvest? In the same manner, you can never get ananda by empty words. Pavitra Atma Swarupas, students, in accordance with the famous sentence from our Vedas, Raso Vaisaha, we should understand that the world is full of Brahman. Brahman, who signifies the essence of rasa. The world is full of rasa. Nature is also consisting only of Brahman. These three things, prakriti, nature, Brahma, and the vishva, the world, all these three together constitute this rasa.
0: ఏకమైనటువంటి రసమే అనేక స్థాయిలుగా మనకు కనిపిస్తూ ఉంటుంటది. అప్రాకృతమైనటువంటి ఈ ప్రపంచమునందు మూడు విధములైనటువంటి ఖండములు విభజింపబడినటువంటివి. వీటికి ఖండములని చెప్పవచ్చును, లేక మూడు లోకములని కూడాను చెప్పవచ్చును.
1: ది వన్నెస్ ఆఫ్ రసా ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ ఆల్వేస్ ఎవిడెంట్ టు అస్. ఆల్దో ఫర్ అపియరెన్సెస్ థింగ్స్ ఆర్ మెనీ, దేర్ ఈస్ వన్నెస్ ఇన్ దిస్ డ్యుయాలిటీ. This entire world can be regarded as consisting of three parts. It may even be called, it consists of three different worlds.
0: ఈ మూడు రకములైనటువంటి ఖండములకు మొదటి దానిని ముక్తధామమని, రెండవ దానిని వైకుంఠధామమని, మూడవ దానిని గోలోకధామమని దీనికి సార్థకమైనటువంటి నామములు.
1: These three parts or the three worlds are called ముక్తధామ, వైకుంఠధామ, గోలోకధామ.
0: ఈ మూడింటి యందు భక్తి, జ్ఞాన, మోక్షముల యొక్క తత్వానికి సరి అయినటువంటి యొక్క స్థానములుగా ఏర్పరిచినటువంటివి.
1: దీస్ త్రీ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అప్రోప్రియేట్ రెస్పెక్టివ్లీ టు భక్తి డివోషన్ ఆర్ జ్ఞాన నాలెడ్జ్ అండ్ మోక్ష లిబరేషన్.
0: ఈ ముక్తిధామం అన్నటువంటిది కేవలం నిత్యానిత్య విషయ పరిశీలన సలపటం, తద్వారా ఈ రూపనామములు అనిత్యమని, అశాశ్వతమని, అసత్యమని తాను నిర్ణయించుకుని సత్యనిత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వము, నిరాకారతత్వం అనేటువంటి యొక్క సత్యమునందు తాను కొంతవరకు జీవితమును అనుభవించి, తద్వారా నిత్యానంద పరమానందమనేటువంటి యొక్క యోగతత్వాన్ని తాను అనుసరించి, తద్వారా ముక్తి అనేటువంటి యొక్క స్థానమును పొందేటువంటి యొక్క మార్గమునకు ముక్తిదాయము అని ఒక పేరు.
1: దిస్ నేమ్ ముక్తిధామ, ఇట్ సిగ్నిఫైస్ దట్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్. దేర్ బై కమ్ టు ది కన్క్లూషన్ దట్ ఆల్ దట్ యు సీ ఇన్ ది ఫార్మ్ అండ్ ఇన్ ది నేమ్, దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ థింగ్స్. And you decide what is true, arrive at the truth and come to the conclusion that nirakara, one who has no form, is the ultimate truth. Thereby you reach the yoga tattva. Through the yoga tattva you reach mukti or liberation. That is why this is called the mukti dhamma.
0: Inka bhakti margam nandu prema rasanu dharam cheta tanmayattudai mattudai unmattudai భగవంతుని యొక్క ప్రేమ తత్వమును అనుభవించేటువంటి ప్రయత్నమునకై తన యొక్క యావత్ జీవితమునకును అంకితము చేసి, తద్వారా పరమాత్మని యొక్క అనుగ్రహమునకు పాత్రపడేటువంటి యొక్క పాత్రుడయ్యే నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నములు అన్ని కూడాను కేవలము వైకుంఠధామం అనేటువంటి దానికి చేరుతుంటాది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ భక్తి ఆర్ డివోషన్, దేర్ బై యు అటైన్ prema or love, and in this ecstasy you lose yourself. One gets completely lost and spends his life in acquiring God's grace through devotion and through prema. Such devotion will result in God's grace and you are seeing God himself. This is referred to as Vaikuntha Dhama.
0: మానవుని జీవితమినందు భావరూపమును ధరించి స్థూల సూక్ష్మ కారణ శరీరములకు అతీతమైనటువంటి యొక్క ఆనందములో తాను మునిగి తద్వారా భగవంతుని యొక్క ఏకత్వం లోపల తాను ఆనంద రసమును గ్రోయేటువంటి యొక్క దివ్యమైనటువంటి విభూతులను గోలోక ధామము అని కూడా పిలుచుంటారు.
1: ఇన్ మ్యాన్స్ లైఫ్ టు డెవలప్ నోబుల్ ఐడియాస్ ఇన్ ఆల్ ది 3 స్టేట్స్, the gross state, the subtle state and the causal state. In all these 3 states, immerse one's life and develop ideas, recognize the oneness of God, reach divinity. This kind of attempt is referred to as the Goloka Dhamma.
0: Manavattvam annatundi chana chanamunaku kudanu marpu chendunatundi itti chana chanamunaku marpu chendetundi manavattvam nandu chana chanamunaku kudanu వికారమైనటువంటి తలంపులతో కూడినటువంటి యొక్క మనసును కూడటం చేత తద్వారా భిన్నత్వం అనేటువంటి భావములు అనేకత్వం అనేటువంటి చింతనలు ఈ మానవుని యందు ఉద్భవించి మానవత్వాన్ని కూడాను మరిపింపజేసేటువంటి యొక్క అహంకారమును కూడాను పెంపొంపజేస్తుంటాది.
1: ఇట్ ఈస్ మ్యాన్స్ నేచర్ ఇస్ సచ్ దట్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ మోమెంట్ టు మోమెంట్. బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ ఫ్రమ్ మోమెంట్ టు మోమెంట్ is also associated with some crooked features of your own mind, you begin to feel duality in this world. Not only you begin to feel duality in this world, you also perceive manifold nature of this world. Man therefore forgets what is truth and he even develops sometimes through this process an ego or ahankara.
0: Manavuniki ఒక విధమైనటువంటి మార్పు చెందటమే ఒక అభిరుచిగా ఉంటుంటుంది.
1: ఫర్ మ్యాన్ హి ఫీల్స్ ఇట్ గుడ్, హి ఫీల్స్ ఇట్ ఎ టేస్ట్ఫుల్ థింగ్ టు అండర్గో సమ్ చేంజ్ ఆల్వేస్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఎట్టి ఉత్తమమైనటువంటి గాయకుడు అయినను ఒకే పాటను ఒకే రాగమునందు అనేక పర్యములు పాడటం చేత ఈ యొక్క శ్రోతలకు ఒక విధమైనటువంటి విసుగు కూడాను రాక తప్పదు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ సాంగ్, ఇఫ్ యు గో ఆన్ సింగింగ్ ఇట్ ఇన్ ది సేమ్ స్టైల్, ఈవెన్ ఇఫ్ హి ఇస్ ఎ గుడ్ సింగర్, ఇఫ్ హి గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఇన్ ది సేమ్ స్టైల్ యూజింగ్ ది సేమ్ రాగ, ది లిసనర్స్ విల్ గెట్ సమ్ వాట్ డిస్గస్టెడ్ విత్ హిమ్.
0: కంటికి కనిపించినటువంటి యొక్క గానమునందు అనేక రకములైన రాగములు కూడాను కూడి ఉన్నవి.
1: Even though this song is not to be seen by the eye, it's not visible to the eye, in that song there are many different kinds of ragas involved in it.
0: ఒక్కొక్క రాగమునకు కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క రూపము కూడాను ధరించి ఉంటుంటాది.
1: Each one of these ragas has got a particular form and shape.
0: కనుక రాగ తాళ భావములతో కూడినటువంటి యొక్క తత్వమును మానవుడు నిరంతరము కూడాను అభిలషిస్తుంటాడు.
1: Man always wants to have that kind of feeling and aspect which is mixed with raga, tala and bhava.
0: Lokamu okkate ainappatikini trigunamto kuditam cheta indulo oka vidhamainatundi shabda sparsha roopa rasa gandhadulu kudanu aneka rakamulainatundi okka phalitamunu manaku andistuntundali.
1: Although the world is only one, because it is mixed with the 3 qualities, we find in this world various feelings, various sensory feelings like shabda, sparsha, rupa, rasa and gandha.
0: Ade vidhamugane jeevudu okkadainappatikini aneka rakamulainatundi samskaramulato koodatam cheta tana yokka pravartanalu tanaku teliyakane bhinnamainatundi margamunu avalambistuntuntayi.
1: In the same manner, although jiva is one, because jiva is associated with many past actions of his, without even his knowing, he will get involved in many different kinds of aspects in this world.
0: కనిపించినటువంటి దానిని మనము సత్యమనియు కనిపించినటువంటి దాన్ని కూడాను అసత్యములనియు మనము విశ్వసించడం కూడాను ఒక మూఢత్వము.
1: It is foolishness on our part to believe that what you see alone is truth and that what you do not see is all untruth.
0: కనిపించినటువంటి యొక్క పదార్థమే కనిపించేటువంటి యొక్క తత్వమునకు ఆధారమై ఉంటుంటది.
1: What you see is a sort of basis for the aspect of your own vision.
0: ఒక చిన్న ఉదాహరణము, కనిపించే వృక్షమునందు అనేక ఫలపుష్పములు మనం అనుభవిస్తూ ఉండినప్పటికీ ఈ కనిపించే ఫలపుష్పములకు వృక్షములకు కూడాను కనిపించినటువంటి యొక్క వేర్లు దీనికి ఆధారమై ఉంటున్నాయి.
1: There is a small example which we have to consider in this context. We see the trees, we see the fruits and the flowers on the tree, but the basis for what you see as a tree and as fruits and flowers is something which you do not see, and those are the roots which are below.
0: కనిపించినటువంటి భవనమునకు మనము అనేక రకములైనటువంటి అందచందములు తీర్చిదిద్దుతూ ఉంటాం, కానీ ఈ అందచందములు తీర్చిదిద్దబడేటువంటి యొక్క గోడలకు కాని ఈ యొక్క టాపు కానీ కనిపించినటువంటి యొక్క పునాదులు ఆధారమైనటువంటి అనేటువంటిది మనకు తెలిసే ఉన్నటువంటి విషయము.
1: ఇన్ ది కేస్ ఆఫ్ మెనీ బిల్డింగ్స్ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ, వీ డూ సెవెరల్ కైండ్స్ ఆఫ్ బ్యూటిఫికేషన్, వీ గివ్ దెమ్ డెకరేషన్ ఆన్ ది టాప్ అండ్ ఆన్ ది వాల్స్, బట్ వీ నో దట్ ది ఫౌండేషన్ విచ్ వీ డూ నాట్ సీ అండ్ విచ్ ఇస్ బిలో ఇస్ ది బేసిస్ ఫర్ దోస్ విచ్ వీ సీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ వాల్స్.
0: అనేక అంగములతో కూడినటువంటి మానవ స్వరూపమునకు ఎట్టి అంగములు లేనటువంటి యొక్క మనస్తత్వము ప్రధానమైనటువంటి యొక్క దివ్యత్వానికి కానీ అధమత్వానికి కానీ మూల కారణమై ఉంటుండాలి.
1: ది షేప్ దట్ యు సీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవెరల్ ఆర్గన్స్ అండ్ హిస్ లింబ్స్ అండ్ టు హిమ్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ హిమ్, దిస్ ఇస్ మ్యాన్స్ మైండ్. ది మైండ్ దట్ యు కెనాట్ సీ ఈస్ ది బేసిస్ ఐదర్ ఫర్ ది డివైన్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఫర్ ది బేస్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: ఏ యొక్క వ్యక్తి ఒక గుండు పైన నిలిచి ఉన్నప్పుడు తాను నిలిచినటువంటి గుండును తాను ప్రక్కకు నెట్టడానికి ప్రయత్నం చేయడానికి పూనుకోవటంలో ఇది కేవలము వెర్రితనం అనేటువంటిది చెప్పవచ్చును.
1: If any individual is standing on a big spherical shaped object, and if this individual tries to push with his feet this spherical shaped object, it is a mere foolishness to do so.
0: తాను నిలిచినటువంటి గుండునే తాను నెట్టడానికి ఎవరికి ఎట్టి బలవంతుడైనప్పటికీ వానికి సాధ్యం కాదు.
1: However able a person may be, whatever his strength may be, it will not be possible for him, while standing on a spherical obstacle, to push that obstacle back.
0: పోనీ ఆ విధమైనటువంటి బలమును సంపాదించుకుని తాను నిలిచినటువంటి యొక్క గుండునే తాను నెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు తాను కూడాను పడక తప్పదు.
1: Even if he tries to acquire the strength and push the spherical ball on which he is standing, the consequence will be that he will also have to fall down.
0: Kanuka taanu nilchinatuvanti gundunu taanu prakkaku nettalani sankalpinchukunnatuvanti vyakti prakkaku digi tana balamunu gundu paina upayogaparchi appudu aa gundunu aa sthanam unchi prakkaku nettatam sadhyamavutundi kaani taanu nilichi aa gundunu prakkaku nettatam aneetuvantidi idi lokamulo asadhyamainatuvanti vishayam.
1: If one who is standing on this spherical shaped object, if he wants to push it aside, the only way in which he can do it is to get down from that spherical object and push it aside with his strength. But if he tries to do it while standing on that spherical object, he cannot do it.
0: Bandini yeechetvanti gurramunu bandilo kurchunabetti bandini yeechavante adi yeechagalada?
1: If a horse which is intended to pull a cart, if we make that horse sit in the cart and ask the horse to pull the cart, can it pull the cart?
0: Kanuka ye yokka bandini eechetvanti yokka gurramu unnado aa gurramunu bandiki kattinappude bandini eechagaladu kaani bandilo aa gurramunu kurchunabetti bandini eechamante eechadaniki sadhyam kaanattu gaani manavattam aneetvanti yokka divyamainatvanti jeeva tattvamu ఈ దేహం అనేటువంటి బండిని ఈడ్చే నిమిత్తమై పెట్టినటువంటిదే కాని ఈ దేహం అనేటువంటి బండిలో దానిని కూర్చొనబెట్టి మనము ఈ బండిని నడిపించడానికి ప్రయత్నం చేయటంలో ఎంత మూర్ఖత్వము మీరు యోచించుకోవచ్చు.
1: ఇఫ్ వీ హ్యావ్ ఎ హార్స్ అండ్ ఇఫ్ వీ ఇంటెండ్ దట్ హార్స్ టు పుల్ ఎ కార్ట్ అండ్ ఇఫ్ వీ మేక్ దట్ హార్స్ సిట్ ఇన్ ది కార్ట్ క్యాన్ ది హార్స్ పుల్ దట్ కార్ట్? ఇట్ క్యాన్ పుల్ ఇట్ ఓన్లీ వెన్ యూ కీప్ దట్ హార్స్ అవుట్ సైడ్ సెపరేట్ ఫ్రమ్ ది కార్ట్. ఇన్ ది సేమ్ మేనర్ man is like a cart, and if the divine aspect, the jiva, if it is to pull this cart of the body of the man while sitting inside the body, how can it do? It can pull this cart of the body only if this divine aspect is outside and is able to pull the cart.
0: Karulo kurchunnanta matramu taanu karu kaadu, karunu nadipeetuvanti vaadu taanu kaavachunu kaani karu taanu kaaneradu.
1: Just because one is sitting in a car, he does not become the car. At best, he can become one who is driving the car. He cannot become the car himself.
0: దేహం అనేటువంటి గుండు పైన నిలిచినటువంటి మానవుడు దేహము పైన నిలుచుకొని దేహ భ్రాంతి అందే తన యొక్క జీవితం ఇమిర్చి ఆ దేహం అనేటువంటి గుండును ప్రక్కకు నెట్టడానికి సాధ్యం కానటువంటి విషయము. కనుకనే ఈ దేహ భ్రాంతి అనేటువంటి ఈ గుండును ప్రక్కకు నెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వ్యక్తి తాను దేహము నుంచి వెలువడిగా ఉండినట్టుగా దూరముగా ఉండినట్టుగా భావించి దేహ భ్రాంతులకు ఏమాత్రం కూడా సంబంధము లేనటువంటి వ్యక్తిగా తాను తలంచి అప్పుడు ఆ దేహమును ప్రక్కకు నెట్టడానికి పూనుకోవటంలో ఒక సార్థకత ఉంటుంటాది.
1: మ్యాన్ హూ ఈస్ వాంటింగ్ టు అండర్స్టాండ్ దిస్ బాడీ వైల్ సిట్టింగ్ ఇన్ ది బాడీ అండ్ హావింగ్ ఆల్ ది ఇల్యూషన్స్ రిలేటింగ్ టు ది బాడీ, హీ కెనాట్ రియల్లీ పుష్ అవే దిస్ బాడీ. ఇఫ్ హీ వాంట్స్ టు పుష్ అవే దిస్ బాడీ, దెన్ హీ విల్ హ్యావ్ టు డిటాచ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది బాడీ, స్టాండ్ అలూఫ్ ఫ్రమ్ ది బాడీ, గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్స్ రిలేటింగ్ టు ది బాడీ, దెన్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ హిమ్ టు పుష్ ది బాడీ అవే.
0: ఇట్టి దేహతత్వమును సక్రమమైనటువంటి మార్గమునందు ఉపయోగపరిచి సత్యస్వరూపమైనటువంటి తన నిత్యస్థానమును పొందేటువంటి మార్గమును తెలుసుకునేటువంటి నిమిత్తమై భగవద్గీత మనకు అనేక రకములైనటువంటి ఆదర్శములను అందించినటువంటిది.
1: ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ యూ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ బాడీ అండ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ గుడ్ పాత్, భగవద్గీత హ్యాస్ టోల్డ్ అస్ అండ్ గివెన్ అస్ సెవరల్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అచీవింగ్ దిస్.
0: భగవద్గీత యందు కృష్ణ పరమాత్మ పాత దేహమును వీడి కొత్త దేహమును ధరించినట్టుగా పాత వస్త్రమును వీడి కొత్త వస్త్రమును తాను ధరిస్తుంటున్నాడు. కనుక దేహము వస్త్రం వంటిది, కనుక ఈ పాతబడినటువంటి వస్త్రమును నీవు ఏమాత్రం కూడా నువ్వు ఆశించిన అవసరం లేదు, ఆశించట లోపల కూడా ఏమాత్రం కూడా నువ్వు నీకు సరైనటువంటి యొక్క ఇది లేదు అనేటువంటి రీతి కింద కృష్ణుడు బోధించినట్టుగా తెలిపాడు. అయితే ఈ దేహం అనేటువంటిది పాత వస్త్రములుగా ఉండినప్పుడు విసర్జించడం కానీ త్యాగము చేయటం కానీ మానవునికు సరి అయినటువంటిదే, కాని ఈ దేహము నూతనముగా ఉండినప్పుడు అనగా చిన్న వయసుగాను 20 వర్షములు లేక 15 వర్షములు 9 వర్షములు ఉన్నటువంటి యొక్క దేహమును విసర్జించడంలో దేహం పాతదా కొత్తదా అనేటువంటి ఒక క్వశ్చన్.
1: A student today has expressed a doubt and asked a question. The question is, in Bhagavad Gita, Krishna has taught that this body, when it becomes old, should be given up, and as we take a new body, in the same manner in which we give up an old cloth or an old shirt and take a new shirt, is the body like an old cloth? And if so, should we give it up as if we give up an old shirt? This giving up, has it the same meaning when the body is also new, is young, is only 20 years old or 15 years old or 9 years old? How does this meet the point of giving up the body as if it were an old cloth? This is the doubt which he has expressed.
0: Vidyarthulara, Bhagavat yokka prabodhalu idi అవాంగ్మానస గోచరములు. మానవునకు ఇది అతీతమైనటువంటి యొక్క స్థితి యందు అర్థమును అందిస్తూ ఉంటుంటాది. భగవంతుని యొక్క పలుకులు అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇది కేవలము భగవత్ విశ్వాసము, భగవత్ యొక్క శక్తి సామర్థ్యములను గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ సామాన్యమైనటువంటి మానవులు ఈ కొత్త వస్త్రము పాత వస్త్రము అనేటువంటి యొక్క పేర్లకు అనేక రకములైనటువంటి అర్థములు తీసుకోవటం కద్దు. కాని ఇందులో ఉన్నటువంటి అర్థము స్పష్టంగా నేను తెలపడానికి పూనుకుంటున్నాను.
1: గాడ్స్ టీచింగ్స్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. దే ఆర్ క్లోజ్డ్ ఇన్ ఎ లాంగ్వేజ్ విచ్ ఆర్డినర్లీ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హూ నో గాడ్స్ వేస్ కెన్ అండర్స్టాండ్. ఫర్ అదర్స్ దీస్ థింగ్స్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. For an ordinary person, one normally takes meanings which are not quite appropriate to words like a new cloth or an old cloth. It is quite natural that you will not get the inner meaning. I will explain to you the true significance and the meaning of these things.
0: Neevu edo oka summer lopala neevu Kashmir yatraku vellavu. Aa Kashmir vellinappudu akkada chaala cheap ga undatam cheta oka ఉల్లన్ క్లాత్, ఒక షూట్ క్లాత్ తెచ్చుకున్నాం. అది తెచ్చుకొని ఏదో ఒక బీరువులో పడవేసినావు, కానీ కొంతకాలం దానిని మర్చిపోయినావు.
1: ఇన్ వన్ సమ్మర్ సీజన్ యు గో టు కాశ్మీర్. ఇన్ కాశ్మీర్ యు ఫౌండ్ దట్ వులన్ క్లాత్ ఈస్ సెల్లింగ్ క్వైట్ చీప్. యు పర్చేస్ దిస్ వులన్ క్లాత్, యు కమ్ బ్యాక్ హోమ్, యు పుట్ ఇట్ ఇన్ సమ్ అల్మైరా అండ్ యు ఫర్గెట్ అబౌట్ ఇట్.
0: అది 3-4 సంవత్సరంలో జరిగిన తరువాత అది ఏదో కొంత సర్దుతూ ఉండగా ఆ క్లాత్ నువ్వు చూస్తావు. చూసిన తక్షణమే, అయ్యో నేను 5 సంవత్సరాలకు పూర్వము కాశ్మీర్ లో ఈ షూట్ క్లాత్ తెచ్చుకున్నాను అని తక్షణమే నీ ఒక టైలర్ దగ్గర తీసుకెళ్తావు, టైలర్ దగ్గర కుట్టడానికి ఇస్తావు. టైలర్ కోటు షూటు అనగా ప్యాంటు కుట్టి చేసేస్తాడు. అది 2 వేసుకుని ఒకనాడు నీ ఒక పెళ్లికి వెళ్లావు.
1: ఆఫ్టర్ 3 or 4 years, while rearranging things in that almira, you accidentally look at this woolen cloth and then you are reminded of the fact that you purchased it some years ago. Immediately you call a tailor and you ask him to stitch a coat and a pant out of this woolen cloth. He does so. You wear this woolen coat and pant and you go to attend a function.
0: Ee naadu sayankalam tailor ni chethi gandinchadu, repu udayame aa pant coat vesukoni pendliki vellavu. ఏదో ఒక రకంగా భోజనాన్ని కూర్చోడానికి వంగేటప్పటికే ప్యాంట్ పంచర్ అయిపోయింది, చిరిగిపోయింది. చిరిగిపోయిన తక్షణమే నీవు అంటున్నావు, ఏమిటిది న్యూ ప్యాంట్ చిరిగిపోయిందే అని అని దానిపైన కొంతవరకు నువ్వు విసుగుపడతావు, న్యూ ప్యాంట్ ఎట్లా చినిగిపోతుంది అని. కానీ ప్యాంట్ న్యూ ప్యాంట్ గాని క్లాత్ ఓల్డ్ స్టాక్.
1: ది టైలర్ గివ్స్ యూ ది సూట్ దిస్ ఈవినింగ్, టుమారో మార్నింగ్ యూ వేర్ ది సూట్ and you go to attend this particular function, a marriage function. At that function, you try and sit on the floor. Immediately, the pant gets torn. When the pants get torn, you tell yourself, what happened? This is a new pant. I have got it only yesterday. Why is it torn? You wonder. In fact, the pant is new, but the cloth is old.
0: అదే విధముగానే మన దేహతత్వం అనేటువంటిది ఒక టైలర్ కుట్టినట్టుగా కాళ్ళు చేతులు కన్నులు తల ముక్కు నోరు ఇవన్నీ కొన్ని స్టిచ్ చేసినట్టుగా ఈ దేహం కొత్తదిగా వచ్చింది. కానీ లైఫ్ అనేటువంటిది పాత ఓల్డ్ స్టాక్ ఇది.
1: ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ ఇన్ దిస్ అనాలజీ, అవర్ హ్యూమన్ బాడీ హ్యాస్ కమ్ అప్ యాజ్ ఇఫ్ ఎ టైలర్ హ్యాస్ ప్రిపేర్డ్ ఇట్ బై స్టిచింగ్ యువర్ ఐస్, ది ఇయర్, యువర్ హ్యాండ్స్ అండ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్. Yes, the body is new, but the life in it is something which has been going on for quite some time and that is old.
0: Ade vidhamugane mana dehamu yokka aayuvunu dehamu yokka vayasunu manamu gurtistu untunname kaani jeevunu yokka tattvanni manam gurtinchadaniki sadhyam kaadu kanuka ni stitch chesinattuga ee deham kottadiga vachindi kaani life aneetvanti paata old stock idi.
1: In the same manner, as in this analogy, our human body

0: జీవుని యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి సాధ్యం కాదు. కనుక భగవంతుడు జీవతత్వమును గుర్తించి, ఈ జీవుడు పాతవాడే కనుక ఇది కొత్త వస్త్రమును ధరించుకున్నట్టుగా ఉత్తమమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క లోకములో ఉద్భవించేటువంటి యొక్క పరిస్థితికి దీనిని పాతదని దానిని కొత్తదని ఈ యొక్క పేర్లు అక్కడ ఉపయోగపెట్టాడు.
1: We are concerned only with the lifespan and the life of this body. We do not seem to attach any importance to the jiva, either its lifespan or how old it is, which is inside the body. The jiva is quite old, but the body is new. So, when God is referring to this old jiva changing the cloth, He is talking of taking a new cloth or a new body. But what is old is the jiva. It's only when we are able to understand such sacred meanings by looking deep into these statements that we will understand the real significance of them.
0: Inka maraka student Bharata Yuddhamnandu Dharmarajula varu Ashwatthama Athakunjaraha aneetuvanti yokka padamunu upayogapetti nishkaranamuga Ashwatthama aneetuvanti kumarudu chachipoyinarani ద్రోణాచార్యునికి చెప్పటం లోపల ధర్మరాజు కొంత మోసము చేసినట్టుగా కనిపిస్తుంటుంటది కదా, ఇట్లు చేయవచ్చునా అని ఒక ప్రశ్న.
1: Another student has asked a question relating to Dharmaraja telling Dronacharya through the sentence Ashwatthama hataha kunjaraha. By this he has created the impression that Ashwatthama is dead. Is it right that he should, in the mind of Dronacharya, create an impression that Ashwatthama is dead?
0: దీనిలో రెండు రకములైనటువంటి మార్గములను మనం చూడవలసి వస్తుంది.
1: In this, we have to recognize two kinds of things.
0: ఆనాడు అశ్వత్థామ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఏనుగు చావటం సత్యమే.
1: That day, it is truth that an elephant which had a name Ashwatthama was dead.
0: దానిని పురస్కరించుకుని పుత్రవాత్సల్యంతో మునిగినటువంటి ద్రోణాచార్యులకు ఈ యొక్క వార్త తెలపటం చేత తన యొక్క శక్తి సామర్థ్యములంతా కూడా నువ్వు కోల్పోవచ్చును అనేటువంటి ఒక ఉద్దేశంతో లీలానాటక సూత్రధారి అయినటువంటి కృష్ణుడు ధర్మజుని ప్రోద్బలపరిచినాడే కాని ధర్మజుని యొక్క స్వభావముతో స్వబుద్ధితో తాను చెప్పటం కాదు.
1: At that time, Dronacharya was doting with attachment to his son. Krishna, who was playing all the drama, he made Dharmaja make this statement in order to attack Dronacharya's doting attachment to his son. This was not said by Dharmaja by his own volition.
0: Dharmaja maha pavitramainatunte hrudayam kaliginatunte vaadu. ఈ విషయమునందు కృష్ణునితో అనేక రకములుగా వాదించాడు. స్వామి, నిష్కారణముగా ఈ విధమైనటువంటి వార్తను తెలిపి ద్రోణాచార్యునికి కొన్ని రకములైనటువంటి ఇక్కట్టు కలిగించటం ఇది న్యాయం కాదు కదా, ఈ విధంగా చెప్పటము నా మనసు ఒప్పటము లేదని కూడాను ధర్మజుడు కృష్ణునితో వేడుకున్నాడు.
1: ధర్మజ వాజ్ ఎ పర్సన్ ఆఫ్ వెరీ సేక్రెడ్ హార్ట్. Dharmaja, in fact, in regard to this matter, argued in many ways with Krishna. He asked Krishna, how can I tell such a news to Dronacharya? How can I give pain to him? I don't think this is right and I do not want to do this.
0: నీవు అసత్యము చెప్పనక్కర్లేదయ్యా ధర్మజ, సత్యమునే చెప్పు. అశ్వత్థామ అనేటువంటి కుంజరం ఆ ఏనుగు చచ్చిందనే చెప్పు. అయితే కుంజరం అనేటువంటిది మాత్రం మెత్తగా చెప్పమన్నాడు, శబ్దము మార్చమన్నాడు.
1: కృష్ణ సెడ్, యూ డూ నాట్ హ్యావ్ టు టెల్ అన్ట్రూత్. యూ బెటర్ టెల్ ఓన్లీ ది ట్రూత్. ఇట్ ఈస్ ట్రూత్ దట్ ది ఎలిఫెంట్ విచ్ హ్యాస్ ది నేమ్ అశ్వత్థామ డైడ్. ఓన్లీ వైల్ టెలింగ్ దిస్ ట్రూత్, వెన్ యూ అటర్ దీస్ వర్డ్స్, దిస్ నేమ్ కుంజరహ ది ఎలిఫెంట్, యూ బెటర్ అటర్ ఇట్ సాఫ్ట్లీ అండ్ స్లోలీ.
0: అందువల్ల అశ్వత్థామ అత కుంజరహ అన్నాడు.
1: So, he uttered the first words, Ashwatthama.
0: Donga parivetti velutunnadu. Athanni pattukune nimittamai, neevu kudunu parivettavalasi vachindi. Alanti samayamlo, donga edo mundla margamlo potunnadani, neevu kaaru vesukoni taaru margamlo pothe donga chikkutada? Chikkadaniki veelu kaadu. Kanuka.

0: దొంగ పోయిన మార్గమునే నీవు అనుసరించినప్పుడే దొంగను పట్టడానికి వీలవుతుంది. కానీ నీవు ఇంకొక మార్గంలో చక్కనైనటువంటి రాజబాటాన్ని దాంట్లో పోతున్నావంటే నీకు ఆ దొంగ చిక్కడానికి వీలు కాదని అడిగాడు.
1: కృష్ణ గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ టు ధర్మజ. హి టోల్డ్ హిమ్, లెట్ అస్ ఇమాజిన్ దట్ ఓవర్ వన్ నైట్ ఎ థీఫ్ విల్ ఎంటర్ యువర్ హౌస్ అండ్ దట్ థీఫ్ విల్ స్టీల్ సమ్ వెరీ వాల్యుయబుల్ బిలాంగింగ్స్ ఆఫ్ యువర్స్ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ స్టోలెన్ దెమ్ హీ వుడ్ ట్రై టు ఎస్కేప్ అలాంగ్ ఎ నారో పాత్ విచ్ మే బి ఎ డిఫికల్ట్ పాత్ టు ట్రెడ్ ఫుల్ ఆఫ్ థార్న్స్ అండ్ స్టోన్స్. You want to catch that thief. You want to go behind him. Surely you can catch him only if you go on that narrow path which is full of thorns and stones. If you want to catch that thief, you are not going to travel in a car on a tar road while the thief is going on the narrow path. If you want to catch a thief, therefore, you have to go along his path. You cannot go on a royal path and expect to catch the thief.
0: అదే విధముగానే ఈనాడు ద్రోణుడైనటువంటి బ్రాహ్మణుడు కత్తి పట్టడానికి అధికారం లేదు. తాను యుద్ధము చేయకూడదు. కేవలము ఒక గురువు స్థానం నందు నిలిచి తన శిష్యులకు శస్త్ర విద్యలంతా కూడా నేర్పించవచ్చునే కాని తాను కత్తిని పట్టి ఈ యుద్ధ భూమిలో నిలిచటము ఒక అధర్మ మార్గము. ఇంతయే కాదు, తన శిష్యులైనటువంటి యొక్క పాండవులతోనే తాను కత్తి కట్టుకోవటం అనేటువంటిది ఇది రెండవ అధర్మ మార్గము. ఇట్టి అధర్మ మార్గములో పోయేటువంటి యొక్క ద్రోణాచార్యుని మనము కొట్టక తప్పదు. కనుక ధర్మ సంస్థాపనం అనేటువంటిది నా యొక్క సంకల్పము. అధర్మములో ప్రవేశించి సర్వ విద్యను, సర్వ శాస్త్రములు, సర్వ ఉపనిషత్తులు, సర్వ నియమములు కూడాను ఎరిగినటువంటి ద్రోణుడు ఇంత అపమార్గములో పోవటం చూచి అతన్ని ఏ రకంగానైనా కూడాను ఆ అపమార్గంలోనే పోయి అతన్ని పట్టటము ధర్మమైనటువంటిదే కాని అధర్మం కాదన్నాడు.
1: ద్రోణాచార్య ఇస్ ఎ బ్రాహ్మిన్. హీ హాస్ బై బర్త్ నో రైట్ టు ఫైట్ ఎ వార్. హీ హాస్ నో రైట్ టు టేక్ ఎ స్వోర్డ్. He has taken to the path of adharma. He has entered the war. He has taken the sword. He should have been a mere guru and he should not undertake fighting. Not only that, in addition to this, there is a second adharma which Drona has done, and that is to fight with his own disciples, the Pandavas. The Pandavas have been his disciples. My task is to establish dharma. In order to establish my task of dharma, I must see a way by which this adharma is removed. And since Dronacharya is following the path of adharma, I will have to find an equivalent path by which I can defeat Dronacharya.
0: ఇందులో మీకు సందేహం కూడాను కొత్తగా కలగవచ్చును. గురువైనటువంటి యొక్క ద్రోణాచార్యుడు శిష్యులపైన యుద్ధము చేయటము తప్పు కదా. అదే విధముగానే శిష్యులైనటువంటి పాండవులు గురువైనటువంటి ద్రోణాచార్యుని పైన కూడా యుద్ధం చేయటము అధర్మం కాదా అని కూడాను మీలో ఒక సందేహం రావచ్చు.
1: యూ మే గెట్ ఎ న్యూ డౌట్ ఇన్ దిస్ సిచ్యువేషన్. హావింగ్ సెడ్ దట్ ద్రోణాచార్య హూ ఇస్ ది గురు టు ఫైట్ విత్ హిస్ ఓన్ డిసైపుల్స్ ది పాండవాస్ ఈస్ అధర్మ. You may get a doubt that the disciples, the Pandavas, to fight against Dronacharya, is that not also adharma?
0: Kani, indulo Pandavulaku ye matram kudano adharmam aneetundi vaara talaka nettadaniki veelu kaadu. Pandavulu motta modati nunchi kudano vaaru pavitramainatundi yokka margamune vaaru avalambistu vacharu. Antiye kaadu, Bhagavat aagnanu vaaru sirasavahistu vastunnaru. Bhagavat aagnanu chanamunandaina kudano vaaru ullanginchinatundi vaaru kaadu. అలాంటి పవిత్రమైనటువంటి పాండవులు యుద్ధ భూమినందు చేరి తక్షణమే రెండు పక్షముల వారు కూడాను సంసిద్ధులై శంఖములు మూదుతున్నటువంటి సమయం లోపల ధర్మజుడు తన యొక్క పాదరక్షలు, తన యొక్క కిరీటము, ఈ యొక్క యుద్ధం యొక్క ఈ యొక్క డ్రస్సులంతా కూడాను విడిచి పక్కకు పెట్టి తాను చేతులు కట్టుకుని ద్రోణాచార్యుని దగ్గరికి నేరుగా కాలితో నడిచి వెళ్లాడు.
1: ఇన్ దిస్ మ్యాటర్ It is not right to attribute any adharma or bad conduct to Pandavas. From the very beginning, the Pandavas have always been following the right path. They were showing sacred views at all times. In fact, they were obeying God's orders. There was not one moment when they had followed adharma or disobeyed God's orders. As an instance, we can mention that in the battlefield, when both the armies are ready, when everyone was giving his respective war cries, Dharmaja put off his shoes, put off his helmet, put off his weapons and walked barefoot to his gurus.
0: ఈ విధముగా ధర్మజుడు చేతులు కట్టుకుని రెండు పక్షముల వారు కూడా సంసిద్ధులై చూస్తూ ఉండేటువంటి సమయం లోపల కౌరవుల వైపున నడిచి వెళ్తున్నాడనేటువంటిది చూచి కౌరవుల వారంతా కూడాను ఇంకా శరణాగతి కోసం వస్తున్నాడు ఈ ధర్మజుడు, ఇంకా వారికి అపజయం అయిపోయింది అనేటువంటి రీతి లోపల కేకలు వేస్తున్నారు. ఒకవైపున ఉన్నటువంటి భీముడు అర్జునుడు కూడాను కండలు కదిలిస్తున్నారు, గుడ్లు తిప్పుతున్నారు. అన్నకి ఏమిటి ఇంత బుద్ధి తక్కువ, ఈ యుద్ధ భూమి ఎందు కూడాను వారిని శరణాగతం చేయటం కోసం వెళుతున్నాడే అని వాళ్లు కూడాను అపార్థం చేసుకున్నారు.
1: When both the parties are ready and the battle was to commence, Dharmaja was walking towards the Kauravas. The Kauravas did not understand why Dharmaja was walking barefooted towards them. They thought that he was coming to surrender and that the Pandavas have now been defeated. And they were in fact exulting in the feeling that the Dharmaja was coming to accept his defeat. Not only that, his own brothers, Bhima and Arjuna, were thinking, what is the matter with our brother? Why is he surrendering at this point of time? They were getting very angry and were showing great anger.
0: Kani, Krishnudiki antarartham telisunu. Anduvalane, Krishnudu cheppadu. Arjuna, Bhima, modati nundi kudanu meeru annanu anusarinchatamu alavatu. ఈనాడు కూడాను మంచియో చెడ్డయో తరువాత యోచించుకోవచ్చును, ఇప్పుడు కూడాను మీరు అన్నను అనుసరించడం ధర్మము, కనుక మీరు కూడాను మీ డ్రెస్సులంతా కూడాను ప్రక్కకు పెట్టి అతన్ని అనుసరించండి అన్నాడు.
1: దెన్ కృష్ణ, హూ న్యూ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ వాస్ హ్యాపెనింగ్, హీ అడ్రెస్డ్ అర్జున అండ్ భీమా అండ్ టోల్డ్ దెమ్, యు ఆర్ అకస్టమ్డ్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ టు ఫాలో యువర్ బ్రదర్. Even now, if you do not understand the significance of what is happening, simply follow your brother. You put away your own helmet and your own weapons and follow him.
0: Inka Krishna adnanu meeraniki veelu kaadu. Anduvalla sari emito ee anna modala munchi kudano oddante joodamaadaadu aneka rakamainaatundi kashtalakanta guri ainaadu ee naadu kudano ee rakamainaatundi margaanni anusaristunnaadu sari emaithe emi memu భగవంతుని ఆజ్ఞను శిరసావహిస్తున్నామన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ షూస్, వాళ్ళ ఆయుధాలు అంతా క్రింద పెట్టారు. అన్న వెంట ఒకరి వెంట ఒకరు 5 మంది బయలుదేరారు.
1: దే కెనాట్ ట్రాన్స్గ్రెస్ కృష్ణాస్ ఆర్డర్స్. ఇన్ ఫ్యాక్ట్ దే వర్ యూస్డ్ టు ఫాలో దేర్ బ్రదర్. దే హాడ్ గ్యాంబుల్డ్ అవే ఆల్ దేర్ ప్రాపర్టీ వెన్ ది బ్రదర్ వాంటెడ్ దెమ్ టు డూ సో. దేర్ ఫోర్ not having the desire to disobey God's orders, they had put down their weapons and their helmet and so on, and all the other 4 brothers also accompanied Dharmaja.
0: Sari ee 5 mandi motta motta Bhishma charunu daggariki vellaru. Velli Dharmajudu Bhishmuniki namaskarinchi, pitamaha, maaku chinna naatine maa tandrini kolipoyinaamu, aa naatu nundi kudanu meeru penchi pedda chesi sarva vidyalu kudanu nerpinchi తండ్రి సమానంగా మమ్మల్ని పెంచారు. అట్టి తండ్రి సమానమైనటువంటి మీతో మేము యుద్ధము చేయటానికి ఈనాడు పూనుకున్నాము, అనుజ్ఞ దయచేయమని ప్రార్థించాడు.
1: దీస్ 5 బ్రదర్స్ మూవ్డ్ ఆన్ అండ్ దే ఫస్ట్ వెంట్ టు భీష్మ అండ్ దే టచ్ దిస్ ఫీట్ అండ్ దే అడ్రెస్డ్ హిమ్ యాజ్ దేర్ గ్రాండ్ ఫాదర్ అండ్ దే టోల్డ్ హిమ్, వీ హావ్ లాస్ట్ అవర్ ఫాదర్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. You have looked after us with great care. You have educated us. You have been father to us in the place of our lost father. Today we have decided to fight with you. Please grant us the permission to start the fight.
0: Appudu ee Bhishmuniki ee Dharmajuni yokka dharma bhavamnu gurtinchi Bhishmuni kannulalo neeru garrunu tirigindi. Nayana ituvanti yuddha bhoomi endu kudanu neevu dharma margamunu ye maatram kudanu meeraka నా యొక్క ఆజ్ఞను పొందడానికి నీ వచ్చితివా, తప్పక ఇటువంటి ధర్మమును నీవు అవలంబిస్తున్నావు కనుక నీకు దిగ్విజయమవుగాక అని ఆశీర్వదించాడు.
1: At this demonstration of dharma by Dharmaja, Bhishma had tears in his eyes. Bhishma was moved so much that he said, even in the battlefield that you are looking after your righteous conduct and following a dharmic path is something which is very commendable. And I bless you. Victory shall be yours because you are following a dharmic path.
0: Tachaname prakara unnatundi guru ainatundi Dronacharya daggariki vacharu. Swami, taamu maa guru, memu tama yokka shishyulamu. Neeku Ashwatthama kamaputrudu ainappudu memu meeku premaputruluga untunnamu. కానీ పుత్రులైనప్పటికీ కాలకర్మ కారణ వశాత్తుగా మీతో ఈనాడు యుద్ధము చేయవలసి వచ్చింది, కనుక దీనికి తమను అనుగ్రహం ఇవ్వాలని ద్రోణాచార్యుని ప్రార్థించినారు.
1: దే మూవ్డ్ ఆన్ టు ది ప్లేస్ వేర్ ద్రోణాచార్య దేర్ గురు వాస్ అండ్ దే టోల్డ్ హిమ్, ద్రోణాచార్య యు ఆర్ అవర్ గురు, we are your disciples. If Ashwatthama was your son, your Kamaputra, we, your disciples, are your Premaputras. We have today, owing to various circumstances and changes in the time, have to fight with you. Please grant us permission to fight with you.
0: Guru Kudanu, Dronacharyudainatuvanti Guru Kudanu, Manasu Karigipoyindi. తక్షణమే ఆ ధర్మతిని కౌగలించుకుని ధర్మో రక్షతి రక్షిత అన్నాడు.
1: ద్రోణాచార్య ది గురు, హిస్ హార్ట్ మెల్టెడ్ అవే ఇమీడియట్లీ అండ్ హీ ఎంబ్రేస్డ్ ధర్మజ అండ్ హీ సెడ్ ధర్మో రక్షతి రక్షిత. హూఎవర్ గాడ్స్ ధర్మ ఇన్ టర్న్ ధర్మ విల్ ప్రొటెక్ట్ దెమ్.
0: కనుక ఇట్టి ఏ నిమిషమునందు ఏ క్షణము లోపల ఎవరి ప్రాణం పోతుందో అనేటువంటి యొక్క భయంకరమైనటువంటి స్థితి ఎందు కూడాను పాండవులు ధర్మమును అనుసరిస్తుకుంటూనే వచ్చారు. ఈ ధర్మమును అవలంబించడమే కృష్ణుని యొక్క లక్ష్యంగా పెట్టుకుని తాను చేసినటువంటి యొక్క ప్రతి కర్మ ఎందుకూడను ధర్మ సంస్థాపన అనేటువంటిది తాను లక్ష్యాన్ని నిరూపిస్తూ వచ్చాడు. అలాంటి పాండవులు అధర్మ మార్గంలో పట్టారని లేక ద్రోణాచార్యునికి అసత్యమైనటువంటి యొక్క పలుకులు చెప్పారని చెప్పటం లోపల ఏమాత్రం కూడాను ఆధారం లేదు.
1: At such critical times, when any moment anybody may lose his life, even at such critical times, Pandavas had always stuck to dharmic path, and Pandavas have never swerved from the dharmic path. Therefore, Krishna himself was the person who was to establish dharma, and how can we attribute to Pandavas adharma under such conditions?
0: Vidyarthulara, meeru chadivetvanti yokka puranamulu entukani meeru chadivetvanti కొన్ని భారత భాగవత రామాయణాదులు ఎందుకని కొన్ని రకములైనటువంటి యొక్క అనుమానాలు మీకు తట్టవచ్చును, కొన్ని ఊహలు మీకు రావచ్చును, కానీ మీలో ఉన్నటువంటి వ్యూహలకే మీరు తబ్బిబ్బై అందులో ఉన్నటువంటి యొక్క దోషములు మాత్రమే మీరు తీసుకోవటానికి పూనుకోకూడదు. భగవంతుని యొక్క కార్యములు ఎందుకని భగవంతుని యొక్క చరిత్రలు ఎందుకని కారణములైనటువంటి కార్యము ఉండదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించుకోవాలి. అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి, కానీ మీరు పదార్థము వాక్యార్థము బాహ్యార్థమును మాత్రమే తీసుకోండి, యథార్థమును మాత్రమే విసర్జించడం చేత మీకు సరి అయినటువంటి అర్థము చిక్కదు. కనుక ఎట్టి డౌట్స్ వచ్చినా ఇది భగవంతుని యొక్క చరిత్ర, ఇందులో ఏమాత్రము డౌట్ లేదనేటువంటి విశ్వాసాన్ని మాత్రం మీరు పెంచుకోవటానికి పూనుకోండి.
1: యంగ్ స్టూడెంట్స్, ఇన్ ది వేరియస్ పురాణాస్ దట్ యు మే బి రీడింగ్, ఇన్ టెక్స్ట్ లైక్ భాగవత భారత ఆర్ రామాయణ విచ్ యు మే బి రీడింగ్, యు మే బి గెటింగ్ డౌట్స్, యు మే బి గెటింగ్ సమ్ ఐడియాస్ ఆఫ్ యువర్ ఓన్. డు నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బికాస్ యు గెట్ సచ్ డౌట్స్ అండ్ సచ్ ఐడియాస్. యు మస్ట్ రిమెంబర్ దట్ ది బ్యాడ్ థింగ్స్ విచ్ ఆర్ ఓన్లీ బ్యాడ్ సీమింగ్లీ ఆర్ నాట్ రియల్లీ బ్యాడ్ ఇఫ్ యు లుక్ ఇన్ టు దర్ ఇన్నర్ మీనింగ్. దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ ఈవెంట్ విదౌట్ ఎ సిగ్నిఫికెన్స్ అండ్ ఎ రీజన్ ఫర్ దట్ ఈవెంట్ టేకింగ్ ప్లేస్. ది ఔటర్ మీనింగ్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. There are inner meanings. You must develop the faith that in a story relating to God's actions, there can never be anything bad. The inner meaning will reveal to you, if you have faith in God's story, all that is significant in the work.
0: Lokodhara nimittamai jarigetvanti yokka karyamulu yandu konni rakamulainatvanti yokka paristhithulu lopala kudanu kontha bhagavantuni kudanu kontha natakam aadavalasi vastundi.
1: In the kind of work which is intended to save the world, to rectify the world and put it on right path, even God sometimes has to play an act.
0: Bhakta rakshananu oka vaipuna lakshyamunandu unchukoni satyamunu maroka vaipuna lakshyamunandu unchukoni dharma sansthapana aneetvanti oka lakshyamunu mariyoka sthanamunandu unchukoni ee moodintini drushtiyandu unchukone bhagavantudu konni rakamulainatvanti oka manaku artham kaanatvanti okatini చేష్టలు కూడా చేయటానికి పూనుకుంటాడు.
1: ఆన్ ది వన్ హ్యాండ్ హీ హ్యాస్ టు థింక్ ఆఫ్ ప్రొటెక్టింగ్ హిస్ డివోటీస్, ఆన్ ది అదర్ హ్యాండ్ హీ హ్యాస్ టు హ్యావ్ ఇన్ మైండ్ ది కేర్ ఫర్ ట్రూత్ అండ్ ఆల్సో ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ. ఇన్ దిస్ కాంటెక్స్ట్ సమ్ టైమ్స్ గాడ్ డస్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ వీ డూ నాట్ అండర్స్టాండ్ అండ్ వీ కెనాట్ అండర్స్టాండ్.
0: ఇదే ఒక రచన గురించి తాను కొన్ని రకములైనటువంటి నాటకమాడినటువంటిది మరొక ఉదాహరణ.
1: In the same manner, in order that some protection may be given, there is another example where God had done some things which seemingly were actions on his part.
0: Bharata yuddhamunandu kadapati dinamu andaru kudanu kauruvulu gatincharu aa samayam lopala దుర్యోధనుడనేటువంటి వాడు మాత్రం మిగిలాడు. ఆ దుర్యోధనుకి మిత్రుడైనటువంటి అశ్వత్థామ తన దగ్గరికి వెళ్లేటప్పటికీ ఆ దుర్యోధనుడు అశ్వత్థామను చూచి గట్టిగా కౌగిలించుకొని, ఏమి నాకు ఏ సహాయం చేస్తావు ఈ సమయం లోపల, ఈ అంత్యంలో ప్రాణం ఇచ్చే సమయం లోపల ఏదైనా ఒక్కటి నాకు సహాయం చేయమని, నాకు ధైర్యమును బోధించమని ప్రార్థించాడు. ఆ సమయం లోపల అశ్వత్థామ, ఈ ఒక్క రాత్రి లోపలనే మీరు 99 మంది మీ సోదరులు పోయినారు కనుక ఈ పాండవులను హతమార్చేటువంటి యొక్క దీక్షను నేను పట్టుతాను, తెల్లవారి లోపలనే పాండవులు హతమైనారనేటువంటి వార్తను నీకు వినిపిస్తానని ప్రామిస్ చేసి తక్షణమే దేవాలయంకు వెళ్లి కాళికాదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ ది బ్యాటిల్ ఆఫ్ మహాభారత వెన్ ఆల్ ది కౌరవర్స్ వర్ డెడ్ దేర్ వాస్ వన్ కౌరవ రిమైనింగ్ అండ్ దట్ వాస్ దుర్యోధన. దుర్యోధన హ్యాడ్ ఎ ఫ్రెండ్ ఇన్ అశ్వత్థామ. అశ్వత్థామ వెంట్ టు సీ దుర్యోధన అండ్ దుర్యోధన ఎంబ్రేస్డ్ అశ్వత్థామ అండ్ సెడ్ యు ఆర్ మై ఫ్రెండ్ ఆల్ ది 99 కౌరవర్స్ హావ్ గాన్ వాట్ ఈస్ ఇట్ దట్ యు విల్ డూ ఫర్ మీ టుడే. అశ్వత్థామ గేవ్ హిమ్ కరేజ్ అండ్ టోల్డ్ హిమ్ దట్ ఇన్ దిస్ వెరీ నైట్ బికాస్ ది 99 కౌరవర్స్ హావ్ గాన్ ఐ షల్ సీ దట్ ఆల్ ది పాండవాస్ ఆర్ ఎక్స్టర్మినేటెడ్ This is my promise to you and by tomorrow morning you will hear the news that all the Pandavas have been killed. He went to the Kali temple and he took her blessing in order to kill the Pandavas that night.
0: Kali kudanu asariravani lokudu kudanu ee Ashwatthamaku cheppindi. Ashwatthama neevu Pandavulu champadaniki poonukotamlo ye maatram kudanu jayam pondalevu. Pandavulu maha dharma swaroopulu alanti varini నా అనుగ్రహం కాదు, ఇంకే విధమైనటువంటి అనుగ్రహం కాదు, ధర్మమే వారిని రక్షిస్తుంటుండాలి, వారిని చంపటం నీ తరము కాదు అని కూడాను ఆమె ఉపదేశించింది. కానీ ఈ ఒక్క మూర్ఖపు పట్టుబట్టినటువంటి యొక్క అశ్వత్థామ ఏ రకమైతే ఏమి నీ ఆశీర్వాదాలు అందించమని, నా ఆశీర్వాదము సర్వులకు అందిస్తూనే ఉంటున్నాను, కానీ జయాపజయములు వారి వారి ధర్మముల యొక్క ఆ దీనిపైన ఆధారపడి ఉంటుంటాయని అతన్ని పంపించింది.
1: Told Ashwatthama in a divine voice, you are very foolish in wanting to kill the Pandavas. You cannot kill the Pandavas. Pandavas will be victorious. They are the embodiments of dharma. This is a foolish vow which you have taken. Then Ashwatthama said, I must kill the Pandavas. Whether it is a foolish vow or not, whether you give me support or not, please bless me. Then Kali said, yes, my blessings are available to everyone in this world. But in spite of my blessings, your victory or anyone's victory will depend upon the amount of dharma which he has been following.
0: Kani ee Ashwatthama Duryodhanaku ichinatvanti oka promise oka Krishnuniki maatrame telusu.
1: But that Ashwatthama gave a promise to Duryodhana is something which was known only to Krishna.
0: Tanu konni rakamulainatvanti oka natakamara talanchi tachaname Durvasunu daggariki vellaadu Krishnudu. దుర్వాసుని దగ్గరికి వెళ్లేటప్పటికి దుర్వాసుడు కృష్ణ పరమాత్మ తన ఆశ్రమంకి వచ్చాడు కదా అని చెప్పని, పరమాత్మ నా ఆశ్రమంకి వస్తేవా అని అతన్ని అనేక రకములుగా గౌరవించి ఉన్నత ఆసనమును అందించి స్వామి రాకకి ఏమిటో కారణమని కోరాడు.
1: కృష్ణ హ్యాడ్ సెవరల్ ప్లాన్స్. హీ వాంటెడ్ టు డూ వేరియస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ హిజ్ ఆబ్జెక్టివ్. హీ వెంట్ టు ది ఆశ్రమ్ ఆఫ్ దుర్వాస. దుర్వాస ఫౌండ్ దట్ ది లార్డ్ హింసెల్ఫ్ హ్యాడ్ కమ్ టు హిజ్ ఆశ్రమ్, gave several respects to him and called him and seated him and said, what has brought you the lord here to my ashram?
0: ee naadu meetho naaku oka pani kavalsi vachindi, neevu aa pani chesi pettaku tappadu annadu krishnudu.
1: Krishna said, I have some work to be done by you. You will have to undertake that task.
0: Tamake emiti naatho pani ni kavinchukovatam emiti, idi chaala aashcharyanga untuntadi. Tama aagnaku nenu viruddhamainatvanti yokka deeniki cheppadaniki eppudikodanu nenu సిద్ధుడు కాను, కనుక తమరి ఆజ్ఞను నేను శిరసావహిస్తాను, కానీ అసత్యాన్ని మాత్రం నేను చెప్పను. సత్యమే నీ స్వరూపం కనుక అట్టి సత్యమునందు మాత్రము ఎట్టి దీనినైనా నేను సంసిద్ధుణ్ణి అన్నాడు.
1: యూ హ్యావింగ్ టు మేక్ ఎ రిక్వెస్ట్ టు మీ అండ్ ఆస్కింగ్ మీ టు డూ సంథింగ్ ఫర్ యూ, సర్టన్లీ ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు డూ. ఐ షుల్ ఆల్వేస్ ఒబే యువర్ ఆర్డర్స్. You are the embodiment of truth. God is the very shape of truth. Therefore, I will utter only truth.
0: నేను మాత్రం అసత్యం ఆడమని ఏ నాటికి కూడాను నీకు ఉపదేశించను. సత్యమే చెప్పవచ్చును, కానీ కొంచెం సత్యము లోపల నేను చెప్పిన రీతిగా నీవు నటించాలి అన్నాడు.
1: నో, ఐ విల్ నెవర్ ఆస్క్ యూ టు స్పీక్ అన్ ట్రూత్. ఐ విల్ ఓన్లీ ఆస్క్ యూ టు స్పీక్ ట్రూత్. But in speaking truth, you will have to pretend in a way in which I shall ask you to do.
0: అయితే ఏమి తాము కోరుతున్నారో సత్యమని కోరాడు. అప్పుడు ఈనాటి రాత్రి పాండవులను నీవు రక్షించాలి అన్నాడు. ఏ విధంగా నేను రక్షించటం అంటే, అశ్వత్థామ ఈ రకమైనటువంటి దీక్షను పూనినాడు కనుక నీవు ఈనాటి రాత్రి పాండవులను నీ చెంత పెట్టుకోమన్నాడు. అప్పుడు దుర్వాసుడు చెప్పాడు, స్వామి, అశ్వత్థామ ఏదో ఒక రీతిగా ఇక్కడికి వచ్చి పాండవులున్నారా అంటే లేదని నేను ఏ రీతిగా చెప్పటం, అసత్యమాటానికి నేనే మాత్రం కూడా నువ్వు పూనుకోనున్నాడు. అసత్యం ఆడనక్కర్లేదు, దీనికి ఒక చక్కని 5 ఇయర్స్ ప్లాన్ నేను చెప్తాను. క్రింద బాగా ఒక గుంతను త్రవ్వు, ఆ గుంత లోపల ఈ పాండవులను పెట్టు, దానిపైన ఒక చెక్క పైన పరిచి దానిపైన నీ సింహాసనం వేసుకుని కూర్చో. ఇంకా 3 గడియల సమయానికి సరిగా వస్తుంటాడు అశ్వత్థామ, వచ్చి నిన్ను ప్రశ్నించవచ్చును. పాండవులు ఎక్కడ స్వామి అని ప్రశ్నించవచ్చును. అప్పుడు ఈ రకముగా నీవు మాట్లాడమని చెవులో ఏదో చెప్పాడు.
1: Then Durvasa asked Krishna, what is it that I can do for you? Krishna said, yes, there is such and such a vow. Ashwatthama has taken the vow to kill Pandavas. For tonight, please protect the Pandavas in your ashram. Then Durvasa said, I will protect them, but I am not going to tell any untruth. Suppose Ashwatthama comes and asks me, where are Pandavas? Then how can I keep away from telling untruth? Krishna then said, yes, I have a way of doing it. The plan is like this. You make a big pit. Make the Pandavas sit in that pit. On the pit, put a big plank. You sit on your throne on that plank. About 3 o'clock will Ashwatthama come to you and he will ask you, where are the Pandavas? Then you tell him in this manner. He whispered something into the ear of Durvasa.
0: Sare, daniki nenu siddhanga unnanu annadu. కృష్ణుడు చెప్పినట్టుగానే 3 గంటలకు అశ్వత్థామ అన్ని వైపున కూడా నువ్వు గాలించి ఎక్కడా పాండవులు చిక్కలేదని, త్రికాలజ్ఞాని అయినటువంటి యొక్క దుర్వాసుడు చెప్పగలడని తన యొక్క భావము కొంతవరకు నువ్వు హెచ్చరించటం చేత ఈ యొక్క దుర్వాసుడు దగ్గరికి వచ్చి దర్శించాడు. దుర్వాసుడు కృష్ణుని యొక్క ఆజ్ఞ ప్రకారం సిద్ధంగా ఉంటున్నాడు. ఈ యొక్క అశ్వత్థామ వచ్చి, స్వామి, తాము త్రికాలజ్ఞానుడు, పాండవులతో నాకు అత్యవసరం ఉంటుండాలి కనుక పాండవులు ఎక్కడ ఉన్నారో తాము చెప్పడానికి నాకు అనుగ్రహించాలి అన్నాడు.
1: At 3 o'clock, after Ashwatthama looked round in all places for Pandavas and could not find them, he had an idea that Durvasa, being a great rishi, he knows the past, present and future. If I go to Durvasa and ask him where the Pandavas are, he may be able to tell me. So came Ashwatthama to Durvasa and praised him that he knows past, present and future and he has got immediate work with Pandavas. Could you tell me where Pandavas are?
0: ఈ మాట విన్న తక్షణమే కృష్ణుడు చెప్పినటువంటి మాటలు తన మనసునందు ఉంచుకోవటం చేత తాను శబ్దము మార్చి, ఆ పాండవాస నా క్రింద ఉన్నారు అన్నాడు. నువ్వు ఆ టోన్ మార్చాలా?
1: As soon as Durvasa heard this question, then Durvasa remembered what Krishna whispered in his ears. And Durvasa pretended great anger and said, oh, Pandavas, they are below me.
0: ఈ విధమైనటువంటి శబ్దమును మార్చి సత్యము చెప్పటం చేత అశ్వత్థామ, ఓహో, దుర్వాసుడు చాలా కోపంలో ఉంటున్నాడు, ఈ నిమిషంలో నన్నే భస్మం చేస్తాడు ఏమని నమస్కారం అన్నాడు, వెళ్లిపోయినాడు.
1: బికాస్ దుర్వాస హ్యాస్ చేంజ్ ది స్టోన్ అండ్ హీ స్పోక్ వెరీ లౌడ్లీ, ఆల్దో హీ స్పోక్ ది ట్రూత్, అశ్వత్థామ థాట్ that Durvasa has become very angry. And if Durvasa becomes angry, he can burn me up. And so Ashwatthama left the place and went away.
0: Kanuka satyama ainappatikini okkokka paryayamu bhakta rakshana nimittamai kani leka konni rakamlainatvanti okka rakshana kosamani kani satyamu cheputu kudanu shabdamunu marchavachchu.
1: Therefore, for the sake of protecting devotees or for the sake of giving some protection of a particular kind, while telling truth, it is permissible to change the tone in which you utter the truth.
0: కనుక భగవత్ యొక్క కార్యములయందు ఏ యొక్క అంతరార్థములు ఇమిడి ఉంటుంటాయో అని చెప్పడానికి సాధ్యం కాదు. కనుక అంతరార్థమును తెలుసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మీకు వచ్చినంత వరకు కూడాను మీరు అనుమానములకు కొంతవరకును గురికాక విశ్వాసమును మాత్రం పెంచుకొని మన పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి చరిత్రల యందు విశ్వాసముంచి భారత భాగవత రామాయణాదుల యందు మీ యొక్క మనస్సును హీనమునర్చి దానిని అనుసరించడానికి తగినటువంటి ప్రయత్నములు కూడాను ఈనాడు విద్యార్థులు చేసినప్పుడే మన భారతదేశం అనేటువంటిది అనాది వేదవిహితమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి స్థితిని కూడాను అందుకోవటంలో ఎట్టి సందేహం కూడాను ఉండదని ఈనాడు రెండు ప్రశ్నలకు మాత్రమే పూర్తి మీ డౌట్స్ పోయేటువంటి నిమిత్తమై అనేక రకములైనటువంటి ఉపమానములతో మీకు అందించేటువంటి సంకల్పం చేర్చుకోవటం చేత రెండు ప్రశ్నలకు మాత్రమే నేను ఈనాడు జవాబు చెప్పగలిగినాను. తదుపరి ఇంకా మిగిలినటువంటి వాటికంతా కూడాను చెప్తాను. నేడు కాలం ఎక్కువైపోవటం చేత మన యొక్క ప్రసంగాన్ని విరమించుకుందాం.
1: It is not possible for everyone to understand the inner meaning of God's work. Therefore, till you acquire the strength by which you can understand the inner meaning of various things that are attributed to God, you should not get doubts. You should develop faith, and you should get faith in what is said in our Bhagavata, in our Bharata, in our Ramayana, and so on. That is how you will be able to deliver the goods so far as this country's reputation is concerned and re-establish the Vedic traditions in this country. Today, I have taken only two of the doubts that have been given by the students. By many examples and by giving you several illustrations, I have answered these two doubts. I will also answer other doubts later on. Today, time has gone on, and therefore, we shall bring this discourse to a close.

పడనేల కూటి కొరకు ఘనముగా భువిలోన కడగండ్లు పడుట కూటికేగా క్రిమి మృగ పశుపక్షి కీటకాదులు క్రిమి మృగ పశుపక్షి

మృగ పశు పక్షి కీటకాదులు బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంగులేక బ్రతుకుచుండుట లేదే ఎట్టి యత్నంగులేక ఇంతకన్నను వేరెద్ది ఎరుగ పరతూ ఇంతకన్నా

0: all of one's endeavors and efforts are directed towards the mastery of skills, to the mastery of all forms and types of education, in order that one might reign supreme. All of one's efforts again are directed towards cultivating land, growing crops, and engaging in such endeavors. All of one's endeavors again are directed towards securing land, securing kingdoms, and ruling over them, or to hold positions of authority, or to hold office, in order that one might secure such things in life. One goes to any extreme degree of effort and trouble. And in the ultimate analysis, all such effort is directed towards eking out a living by way of filling this stomach. If this were to be the purpose of life, are not the insects, the birds, the bees, and the animals also not living, not making a livelihood without any effort whatsoever? What else than this could I possibly communicate to you, O pious and noble members of this august assembly?
1: Vidyadhikarulara, Vidyabodhakulara, Vidyabhimanulara, Vidyarthulara.
0: Educators, teachers, all those who have the cause of education dear to their heart, and students.
1: Lokamudesa okkaturi mana chevulu trippi vindumeni sangeeta shastram, sahitya shastram, vaigyanikam, విషయ విజ్ఞానము, చిత్ర విజ్ఞానము, శిల్ప విజ్ఞానము ఇత్యాది శబ్దములు అనేకముగా మనం వింటూ ఉన్నాం.
0: ఇఫ్ ఓన్లీ వన్ వర్ టు టర్న్ ఆర్ ట్యూన్ వన్స్ ఇయర్స్ టువర్డ్స్ ద హ్యాపనింగ్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ us, we would realize that the world sings, that there are such endeavors like the science of music, that literature, science, fine arts, sculpture, and the like are making their way.
1: ఇవన్నీ భౌతిక జ్ఞానములోని విభాగములే.
0: But then all these are part and parcel of what one may garner on the physical plane.
1: ఈ భౌతిక జ్ఞానము ఉండినంత వరకు అంతర్గతమైనటువంటి ఆత్మజ్ఞానము మనకు కలుగదు.
0: So long as we cling to this external vision, the inner vision will not be given to us pertaining to the Atma.
1: ఆత్మజ్ఞానమే కలుగనిది ఆత్మశాంతి, ఆత్మతృప్తి, ఆత్మానందము, ఆకాశ కుసుమములు.
0: Unless we have this innate knowledge or jnana about the Atma, we cannot hope to secure peace of mind or satisfaction.
1: Bhautika jnanamu kevalamu bhuktini chekurchune kani manavata shaktini andinchaledu.
0: Worldly knowledge can certainly suffice in keeping us alive, but it cannot really teach us much.
1: Jeevitamunaku aaharamu avasarame,
0: idi
1: evvarunu kadanleru.
0: Certainly in order to live, food is necessary. Nobody can dispute this fact.
1: కానీ అమూల్యమైనటువంటి మానవ జన్మమెత్తి తన కాలమును, తన కాయమును, తన కర్మను కూడాను ఆహార నిమిత్తమై అంకితము గావించటము ఇది సరి అయిన కర్తవ్యము కాదు.
0: But then having got this priceless life given to us, it is a tragedy that one wastes one's time, bodily efforts, and all action towards mere livelihood.
1: దుర్లభమైన మానవ జన్మమును దుఃఖం పాలు చేయటమే అవుతుంది.
0: It will only mean that this life which is so difficult to get is being frittered away.
1: వచ్చిన పని ఏమిటో మరచి నిరంతరము భౌతిక సుఖములకై మనము కాలమును వ్యర్థము చేస్తున్నాము.
0: We have forgotten what we have come for and all our time is spent in going after things which are not really necessary.
1: భౌతిక సుఖములు అధికమవుకొనది మానసిక చాంచల్యము కూడాను అధికమవుతుంది.
0: Even as these material comforts increase, the wavering nature of the mind also increases.
1: గాలి హెచ్చుకొనది అలలు రెచ్చిపోయినట్టుగా.
0: As the winds grow stronger in intensity, the tides also become more intense.
1: భౌతిక వాసలనేటువంటి వాంఛలనేటువంటి మారుతము అధికముగా ప్రసరించటం చేత చిత్తమనేటువంటి సాగరం నందును చంచలత్వం అనేటువంటి వీచికలు చంచలత్వం అనేటువంటి అలలు ఏమాత్రము కూడాను తగ్గవు.
0: Even as the winds of our material desires become stronger and stronger, so also in the ocean of or the lake of one's heart or mind, the waves in the form of a wavering nature get intensified.
1: Chitta suddhi kaluganadi vyaktitvam anetundi gurtinchutaku veelu kaadu.
0: Unless one has purity of heart, one cannot understand one's own nature.
1: యువకులు తన వ్యక్తిత్వమును గుర్తించుకునే నిమిత్తమై నైతిక విద్యను అభ్యసించాలి.
0: In order that youngsters might get to know their own true personalities, it is necessary that they must have a sense of moral and ethical values.
1: నైతికమనగా క్రమముతో కూడినటువంటి నడతయే.
0: And by this sense of moral values we mean a code of conduct governed by
1: నైతికమనగా ఉన్నత స్థాయిని చేకూర్చేటువంటి రాజమార్గమే.
0: And this path of moral values is the one which takes you higher up in life.
1: రాజ్యము కాని జాతి కాని వ్యక్తి కాని
0: either a kingdom or a race or an individual
1: నీతి రహితమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడు దేశమే నాశనమవుతుంది.
0: If they transcend what is laid down in the form of the ethical and moral code, they will come to disaster.
1: అంతటితో తీరక అనేక సంవత్సరములుగా ఉండినటువంటి నాగరికతను కూడాను నాశనం చేసుకుంటాం.
0: It wouldn't stop at that. The civilization and the traditions built up over centuries would also come to naught.
1: మానవుడు నేడు కాని రేపు కాని ఏనాటికైనను సాంఘీభావము నైతిక శాస్త్రమును గుర్తించియే తీరాలి.
0: Either today or tomorrow, man has to understand this basic truth about his sense of obligation to the society and the upholding of moral values.
1: అట్లు గుర్తించినటువంటి మానవుడు సమాజమునందు మానవునిగా జీవించలేడు.
0: A person who does not recognize these basic tenets can never be a true man.
1: సత్యము ప్రేమ శీలము ఇత్యాది ఆదర్శమైనటువంటి గుణములు కలిగినటువంటి ప్రజల మీద పడినే దేశము యొక్క సౌభాగ్యం ఆధారపడి ఉంటున్నది.
0: The prosperity and the well-being of a nation depends very much on these basic tenets of satya, truth, or prema, love, or character of the individuals making up the nation.
1: దయామయునిగా చేసినప్పుడే విద్య యొక్క పరిపూర్ణత ఇందులో రాణిస్తుంది.
0: A person who becomes compassionate as an end product of this education has certainly learned something.
1: ఈనాడు మానవుడు శాస్త్ర సాంకేతికతను ఎంతయో అభివృద్ధి చెందాడు.
0: Today man has made advances in the fields of science and technology.
1: ఇది కేవలము ఒక బాహ్య సంస్కృతిని బాహ్య నాగరికతను మాత్రమే మానవునకు నేర్పుతుంది.
0: This is what this culture or what goes on in the world ultimately teaches you.
1: కాని ఈనాడు మనకు కావాల్సినది హృదయ పరిపాకం.
0: But today what you need is the transformation of the heart.
1: ఈ హృదయ పరిపాకము లేకుండా మానవుడు తన యొక్క అంతర్గతమైన నాగరికతను కాని సంస్కృతిని కాని పోషించుకోలేడు.
0: Without the heart in turn, keeping pace with these developments outside, man cannot really keep himself afloat in the world.
1: Kanuka kevalam భౌతికమునే భోజించుట విద్య యొక్క లక్ష్యమైన ప్రపంచం యొక్క ప్రగతికి ఒమ్ము చేస్తుంది.
0: సో ఇఫ్ దిస్ వరల్డ్లీ ప్రాస్పెరిటీ, మెటీరియల్ ప్రాస్పెరిటీ వర్ టు బి ద ఓన్లీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెన్ దిస్ సర్టన్లీ ద వరల్డ్ విల్ కమ్ టు గ్రీఫ్.
1: విద్య అనగా కేవలము తెలివితేటలను పెంచడం మాత్రమే కాదు, హృదయ విశాలతను కూడాను గావించాలి.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎ ఫర్దరింగ్ ఆఫ్ వన్స్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్, రాదర్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ బ్రాడనింగ్ వన్స్ విజన్ అండ్ అవుట్లుక్.
1: నిస్వార్థము, నిరహంకారము, వినయము ఇత్యాది సద్గుణములే వ్యక్తి యొక్క అంతర్ప్రభావములు.
0: దీస్ గుడ్ అండ్ నోబుల్ ట్రైట్స్ లైక్ సెల్ఫ్లెస్నెస్, not having any sense of ego or being humble, these are the hallmark of a truly educated person.
1: Nijamuga vidya anaga kevalam edo manaku telinatvanti okka vishayanni guttimpa chesukovatam ani bhavistunnam.
0: Today we tend to believe that by education we mean getting to know things which we are not aware of.
1: Sa vidya ya vimuktaye mana dukkhamulanu mana baadhalanu mana kashtamulanu ఏది తొలగించునో అది నిజమైన విద్య.
0: యాక్చువల్లీ స్పీకింగ్ అగైన్, ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ దాట్ విచ్ కెన్ రిమూవ్ ఫర్ us our sense of sorrow or distress or grief.
1: ఈనాడు దేశము ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేటువంటి విషయము అందరికీ తెలిసినటువంటిది.
0: టుడే ఆల్ నో దట్ ద నేషన్ ఈస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్.
1: దీని వలన దేశమునకు ఒరిగేదేమీ లేదు.
0: This is not a credit which will come in the way of the country.
1: Aithe deenikante maha pramadamunu kaliginchetvantidi okati unnadi.
0: But then there is another danger which could be far more dangerous to the nation.
1: Adi naitika aadhyatmika tirogati.
0: And that is the degradation of moral values and spiritual values.
1: Ee tirogatini purogati gaavinchukundina విద్యయే అధోగతి పాలైపోతుంది.
0: దిస్ డౌన్వర్డ్ ట్రెండ్ హ్యాస్ టు బి చెక్డ్ అండ్ పుష్డ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్, అదర్వైజ్ ఎడ్యుకేషన్ ఇట్సెల్ఫ్ విల్ కమ్ టు గ్రీఫ్.
1: కనుక ఈనాటి విద్యను సరైనటువంటి మార్గములో ప్రజాసంఘమునందు కొంతవరకును ప్రచార రూపకంగా అందించడానికి ప్రయత్నించాలి.
0: సో టుడే వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ దట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ this further growth of the society and the individuals there.
1: Vichara yugam ane tvanti peru pondinatvanti ee kaliyugamunandu pracharamunaku entaina kudanu balam unnadi.
0: This kaliyuga has come to become akin to grief and sorrow, but certainly there is something which can yet be made of this.
1: Manavudu tattvajnani kavachu
0: through the process of preaching man can become a person who can
1: tattva shastramulo agraganyudu kavachu.
0: He can master the tattva shastra.
1: Kani tattva gnanamuto paatu manavattvam anetunti gnanaanni kudanu kontha sampadinchukovali.
0: But in addition to mastery of such types of knowledge, he should also have a sense of his human values, as we call them.
1: Enni siddhantamulu sadinchinappatikini
0: he might master any number of these siddhantas.
1: ఎన్ని భౌతికమైనటువంటి విషయములను బోధించినప్పటికీ
0: he may also teach all these worldly things.
1: ఎన్ని విధములుగా వైజ్ఞాన శాస్త్రాన్ని పరిశోధనలు సలిపినప్పటికీ
0: he might undertake experiments and observations in the realm of science and technology.
1: మానవుడు తన యొక్క విలువలను ఎంతవరకు రక్షించుకున్నాడో, ఎంతవరకు పోషించుకున్నాడో అనేటువంటి సత్యమునే గుర్తించుకొనకుండినా ఈ యొక్క విద్యలన్నీను నిరుపయోగమవుతాయి.
0: The question to be asked is, how far has man been able to protect and safeguard his own values, the human values? Unless we ask this question, all that we have acquired is useless.
1: Bhautikanga, vaigyanikanga, manava jati inaadu entayo pragatini sadinchinadi.
0: The human race at large has made rapid strides on this worldly plane and in the fields of science and technology.
1: Hydrogen bomb nirmanamunandu kani
0: either in the manufacture of the hydrogen bomb
1: అణ్వస్త్రములయందు అన్య అస్త్రములయందు అభివృద్ధి చేసిందినటువంటిది కాని
0: ఆల్ ది అడ్వాన్సెస్ మేడ్ ఇన్ ది ఫ్యాబ్రికేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్
1: ఆకాశ గగనమునందు సాధించినటువంటిది కాని
0: ఆర్ వాట్ దే హావ్ అచీవ్డ్ ఇన్ ది డొమైన్ ఆఫ్ ది స్కైస్
1: ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ ను అత్యద్భుతమైనటువంటి విషయాలను తాము విజయాన్ని పొందినటువంటి కాని
0: ఆర్ ద ట్రయంఫ్స్ దట్ మ్యాన్ హాస్ అచీవ్డ్ ఇన్ ది వండర్ వరల్డ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ది లైక్
1: మానవత్వం అనేటువంటిది అభివృద్ధి కాకుండా ఇవన్నీ కూడాను కేవలము తృణప్రాయమైపోతుంటాయి
0: యాజ్ అగెయిన్స్ట్ ఆల్ దిస్ ఇఫ్ మ్యాన్ డస్ నాట్ ఫర్దర్ ది హ్యూమన్ వాల్యూస్ అండ్ ది బేసిక్ క్వాలిటీస్ నెసెసరీ ఫర్ హిస్
1: ఒకవైపున విజ్ఞాన శాస్త్రము అతి వేగముకో అభివృద్ధి అవుతున్నప్పటికీ మరొక వైపున దీనికి విరుద్ధమైనటువంటివి శరవేగముతో అభివృద్ధి గాంచుతున్నవి
0: All this would be rendered useless. On the one hand, certainly a rapid progress is being registered. But unless things are done to check what might ultimately contribute to one's downfall, things might go out of hand.
1: Vakavaipuna, yuddha bhayam.
0: On the one hand, we have this fear of war.
1: Renda vaipuna, karuvu katakala bhayam.
0: On the other hand, we are plagued by famine and shortages.
1: Mooda vaipuna, swarthattvam.
0: And on a third front, you have selfishness being rampant.
1: నాలుగు వైపున అధికార దాహము.
0: And in the fourth direction, you have this craze for power.
1: మరొక వైపున ప్రాంతీయ అభిమానము.
0: And then you have affinity towards one's own region.
1: కులమత ద్వేషము.
0: Or distinctions based on caste and
1: రాజకీయ అల్లర్లు.
0: Or political struggles and
1: విద్యార్థుల విప్లవాలు.
0: Or revolutions to be brought by students.
1: ivanni kudanu maroka vaipuna ee vigyana shastramunaku viruddhamuga abhruddhi avutunnavi.
0: So all these are also on the increase even as you talk about progress in science and technology.
1: Ee paraspara viruddhamainatundi ee rendinti abhruddhalaku karanam emiti.
0: So here are two entirely different things registering an upward trend. What is the cause for this?
1: Manavuni hrudaya kuharamunandu lotuga naatukoni poyinatundi swarthame.
0: The cause is this deep rooted selfishness in one's heart.
1: ee swartham anetundi manavuni tana manavatvanni gurtinchukunda chestunnadi.
0: It is this selfishness which makes man ignorant of his true nature.
1: ye padarthanni korina ye vyaktini aashinchina ye vishayanni visheshinchina ivanni kuda tana swarthamu swaprayojanamunu లక్ష్యం నందుంచుకొని మానవుడు దీనిని అనుభవిస్తున్నాడు.
0: వాట్ ఎవర్ వన్ మైట్ లైక్ టు హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ పొసెషన్స్ ఆర్ వన్స్ ఓన్ పొసెషన్స్ ఆర్ బిలాంగింగ్స్ ఇట్ ఇస్ ఆల్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ సాటిస్ఫైయింగ్ దిస్ సెల్ఫిష్ డిజైర్.
1: ఈనాటి మానవుడు స్వార్థము చేతిలో కీలు బొమ్మయ్యి ఆడుతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈజ్ ఎ మియర్ డాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనం అనేటువంటి ఈ కబంతుని హస్తం నుంచి మనము విడుదల కావాలి.
0: We should free ourselves from this firm grip of selfishness.
1: ఇది విడుదల కావాలంటే నైతిక ఆధ్యాత్మిక విషయంలో మన యొక్క చిత్తమును ప్రవేశపెట్టాలి.
0: And in order to free ourselves from this stranglehold, we should have our sights set on moral and spiritual values.
1: మానవుని యొక్క విలువనగా ప్రత్యేకించినటువంటిది కాదు, త్రికరణ శుద్ధియే మానవుని యొక్క విలువ.
0: Now there is nothing very separate or distinct about these human values. It is a case of purifying oneself in three ways.
1: అసత్యాలతో దూషితం కానటువంటి వాక్కు,
0: word untainted by lies,
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
0: the body which does not commit any violent acts or deeds,
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి చిత్తము,
0: and the mind which is not defiled by thoughts of
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యత్వమైనటువంటి మానవత్వం మనకు అర్థమవుతుంది.
0: Of thought centered on selfishness and minus. Once you purify yourself in these three ways, you have achieved the human value.
1: ఈనాడు సమాజం యొక్క బాధ్యతలను గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు విద్యార్థులు ఎందు కానరావు.
0: And today's students, it is not possible for us to see in them the capacity to overcome these obstacles.
1: సమాజం యొక్క బాధ్యతను ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గుర్తించాలి.
0: Or to shoulder the responsibilities of the society. Every person should be prepared to shoulder the responsibility.
1: నా విషయంలో నాకు స్వతంత్రం ఉన్నది కదా అని వ్యక్తిగతమైనటువంటి విషయంలో వెర్రవీగరాదు.
0: You might say, I have freedom as far as I am concerned. You shouldn't become arrogant because of that.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం ఉండినప్పటికి సమాజం యొక్క బాధ్యతను కూడాను కొంతవరకు మనం గుర్తించాలి.
0: You might certainly have a right to your individual freedom, but also you should become cognizant of your responsibility to society.
1: కనుక మనము వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం కంటే సమాజం యొక్క బాధ్యతను కూడాను గుర్తించడమే ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యము.
0: సో ఇట్ ఇస్ ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎవ్రీవన్ దట్ రాదర్ దన్ గో ఫర్ దిస్ ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ ట్రై టు లుక్ ఫర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ.
1: ఇక్కడ రెండు ఉంటున్నవి.
0: హియర్ టూ థింగ్స్ ఆర్ టు బి నోటెడ్.
1: వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్రం, ఇండివిడ్యువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా.
0: ద టూ థింగ్స్ ఆర్ వన్, ఇండివిడ్యువల్ ఫ్రీడమ్, సెకండ్లీ ఫండమెంటల్ లా.
1: లోకముతో నాకేమి భయం లేదు, లోకం ఏమనుకుంటే నాకేమి అనేటువంటి యొక్క భావము వ్యక్తి అందు ఉండవచ్చు.
0: Now certainly one might have a feeling that what am I to do with the world? Why should I be bothered or worried about the world?
1: కాని ఈ వ్యక్తి సమాజంతో బంధింపబడటం చేత సమాజాన్ని కూడా గుర్తించవలసి వస్తుంది.
0: But he should realize that he is part of the society. As such he has a role to play in this.
1: సమాజము లేకుండా మానవుడు నీటిపై తేలిపు బొట్టు వలె ఏకాకిగా జీవించుటకు వీలు కాదు.
0: Man is part and parcel of society. It is not possible for him to be like a drop of oil floating on water surface.
1: తన యొక్క పుట్టుక, తన యొక్క జీవితము, తన యొక్క ఆనందము అంతే కూడాను సమాజంతోనే కట్టుబడి ఉంటున్నది.
0: His birth, his life, all other processes are linked with the society.
1: అట్టి సమయములో నీకు కాని నాకు కాని మరెవరికైనా కూడాను ఈ సమాజం యొక్క బాధ్యత సమానమైనటువంటి యొక్క బాధ్యతగా భావించాలి.
0: When this is the situation, certainly between one individual and the other, there is absolutely no question of their religions or responsibility towards
1: the society. ఫండమెంటల్ లా అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి, ఆచరించాలి.
0: So this fundamental law has to be implicitly obeyed and complied with by everyone.
1: అయితే ఈ సామాజిక ధర్మమునందు మనం కొంతవరకు విచారణ చేయాలి.
0: But then in terms of this dharma towards society, we have to also to exercise our discrimination.
1: ఈనాటి అధ్యాపకులు లేత హృదయులనేటువంటి మరెవరికైనా కూడాను ఈ సమాజం యొక్క బాధ్యత సమానమైనటువంటి యొక్క బాధ్యతగా భావించాలి.
0: When this is the situation, certainly between

0: ఈ సమాజం యొక్క బాధ్యతను గుర్తించుకునేటువంటి విధానమును చక్కని రీతిగా వారికి బోధించాలి.
1: The teachers of today should try to know what it is they should teach the youngsters in the society and try devise ways and means of teaching them in an attractive way.
0: నిజముగా తన గృహాన్ని అభివృద్ధిగా ఉంచుకున్నప్పుడే మన యొక్క సమాజం యొక్క నీతిని కూడాను కొంతవరకును అనుసరించడానికి వీలవుతుంది.
1: Now only when you have the welfare of your house or home at heart, you look to the society also by way of benefiting it.
0: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.
1: The welfare of the country is based upon the individual.
0: ఈ వ్యక్తి యొక్క అభివృద్ధి అంతా కూడాను కుటుంబం పైన ఆధారపడి ఉంటుండాలి.
1: And the development of the individual is dependent on the family.
0: ఈ కుటుంబం యొక్క మంచితనమే రాష్ట్రం యొక్క అభివృద్ధికి మూల కారణమవుతున్నది.
1: And the good or bad of this family determines the shape of the nation.
0: ఈ రాష్ట్రం యొక్క సౌభాగ్యమే దేశం యొక్క సౌభాగ్యంగా రూపొందుతుంది.
1: Determines the shape of the state and the welfare of the state is the welfare of the nation.
0: కనుక ఏటవాట దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుండాలి.
1: All said and done, the well-being of a nation depends upon the well-being of the individual.
0: కనుక వ్యక్తి యొక్క కర్తవ్యాన్ని వ్యక్తిత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should endeavor to recognize what it is that one has to do and one's sense of duty and responsibility.
0: ఈ వ్యక్తి ఏ విధంగా గుర్తించడానికి వీలవుతుంది?
1: How can such an individual recognize his responsibility?
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ప్రతి మానవ దేహమునందు కూడాను అంతర్భూతమై ఉంటుండాలి.
1: This sense of one's own personality, it is very much deep within oneself.
0: ఇది అవ్యక్తమై,
1: it cannot be seen,
0: గూఢముగా,
1: and it is secreted
0: వీలు కాకుండా,
1: beyond comprehension,
0: మానవత్వమై ఉంటుండాలి.
1: And in the shape of these values it exists.
0: Kanuka itti avyaktamai gurtinchadaku veeluga anatvanti oka shaktitvanni evadu vyaktam chesukunno vaade nijamaina vyakti.
1: So this innate strength and power which is deep within, which cannot be seen, if this is brought to the surface, if it is manifested,
0: acharana roopamainatvanti oka prachara prabodhalvaga undali.
1: That is a person who has really done his bit and through his practice he has to achieve
0: this. Ee acharana yendu manchini vinali.
1: And what does this practice consist of? Listen to all that is good.
0: Manchini cheppali.
1: Teach that which is noble and good.
0: Manchini aalochinchali.
1: Think good.
0: Kani manchi aalochanalle lekundina manavudu patanam aipothadu.
1: Because without noble thoughts man will come down.
0: Idi Mahabharatam nandu oka chakkani drishtantaram.
1: This is illustrated by this episode from the Mahabharata.
0: Duryodhanudu నిరంతరము కూడాను తన హృదయములో పాండవుల యొక్క చెడ్డను మాత్రమే సంకల్పించుచూ ఉండేవాడు.
1: దుర్యోధన వాజ్ వన్ హూ ఇన్సిస్టెంట్లీ వుడ్ థింక్ అండ్ ప్లాట్ అబౌట్ ద డౌన్ ఫాల్ ఆఫ్ ద పాండవర్స్.
0: నిరంతరము కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగి ఉండేటువంటి వాడు.
1: ఆల్ ద వైల్ హీ వుడ్ ఇమర్స్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఈవిల్ అండ్ వికెడ్.
0: ఈ చిత్తము ఎలాంటిదనగా కెమెరా లెన్స్ వంటిది.
1: Now this heart or mind is like the camera lens.
0: ఈ లెన్స్ అనేటువంటిది ఏ వైపున తిప్పి మనం స్విచ్ ఆన్ వేస్తే ఆ ఎదురు ఉండినటువంటి ప్రతిమ అందులో పొందిపోతుంది, చేరిపోతుంది.
1: Now whatever sight you have in mind, you turn the lens towards that and that picture is imprinted.
0: కనుక నిరంతరము కూడాను మనము చెడ్డనే చింతిస్తూ ఉంటుంటే ఆ చెడ్డ మన చిత్తము లోపల చిత్రించుకుని పోతుంది.
1: So if you keep thinking of bad always, the bad imprints itself on your heart.
0: కనుక ఈ చెడ్డ తలంపులు తననే చెడ్డగా మారుస్తుంది.
1: So these bad and evil thoughts make an individual bad and evil.
0: ఒకానొక సమయములో,
1: once upon a time,
0: ద్రోణుడు, గురువైనటువంటి ద్రోణుడు ధర్మజునకు, దుర్యోధనుకు జగత్తులో ఉండినటువంటి మంచి చెడ్డలు గుర్తించుకుని రమ్మని పంపాడు.
1: Drona, who was the teacher, summoned Dharmaja and Duryodhana and sent them on a mission to find out all that is good, all that is bad in the world.
0: Dharmajudu jetra yatra jaripadu.
1: Dharmaja went.
0: Tirigi Dronudu daggariki vachi namaskarinchi, Swami, jagattulo chedda aneetundidi naaku ekkada kanipinchaledu.
1: Dharmaja went around the world, came back to Drona and prostrated before him and said, Swami, I have not been able to see anything that is bad in this world, evil or bad in this world.
0: Guruji, chaminchu. Naa kantiki ekkadi kuda nu chedda kanipinchaledu. Edo anto, into chedda unte.

0: నాలోనే ఉండవచ్చును కాని నాకు చెడ్డ జగత్తులు ఎక్కడ కూడా కనిపించలేదని చెప్పని చెప్పుకున్నాడు.
1: He further went on to say, O Guruji, I have not been able to cite anything that is evil, wicked or bad in the world. If at all there are any traces of wickedness and evil qualities, it's in me maybe. But outside there's nothing whatsoever.
0: Drishti ettido, srishti attidi.
1: It is said, the way you look at things, that's how the world would appear to you.
0: Netram ettido, shastram attidi.
1: Likewise, the eye in turn determines all that you want to picture for yourself.
0: Yadbhavam tadbhavati.
1: Your thoughts ultimately take shape in
0: tana bhavam ettido, eduti padartham yokka roopam kudano attidigane untadi.
1: Your thoughts determine the shape and form of the thing opposite you.
0: Nirantaram kudano manchi telichevanti swabhavam dharmajundi kanuka jagatanta kudano manchigane kanipinchindi.
1: Dharmaja was one who would continuously think of all that is good and noble in the world. So in the world again he think within himself.
0: Duryodhanudu yatra gavinchi tirigi ద్రోణుడి కడకు చేరాడు.
1: సో ఇన్ ద వరల్డ్ హీ సా ఎవ్రీథింగ్ విచ్ వాస్ గుడ్ అండ్ నోబుల్. దుర్యోధన్ ఆల్సో కంప్లీటెడ్ హిస్ మిషన్ అండ్ కేమ్ బ్యాక్.
0: దుర్యోధన, నీవు తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అని ప్రశ్నించాడు ద్రోణుడు.
1: సో ద్రోణ ఆస్క్డ్ దుర్యోధన, వాట్ హావ్ యూ లెర్న్డ్ ఇన్ దిస్ వరల్డ్?
0: సీ, దుర్యోధనుడు చెప్పాడు, గురూజీ ఎక్కడ చూసినా కానీ చెడ్డనే కనిపిస్తుంటుండాలి.
1: దెన్ హీ ఆన్సర్డ్, గురూజీ, వేర్ఎవర్ ఐ లుక్డ్ ఐ సా ఓన్లీ బ్యాడ్ అండ్
0: విషయములు. కానీ వ్యక్తి కాని సమాజము కాని ఏ యొక్క పదార్థము కాని సర్వములు ఎందు కూడాను దోషమే నాకు కనిపిస్తున్నది, కాని మంచి ఏమాత్రము కనిపించలేదు.
1: Either in material things or in individuals or in society at large, I have been able to see only evil qualities, only bad tendencies. I have never been able to see anything good.
0: ఏదో అంతో ఇంతో మంచి ఉన్నదంటే ఈ దుర్యోధను ఎందు తప్ప మరెక్కడా కనిపించలేదన్నాడు.
1: He further went on to say, if at all there is any trace of good and noble things, it's in this Duryodhana, but not in the world outside.
0: కనుక దుర్యోధన యొక్క చింతలు నిరంతరము కూడాను చెడ్డ ఆలోచనలే.
1: So this was what Duryodhana was, thinking always bad and in an evil way.
0: ఎట్టి రంగు అద్దాలు మన కన్నులకు తగిలించుకుంటే అట్టి రంగుగానే జగత్తు కనిపిస్తుంది.
1: The color of the spectacles that you wear determines the color of the world.
0: కనుక దుర్యోధనుడు నిరంతరం కూడాను చెడ్డ ఆలోచనలతోనే మునిగిపోవటం చేతనే కట్టగలప్పటికీ ఈ దుర్యోధనుడు తన వంశంని నాశనము గావించుకున్నాడు.
1: సో దిస్ దుర్యోధన, హూ వుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఈవిల్ అండ్ బ్యాడ్, అల్టిమేట్లీ లెడ్ టు ఎక్స్టర్మినేషన్ ఆఫ్ హిస్ క్లాన్.
0: ఇట్టి సమాజమునకే ఒక అపకీర్తిని తెచ్చుకున్నాడు.
1: హీ ఆల్సో బ్రాట్ హిస్ ఓన్ రేస్ ఇంటు డిస్రెప్యూట్ అండ్ డిస్గ్రేస్.
0: కనుకనే సమాజంలో ఎవరు కూడాను దుర్యోధనుడు అనేటువంటి పేరు పెట్టుకోరు.
1: దట్స్ వై యు సీ ఇన్ ద సొసైటీ అట్ లార్జ్ నోబడి ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ దుర్యోధన.
0: ఆ పేరును కూడాను ఉచ్చరించుటకు ఎవరు కూడాను అంగీకరించరు.
1: అండ్ నోబడి వుడ్ బి విల్లింగ్ ఈవెన్ టు అటర్ దిస్ నేమ్ ఆఫ్ దుర్యోధన.
0: కారణమేమి, చెడ్డ తలంపులు కలిగినటువంటి వ్యక్తి గనుక అతని యొక్క కీర్తి ఈ రకంగా వ్యాప్తి అయిపోయింది.
1: ద రీజన్ బీయింగ్ హీ వాస్ వన్ హూ వుడ్ ఆల్వేస్ థింక్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్ అండ్ ఈవిల్ అండ్ దిస్ ఈస్ హిస్ నేమ్.
0: కనుక చెడ్డ తలంపులు మానవుని ఎందు ఏమాత్రం కూడాను ఉండరాదు.
1: సో దేర్ షుడ్ బి నో ప్లేస్ ఫర్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఈవిల్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: ఇంకా చెడ్డ దృష్టి,
1: వెన్ యూ కమ్ టు దిస్ ఐడియా ఆఫ్ బ్యాడ్ సైట్.
0: కీచకుడు ద్రౌపదిని చెడ్డ దృష్టితో చూచాడు మహాభారతమునందు.
1: అగైన్ ఇన్ దిస్ మహాభారత, కీచక వాస్ ఎ క్యారెక్టర్ హూ సా ద్రౌపది ఇన్ ఎన్ ఈవిల్ వే.
0: ఇలాంటి చెడ్డ దృష్టితో చూచినటువంటి కీచకుని యొక్క జీవితం ఏ గతికి పట్టింది?
1: Now this Kichika, who had such an evil side, what happened to him finally?
0: Atanni aneka vidhamuluga samharinchi atanni pranamulu teesadu Bhimudu.
1: Bhima took his life after putting him to a lot of torture and
0: kanuka aa Kichikuni peru kudanu evaru pettukoru.
1: So nobody is named after Kichika either.
0: Karanamu chedda drushti galinatunte vyakti kanuka alanti yokka vyaktiki yokka peru ఇంకొకరు ఉంచుకున్నట్టు ఎవరు కూడా అంగీకరించరు.
1: ద రీజన్ అగైన్ బీయింగ్ కీచక ఈ సినోనిమస్ విత్ అన్ ఈవిల్ సైట్. నోబడీ వుడ్ లైక్ టు బి ట్యాగ్డ్ ఆన్ టు ఎ నేమ్ లైక్ దట్.
0: ఇంకా చెడ్డగుని విషయములు వినుటలో మరొక ఆదర్శం ఉంటుండాలి రామాయణమునందు.
1: అండ్ దెన్ వెన్ కమింగ్ టు ద ఐడియా ఆఫ్ లిజనింగ్ టు థింగ్స్ విచ్ ఆర్ బ్యాడ్, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద రామాయణ.
0: కన్న కొడుకు కంటే అతి ప్రేమగా రామును చూచుకున్నటువంటిది కైక.
1: Now Kaika was one who loved Rama more than she did her own son.
0: Ramu ante tanaku prana samanam.
1: Rama was very much her own life breath.
0: Kanuka atti mrudumaturamainatunte okka hrudayam kalinatunte ee kaikaku.
1: So this Kaika was so tender and soft hearted.
0: Ramuni yokka pattabhishekam vishayam vinnantane,
1: as soon as she heard about the coronation ceremony to
0: antuleni anandamuto gantulu vesinatvantidi ee kaika
1: of Rama, she danced literally with joy when she heard her
0: husband. Itti ananda vartana andinchinatvanti yokka mandaraku tana kanthamloni haaranni kudanu andinchindi.
1: When she heard first of Rama's impending coronation, she gave out of joy a necklace to Mandara, who brought the news.
0: Itti pavitramainatvanti hrudayamuto undinatvanti ee kaika yokka భావము మందర యొక్క దుర్బోధనల చేత చెడ్డ బోధనల చేత కేవలము ఒక రాయిగా మారిపోయింది కైక యొక్క హృదయం.
1: సచ్ వాజ్ ది నోబుల్ ట్రీట్ ఆఫ్ కైక అండ్ సచ్ వాజ్ హర్ లవ్ ఫర్ రామ. బట్ గ్రాడ్యువలీ యాజ్ షీ స్టార్టెడ్ లిజనింగ్ టు ఆల్ దట్ మందర వాజ్ ట్రైయింగ్ టు టెల్ హర్, షీ బికేమ్ ఎ స్టోన్ హార్ట్.
0: చెడ్డ మాటలు వినటం చేతనే కైక యొక్క హృదయము అమృత హృదయమైనప్పటికి అది విష హృదయంగా మారిపోయింది.
1: She was a noble woman, all right, but she listened to all that was evil and bad from Mandara. So where there was nectar in her heart turned to poison.
0: కనుక చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు.
1: So never utter anything which is evil, never listen to anything.
0: ఈ చెడ్డ మాటలు వినటం చేత కైక యొక్క భవిష్యత్తు ఏ విధంగా మారిపోయింది?
1: Because she listened to such bad things, what happened to Kaika?
0: Kanna koduku yokka krodhamunaku guri ayindi.
1: She was the subject of the anger of her own son.
0: Preminchinatunti Ramunni aranyavasam pampindi.
1: And the Rama whom she loved, she had to send him to the forest.
0: Kattukunna bhaktanu pranamu teesindi.
1: And her own husband had to give away his life.
0: Prajalati teerani apakirtini andukondi.
1: And from the people at large, she received criticism and ridicule.
0: Kanukane కైక పేరు కూడాను ఎవరూ పెట్టుకోరు.
1: దట్ ఇస్ వై అగైన్ నోబడీ టేక్స్ ది నేమ్ ఆఫ్ కైక, నోబడీ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ కైక.
0: కారణము చెడ్డ మాటలు వినేటువంటి వ్యక్తి గనుక ఆమె చెడ్డది అని జగత్తుకు ఒక గుర్తింపు చేస్తూ వచ్చింది.
1: బికాజ్ ది వరల్డ్ హస్ రికగ్నైజ్డ్ దట్ కైక ఇస్ సినోనిమస్ విత్ ఎన్ ఎంటిటీ లిజనింగ్ టు బ్యాడ్ అండ్ ఈవిల్ థింగ్స్.
0: చెడ్డ మాటలు చెప్పినటువంటి మందర పేరు కూడాను ఎవరూ పెట్టుకోరు.
1: ఇన్ ద సేమ్ మేనర్ మందర వాజ్ వన్ హూ టాక్స్ ఈవిల్, సో నోబడీ ఇస్ నేమ్.
0: కారణం ఏమిటి? కేవలము ఒక విధమైనటువంటి అసూయాభావం చేత చాడీలు చెప్పటము అనగా దుర్బోధన చేయటము ఇది సరైనటువంటిది కాదు అని మందర యొక్క అంతరార్థము.
1: దిస్ మందర ఇస్ గివెన్ టు దిస్ నేచర్ ఆఫ్ బీయింగ్ జెలస్ అండ్ ఆఫ్ క్యారీయింగ్ టేల్స్. నోబడీ వుడ్ లైక్ టు బి ఐడెంటిఫైడ్ విత్ దట్ నేమ్.
0: కనుక మనము పిల్లలకంతా చెడ్డ మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు వినకూడదు, చెడ్డ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోకూడదు, చెడ్డ తలంపులు ఉండకూడదు అని లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు బోధించాలి.
1: సో ద టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ టు దీస్ టెండర్ హార్ట్స్ ఆఫ్ ద యంగ్స్టర్స్. డు నాట్ స్పీక్ ఈవిల్, డు నాట్ సీ ఈవిల్, డు నాట్ థింక్ ఈవిల్, డు నాట్ డూ ఎనీథింగ్ విచ్ ఇస్ ఈవిల్.
0: సత్యమునే చెప్పమని,
1: స్పీక్ ట్రూత్,
0: పెద్దలను చూచి గౌరవించమని,
1: రెస్పెక్ట్ ఎల్డర్స్,
0: వినయ విధేయతను ప్రకటించమని,
1: బి హంబుల్ అండ్ ఫాస్ట్,
0: దురహంకారమునకు స్థానం ఇవ్వకూడదని,
1: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎ సెన్స్ ఆఫ్ ఈగో అరోగెన్స్.
0: కనుక ఇలాంటి సన్మార్గమైనటువంటి యొక్క విషయములను ఈ యొక్క పవిత్రమైన నిశ్చల నిర్మల నిస్వార్థమైనటువంటి బాలబాలికల హృదయాలకు అందించాలి.
1: సచ్ ఇంజంక్షన్ షుడ్ బి గివెన్ డౌన్ టు దీస్ యంగ్స్టర్స్ హూ ఆర్ బేసికలీ సెల్ఫ్లెస్, హూ ఆర్ బేసికలీ టెండర్, ప్యూర్ అండ్ సరీ.
0: మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించమని బోధించాలి.
1: We must first and foremost tell them, respect and revere your parents.
0: Kevalam pillalu maatrame kaadu peddalu kuda nu talidannulu gauravinchali.
1: Now this is something not particular for the children, even elders, grown ups should respect their parents.
0: Nee peddavaaduga perigi undochunu,
1: you may have grown up all right,
0: nee enta peddaga periginappudikini talliki nee kumarudi kaani tallikante peddavaadu kaadu nee.
1: However you may have grown, as far as the mother is concerned, you are still her child. You haven't grown beyond that.
0: Eenaadu neevu tallidannulu gauravinchi varini prasannulaga avinchinatvanti sthitini neevu gaptike nunchukoni tirigi nee biddalu kudanu ninni ee vidhamainatvanti gauravinchadaniki taginatvanti avakasanni andukovali.
1: Today if you respect and regard your parents, tomorrow your turn will come to be respected and regarded by your own children.
0: కనుక విద్యార్థులారా, జేసే అన్ని ఐసే మన్. ఎలాంటి విత్తనమో అలాంటి మొక్క, ఎలాంటి తిండో అలాంటి త్రేపు.
1: సో స్టూడెంట్స్, ద ఫ్లో డిటర్మిన్స్ ద నేచర్ ఆఫ్ ద బ్రెడ్ దట్ యు బేక్. యువర్ థాట్స్ అల్టిమేట్లీ డిటర్మిన్ యువర్.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులను గౌరవించినప్పుడే భవిష్యత్తులో నీ బిడ్డలు నిన్ను గౌరవించగలరు.
1: Today, if you are paying respect to your parents, tomorrow your children will do.
0: ఈనాడు నీ తల్లిదండ్రులను కంటి నీరు నింపినప్పుడు నీ బిడ్డలు నీ కంటి నీరు నింపుటకు సిద్ధంగా ఉంటారు.
1: Today, if you are filling tears in the eyes of your parents, tomorrow your children will do that to you.
0: కనుక భవిష్యత్తు యొక్క మంచిని నీవు ఆశించినట్లయితే నీవు వర్తమానములో నీవు సరి అయినటువంటి కర్మలు ఆచరించమని పిల్లలకు బోధించాలి.
1: సో యూ మస్ట్ గో ఆన్ టు టెల్ ద చిల్డ్రన్ దట్ టుమారో ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్, డూ సంథింగ్ గుడ్ టుడే.
0: కనుక పిల్లలకు ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి యొక్క మన ప్రాచీన సంస్కృతికి పురస్కరించుకుని పిల్లలను బోధించడానికి ప్రయత్నించాలి.
1: We should further teach the children in tune with what has been laid down and given down to us from our ancestors. Revere your mother, your father, your acharya or your guest has really got.
0: కేవలం పిల్లలకు బోధించడానికి ప్రయత్నించుటకు పూర్వము అధ్యాపకులు కూడాను దీనిని అభ్యాసం చేయాలి.
1: But then, before you start teaching the children, first of all, the teacher should put these into practice.
0: అధ్యాపకులు వాటర్ ట్యాంక్ వంటి వారు.
1: Because the teachers are like water tank.
0: విద్యార్థులు ట్యాప్స్ వంటి వాళ్ళు.
1: The students are like the taps.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుతామో ఆ ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంది.
1: The type of water that you get through the taps is determined by the type of water you have in the tank.
0: కనుక మీరు చెప్పటం మాత్రం మంచి చెప్పి హృదయాల్లో మంచిని నింపుకోకుండా పోతే పిల్లలు కూడాను చాలా తెలివితేటలైనటువంటి వారు చక్కగా గమనిస్తూ ఉంటారు.
1: Now, when it comes to teaching the children, you want to teach them something good. But within yourself, you are still evil and bad. You cannot do justice.
0: Kanuka, meer motta motta, be good, do good, see good, next tell good.
1: So, what you must do is, be good, do good, see good, and then tell the children to be good.
0: Kanuka, neevu motta motta ga neevu tayarai, tadupari vidyarthulaku cheppadaniki prayatninchali.
1: So, first prepare yourself. Then get ready to impart something to the students.
0: Inte kaadu adhika kaalamu pillalu tallidandrulaku daggara undatam cheta appudu appudu tallidandrulu kudanu manam kalisi vaari endu kudanu ilanti pavitramainti bhavamulu pillala daggara bodhinchamani cheppali.
1: Not only this, we should also try and exhort the parents. Because the children are likely to spend more time in their company, the parents also should take their responsibility in teaching their children.
0: ee naadu pillalu chedipovataniki moola kaaranamu adhyapakulu talludandrulu ani gattiga cheppavachu.
1: Today, if the children have gone awry and have gone in wicked ways, certainly the responsibility can be pinned down.
0: Leta vayassunandi undinatunte pillalaku ఏదో ప్రేమ చేత అనేక విధములుగా స్వాతంత్రాన్ని అందిస్తున్నారు.
1: ఆన్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ ద చిల్డ్రన్ బేసికలీ ఆర్ టెండర్ బట్ వి గివ్ దెం ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్.
0: కనుక ఈ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను అధికంగా అందించడం చేత ఈ స్వేచ్ఛను పురస్కరించుకుని పిల్లలు పెడమార్గం పడుతున్నారు.
1: బికాస్ వి హావ్ గివెన్ దెం దిస్ ఎక్సెసివ్ ఫ్రీడమ్ దే ఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: కానీ పిల్లలకు స్వాతంత్రం ఉండవలసింది.
1: Certainly to a certain extent, freedom is necessary for the
0: child. కానీ మితిమీరిన ఫ్రీడమ్ ఉండరాదు.
1: But beyond limits is not to be given.
0: The end of wisdom is freedom.
1: The end of wisdom is
0: the end of culture is perfection.
1: The end of culture is perfection.
0: The end of knowledge is love.
1: The end of knowledge is love.
0: The end of education is character. అనేటువంటి సత్యాన్ని బోధించాలి.
1: The end of education is character. This is the primary truth that we have to carry.
0: కనుక చదవటం అంటే కేవలము పుస్తకాలు తీసుకుని అక్షరములు నేర్చుకుని కేవలం రాయటము చదవటం మాత్రమే విద్య కానేరదు.
1: Now studying or mastering education does not consist in your ability to read or write.
0: అంతఃకరణను పరిశుద్ధి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: True education consists in purifying your inner self.
0: నైతిక ఆధ్యాత్మికను ఇనుమడింపచేయునదే విద్య.
1: And where you have a place for moral and spiritual values, that is true education.
0: ఈ విద్యావిధానములో ఏ విధమైనటువంటి అలజడులు కూడాను ప్రారంభించరాదు.
1: And there should not be any agitations or chaos in this field of education.
0: కనుక పిల్లల లోపల ఇలాంటి పవిత్రమైన భావాలను నింపడానికి ప్రయత్నించాలి అధ్యాపకులు.
1: So teachers should embark on this task of filling the minds of students with such good thoughts.
0: Vidyarthi vishayarthi karad.
1: A vidyarthi should not turn out to be one after material things.
0: Vidyanu purthiga avinchukona tarvata tanaku ishtamainatundi margamulo praveshinchi desha sevalalo palgonavachunu.
1: After completing education in whatever field of his choice, he can serve the country.
0: Kani vidyarthi dashayandundinatundi balabalikalu vishayamlo ematram kodano praveshincharadu.
1: But so long as they are students, boys and girls, they should never go after things which do not concern them.
0: Kadakati rendintikini chedinatundi vaadaipothunnadu.
1: Because as a result, they are losing everything.
0: Kana vidyarthulaku ilanti chakkani bodhana chesi vaala hrudayani pavitramainatundi margamlo praveshapettali.
1: So these are the things that have to be communicated to students, and their hearts in turn can become pure and sacred.
0: Pillalu yandu premanu pradhanamainatundi okka reetiga variki nimpali.
1: Try and fill the hearts of these students with love.
0: లేత హృదయులంటి బాలబాలికలకు పవిత్రమైనటువంటి హృదయాలు ఉంటాయి.
1: Now these boys and young boys and girls, their hearts are basically serene and calm.
0: అలాంటి పవిత్రమైన పరిశుద్ధమైన నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక చిత్తమునందు మనం ఎలాంటి దీనిని మనం నింపుతామో అలాంటి స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Now this is the state of the nascent hearts, pure and sublime.
0: ఏకించిట్ చిన్న విషయాన్ని దుర్భావముతో మనం నింపినప్పటికీ అది పెద్దదిగా పరిణమిస్తుంది.
1: And even if we fill such hearts with even a trace of wickedness or evil, that will assume alarming proportions.
0: Idi tellati vastramu.
1: This is a piece of white cloth.
0: Oka chinna nallati chukka padinappudikini idi peddadiga kanipistundi.
1: Now even if there is a small black dot, that appears to be very big.
0: Kanukane ee pillalu yokka hrudayam lopala elanti durbhavamulu kaani duralochanalu kaani durgunamulu kaani చేర్చకుండా చూడడానికి అనుకోవాలి.
1: సో వీ షుడ్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ది స్టూడెంట్స్ హావ్ నో రూమ్ ఇన్ దేర్ హార్ట్స్ ఫర్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఈవిల్ థాట్స్.
0: ఈ బోధించడం కూడాను ప్రేమతో బోధించాలి.
1: అండ్ ఇన్ ద మానర్ ఆఫ్ అవర్ టీచింగ్ దెం ఆల్సో షుడ్ హావ్ దిస్ టచ్ ఆఫ్ లవ్ ఇన్ ఇట్.
0: పిల్లలకు కూడా చెప్పాలి, స్టార్ట్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, దిస్ ఇస్ ది వే టు గాడ్ అని చెప్పాలి.
1: వీ షుడ్ ఫర్దర్ టెల్ ది స్టూడెంట్స్, start the day with love, fill the day with love, spend the day with love, end the day with love, this is the way to God.
0: Manamu pillalato manchiga maatadinattuga undali.
1: We should also appear to be speaking to the
0: aa premanu pillalalo kuda nimpi aa premanu manalo kuda nimpukovali.
1: Softly give them love and take their love in turn.
0: పిల్లలకు అసత్యం చెప్పకూడదని మనం బోధిస్తూ మనమే అసత్యం పిల్లల ఎదురుగా ఆడుతుంటే పిల్లలు ఏ రీతిగా అనుసరిస్తారు?
1: We tell the students don't utter lies, but we ourselves are uttering lies. What value can we have?
0: కనుక పిల్లలకు సత్యాన్ని నేర్పే సమయంలో మనం కూడాను సత్యాన్ని నడుచుకోవాలి.
1: So when you want to talk about truth to the students, fill yourself
0: with the idea of truth. పెద్ద పట్టణాల లోపల పిల్లలు అసత్యాన్ని సులభంగా నేర్చుకుంటూ ఉన్నారు.
1: Today in big towns and cities, students get to know a hang of these lies.
0: ఏ విధంగా అనగా ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటిది.
1: How you might ask, it's an instance in one's own life, practically.
0: Amma nannalu television chustunnaru drawing room lo sofa lo paina kurchoni.
1: The mother and father are sitting in the drawing room in the sofa watching television.
0: Vaatito paatu biddalu kodanu kurchoni television chustuntaru.
1: Alongside them, the children also sit down and view.
0: Edo okati phone call vachindi.
1: Watch the television, and in the meanwhile a phone call has come through.
0: వీళ్ళకి టెలివిజన్ పై ఉండేటువంటి ఒక శ్రద్ధ వల్ల ఫోన్ లో మాట్లాడడానికి తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు.
1: Now because the parents are tuned to seeing the television proper, they would not like to speak and spend time talking on the phone.
0: అప్పుడు పిల్లవాడిని పంపుతారు, నాట్ అవైలబుల్ అని చెప్పరా అని.
1: So then they send away the boy, the son, tell them on the phone that we are not available.
0: ఈ పిల్లవాడికి తెలుస్తుంది, అమ్మా నాన్నలు ఉండి కూడాను నాట్ అవైలబుల్ అని చెప్పమన్నారు అని ఆనాటి నుంచి ఇంకా అసత్యం ప్రారంభిస్తాడు.
1: సో నేచురలీ ది సన్ వుడ్ సే, వెల్ హియర్ మై మదర్ అండ్ ఫాదర్ ఆర్, దే వాంట్ మీ టు టెల్ ది అదర్ పార్టీ దే ఆర్ నాట్ అవైలబుల్.
0: ఈ పిల్లలు అసత్యాన్ని చెప్పడానికి ఎవరి వల్ల? ఈ తల్లిదండ్రుల వల్లనే.
1: సో
0: వీరే మూల కారణం.
1: సో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ అథరింగ్ లైఫ్. సో హీ స్టార్ట్స్ ఇన్ హిస్ ఓన్ వే. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్? ది పేరెంట్స్.
0: కఠినమైనటువంటి మాటలు ఆడటంలో కూడాను తల్లిదండ్రులు వీరికి మార్గదర్శకులుగా అవుతున్నారు.
1: Again, if the students utter words which are harsh and cruel, the parents are responsible.
0: కనుక మొట్టమొదట నెలకు ఒక పర్యాయమైన తల్లిదండ్రులను చేర్చి ఈ అధ్యాపకులు పిల్లలను ఏ రీతిగా పెంచాలి, పిల్లల దగ్గర ఏ రీతిగా మనం మెలగాలి అనేటువంటి విషయాన్ని కూడాను తల్లిదండ్రులకు మనం బోధించాలి.
1: So at least once a month you must summon all the parents and also hold discussions with them how best to bring up the children, what it is that we should do.
0: కనుక అధ్యాపకులు తల్లిదండ్రులు ఇద్దరు కూడాను సక్రమమైన మార్గాన్ని అవలంబించినప్పుడు పిల్లలు పెడమార్గం పడటానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: సో ఇఫ్ బోత్ ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ గుడ్ అండ్ అన్ ఐడియల్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ద స్టూడెంట్స్ గోయింగ్ ఆర్ చిల్డ్రన్.
0: కనుక ఈ విధమైన మార్గాన్ని కూడాను మనం కొంతవరకు అవలంబించాలి.
1: సో వీ షుడ్ ఆల్సో అడాప్ట్ దిస్ పాత్.
0: ఈనాటి విద్యా విధానం అనేటువంటిది కేవలము కృత్రిమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఆఫ్ టేకింగ్ ద పేరెంట్స్ ఇంటూ కాన్ఫిడెన్స్. టుడేస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అపియర్స్ టు బి బిట్ టు ఆర్టిఫిషియల్.
0: ఈనాటి బోధన కూడాను యాంత్రికంగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: అండ్ ద మెథడాలజీ అడాప్టెడ్ ఆల్సో ఇస్ మెకానికల్ ఇన్ నేచర్.
0: ఈనాటి విద్యలో చైతన్యం కానీ నైపుణ్యం కానీ కనిపించటం లేదు.
1: టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ యు కెనాట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ లైవ్లీనెస్ ఆర్ ఎనీ స్పార్క్.
0: కనుక ఇలాంటి విద్యలో సాధ్యమైనంత వరకు కూడాను మనము పవిత్రమైన భావాలను ప్రవేశపెట్టి విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ టేక్ కేర్ విత్ రిగార్డ్ టు మోడిఫైయింగ్ సమ్ ఆఫ్ దీస్ ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ ఆల్సో అండ్ క్యారీ ద స్టూడెంట్స్.
0: విద్యను నేర్పాలనుకుంటే కేవలం పాఠశాల యందే మనం పని చేయనక్కర్లేదు.
1: Now in order that we might be able to teach something, it's not necessary that we should work in a
0: bazaar lo nadicheetundi vidhananni telusukovatam kudanu oka vidyani.
1: Because the way you have to walk in the street, that also is a type of education.
0: Vachi poyyetundi bus lo car lo tappinchukoni nadicheetundi kudanu oka vidyani.
1: The way you have to dodge and make your way in a busy bazaar street, dodging
0: kevalam ilanti vidyalanta kudanu granthamuto manam chadiveetundi kaadu.
1: That's a type of education. You won't get it in books.
0: గురువు బోధించవలసినటువంటివి కాదు.
1: సంథింగ్ విత్ ద టీచర్స్ కెనాట్ టీచ్ యు.
0: మనము స్వప్రయత్నముతో నిత్య జీవితములో మనం నేర్చుకోవాల్సినటువంటివి.
1: త్రూ యువర్ ఓన్ ఎఫర్ట్ ఇన్ యువర్ ఓన్ డే టు డే లైఫ్ యు హావ్ టు పిక్ అప్ దీస్ థింగ్స్.
0: కనుక మానవత్వములో టీచర్స్ నేర్పేటువంటిది కొంత ఉంటుంటే తన స్వశక్తి పైన ఆధారపడి నేర్చుకునేటువంటి మరికొంత ఉంటుంటాయి.
1: సో ఇన్ వన్స్ లైఫ్ ద టీచర్స్ సర్టెన్లీ హావ్ ఎ ఫ్యూ థింగ్స్ టు టీచ్ us, బట్ ఇన్ అదర్ వేస్ వి హావ్ టు మేక్ అవర్ ఓన్ ఎఫర్ట్.
0: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా,
1: టీచర్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ఎంతో ప్రేమతో విద్యార్థులను చూసుకుంటున్నారు.
1: యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ మోస్ట్ లవింగ్ వే.
0: నిజముగా ఇలాంటి అవకాశం మీకు లభించటము చాలా అదృష్టం.
1: ఇట్ ఇస్ సర్టెన్లీ ఎ గ్రేట్ పీస్ ఆఫ్ ఫార్చ్యూన్ దట్ యు హావ్ బీన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ.
0: మీకు ఒకరో ఇద్దరో పిల్లలు ఉండవచ్చును.
1: నౌ యు మైట్ హావ్ ఏ చైల్డ్ ఆర్ టూ.
0: వారు కామపుత్రులు కావచ్చును.
1: Now they are born of your desire.
0: కాని వందలాది ప్రేమపుత్రులు ఉంటున్నారు.
1: But then you have these children of love, hundreds of them.
0: కనుక ఈ ప్రేమపుత్రులపైన మీరు లక్ష్యమును ఉంచి భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క కీర్తిని మీ ద్వారా కూడాను నిలబెట్టడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So you must also have your attention focused on these hundreds of children of love, so that you will mold them, so that in turn the country can become a welfare state, can progress and become famous.
0: Bharat desham prachina kalam nundi enniyo vidhamulainatundi aadarshavantamainatundi jeevithanni itara deshalaku andinchinatundi desham.
1: Down the ages this land of Bharat has been a country which has been able to hold out models and ideals to the world at large.
0: Kanukane anni deshalaki idi upadhyayi kade annaru kavulu. Anni deshamulu kudanu Bharat deshamu oka upadhyaya sthanamunu alankarinchindi.
1: That's why there has also been a claim that as far as all the other countries are concerned, this country of Bharat is like a teacher.
0: దేశానికైమైనా దేహాన్నైనా కూడా అర్పితం గావించాలి.
1: And for the sake of this country one should be able to sacrifice the body if necessary, one's own life.
0: కనుక దేశ సౌభాగ్యమే మన సౌభాగ్యంగా విశ్వసించాలి.
1: The welfare of the country is our own welfare.
0: దేశాభిమానం కూడాను అధ్యాపకులు అభివృద్ధి గావించాలి.
1: And this love for one's country should also be our.
0: ఇలాంటి అధ్యాపకులు పిల్లల యందు కూడాను ఒక దేశాభిమానం అనేటువంటి లక్ష్యాన్ని వారిలో నాటాలి.
1: If the teachers have this thought uppermost in their minds, the students also will imbibe such ideas.
0: దేశాన్ని గౌరవించక
1: you would not respect your country.
0: దేశాన్ని విశ్వసించక
1: you would not have much faith by your country.
0: దేశాన్ని అన్ని విధములు కూడాను అభివృద్ధి కావాలని కోరక
1: and you would not aspire for the progress of your country in various fields.
0: ఈ నా దేశము అనేటువంటి అభిమానమే కోల్పోయినా
1: and you have lost this idea that this is my country.
0: ఇది మానవత్వానికి కళంకం తెప్పిస్తుంది.
1: Now this is a sure case of bringing yourself into disrepute.
0: ఇలాంటి ఒక వ్యక్తి బ్రతికి కూడాను చచ్చిన వాడితో సమానం అవుతుంది.
1: Such a person, even if he were to be living, is akin to having died.
0: ఇది నాది మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు, ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగోకండు బసుదన్ కలడా. ఇది నాదు మాతృదేశము, భారతదేశం నా మాతృభూమి.
1: This is my motherland, this country of Bharat.
0: ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉండవచ్చు.
1: There may be any number of states in this country.
0: కానీ అన్ని రాష్ట్రాలు భారతదేశం యొక్క ఉపాంగములే.
1: But all these states are part and parcel of this.
0: దేశంలో అనేక అంగములు ఉంటున్నాయి.
1: In the body there are many.
0: ఇది చేతులు, ఇది కాళ్ళు, ఇది తల, ఇది ముక్కు, ఇది చెవులు.
1: Many organs like the limbs, like the arms, like the hands.
0: అదే విధముగానే భారతదేశము అనేటువంటి దేహం లోపల అనేక రాష్ట్రములు అనేటువంటి అంగములు ఉంటున్నాయి.
1: In the same manner, in this body of this Bharat, there are these states in the form of various organs.
0: కనుక భారతదేశమును ఏకదేశంగా మనం భావించాలి.
1: So this country has to be viewed as one and only one.
0: అంతేకాని దేశమును ముక్కలు ముక్కలు చేయరాదు.
1: You should not break. Divide this country into six.
0: నీ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు దేహములో సమత్వంగా ఉండేటువంటి ఒక ప్రాపర్టీ రక్తం అనేటువంటిది ఎంత వ్యర్థమైపోతుంది.
1: Now if you are breaking, if you are trying to knife your own body into bits and bits, there is one common entity, blood, which is being wasted.
0: కనుక దేహమును ముక్కలుగా చేసినప్పుడు దేహములో ఉండేటువంటి శక్తి చాలా వరకు నశించిపోతుంది.
1: In the same manner, if you divide this country, that innate strength, this blood, that also is being wasted.
0: అదే విధముగానే దేశాన్ని ముక్కలుగా చేసేస్తే దేశం యొక్క సమస్త బలమును మనం చీరింపజేసిన వారం అవుతాం.
1: In the same manner, if you are to divide this country, you are weakening the country.
0: ఇది కేవలం సంకుచితమైనటువంటి భావములే తప్ప విశాలమైనటువంటి భావములు కాదు.
1: These are petty ideas and very narrow feelings.
0: ఏ దేశం వారైనా సరే ఆ దేశాన్ని వారు ప్రేమించాలి.
1: One might belong to any country, but he should love that country of his.
0: ఇలాంటి దేశ ప్రేమను పిల్లలు ఎందుకూడనో అభివృద్ధి గావించాలి.
1: So this love for one's country should be imparted to be given to the student.
0: ఈనాడు పాశ్చాత్య నాగరికతను అనేక మంది పిల్లలు అనుసరిస్తూ కేవలం భారతదేశం అంటే చాలా చిన్న దేశంగాను, చిల్లర దేశంగాను, శక్తిహీనమైన దేశంగా కూడాను పిల్లల హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అవుతుండాలి.
1: Today many children and youngsters look to the outside world, to look to the other countries, in the process try to degrade and demean their own country.
0: కనుకని ఏ పిల్లవాడు ఏ బిఏను, ఏ బిఈను, ఏ ఎంబీబీఎస్ఓ ఇలాంటివి చదివేటప్పటికి తక్షణమే ఏ ఇరానో, ఏ ఇరాకో, ఏ దుబాయో, ఏ అమెరికానో ఎక్కడికో పోవాలని ఆశిస్తుంటారు.
1: That's why today, once a person gets a degree like a BA, BE or an MBBS, all his thoughts are in going to a country like Iran, Iraq, Dubai or America.
0: విదేశముల యొక్క భ్రాంతియే ఈ యువకులు యందు అభివృద్ధి అవుతున్నది. కానీ స్వదేశము యొక్క విశ్వాసము, స్వదేశము యొక్క భ్రాంతి క్రమక్రమేణా సన్నగిలుతూ ఉంటుంది.
1: He's being carried away by thoughts about other countries. When it comes to his own country, his thoughts are weakening.
0: కనుక మొట్టమొదట నా మాతృదేశము కంటే గొప్ప దేశం లేదు, ఇదే భారతదేశం. ఎన్న భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది ఏ దేశంలో కూడా లేవని చాటింది భారతం.
1: సో యు మస్ట్ ట్రై టు హావ్ దిస్ ఫీలింగ్, దేర్ ఇస్ నో కంట్రీ బెటర్ దాన్ మై ఓన్ మదర్ ల్యాండ్, దిస్ కంట్రీ భారత్. దేర్ ఇస్ నథింగ్ దట్ కెనాట్ బి ఫౌండ్ విచ్ ఇస్ నాట్ టు బి.
0: ఇలాంటి బోధనలు పిల్లలు ఎందుకు చేయాలి?
1: Now such things also should be imparted to them.
0: ఏ భాషను కానీ, ఏ దేశమును కానీ దేనిని కూడా మనం ద్వేషించరాదు.
1: Either any language or any state or any notion, we should not decry and
0: annitini preminchali.
1: We should love everything.
0: The language of the heart,
1: it is a case of the language of
0: the caste of humanity
1: and the caste of humanity.
0: Religion of love
1: and the religion of love.
0: ఈ విధమైనటువంటి పిల్లలకు చక్కగా బోధిస్తూ రావాలి.
1: Now such things again should be imparted.
0: సర్వమత సమ్మతమే మన యొక్క అభిమతం అని వారి కూడా బోధించాలి.
1: Tell them that the oneness of our religion is our religion.
0: ఈ అభిమతమే మన భారతీయుల యొక్క ఋషుల వ్రతము అని చెప్పాలి.
1: And further tell them that this has been the primary aim and goal of all our rishis, sages and seers.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు జన్మించినటువంటి బాలబాలికలకు ఈ దేశాభిమానము దేశం యొక్క సంస్కృతిని వారి హృదయాల్లో కొంతవరకు అభివృద్ధి అయ్యేట్టుగా చూసుకోవాలి.
1: సో దీస్ చిల్డ్రన్ హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ సేక్రెడ్ అండ్ గ్లోరియస్ ల్యాండ్ ఆఫ్ భారత్ సో దట్ ది థాట్స్ అబౌట్ ది నేషన్ షుడ్ బి గివెన్ టు దెమ్ అండ్ దే షుడ్
0: భారతదేశం యొక్క సంస్కృతిని మాత్రమే బోధించమనటంలో ఇతర సంస్కృతిని మాత్రము ద్వేషించినట్టు కాదు.
1: Now, when you say that you try and give them the culture and traditions of this country, it doesn't mean you are decrying the culture of other countries.
0: ఎవరెవరి దేశాన్ని వారు ప్రేమించటంలో దోషము లేదు.
1: It's a case of there's nothing wrong in each one loving his country.
0: ఏ వ్యక్తిత్వం అనేటువంటిది ఆయా దేశం యొక్క అధికారంగా ఉంటుండాలి.
1: And each person naturally is determined, has his allegiance towards that country.
0: కనుక విశాలమైన వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So we should in the process broaden our vision and outlook.
0: ఇలాంటి దేశమునకు అసూయకు ఏ విధమైనటువంటి అవకాశం అందించకుండా అధ్యాపకులు జీవించి విద్యార్థులు కూడా పోషించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: There should be no room for hatred or jealousy, either in the hearts and minds of the teachers or in the minds and hearts.
0: గడిచిన రెండు దినముల నుంచి కూడా జరిగినటువంటి యొక్క మన యొక్క సమావేశంలో నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు.
1: I'm hoping that. Now, over the last 2 days, in the course of these deliberations, a few decisions have been taken.
0: మన నిర్ణయాలు కేవలము కాగితాల్లో మాత్రమే చేర్చకుండా కర్మలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: Now our decision should not be confined to the paper part of it. We should try and show them in our action.
0: కనుక అనేక సమావేశాల్లో ఇతరులు ఆ విధంగా చేయవచ్చును, కానీ సత్యసాయి సంస్థల వారు మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: Such things might happen as a matter of routine in other congregations and other meetings, but when it comes to society organization, there should be a oneness of thought, word and deed.
0: Pavitramaina adhyapakulara nijamuga prapanchamulo inni vela mandi inni kotla mandi undinappatikini ee sadavakasamu ee pavitramainatunte yokka seva meeku maatrame labhyamaindi meerenta adrushtavantulu.
1: Teachers who are sacred and pure, there are any number of countless number of teachers all over the world. But this type of seva, this fortune has been given to you alone.
0: Meeru entayo sadda bhaktulu undatam chetane inta dooram prayanam chesi ilanti samaveshallo meeru ilanti vidyavantulai kudanu praveshincharante nijanga idi mee yokka purvajanma sukritam ane cheppavachchu.
1: Because you are diligent and because you have the sense of commitment, you have undergone any number of difficulties and troubles in journeying all the way down to this place and taking part in these deliberations. It's a case nothing short of all the good deeds of your past.
0: Kaluka Bharata Deshamalo ippati kudanu ilanti mahaneelu ilanti tyagaseeliru ilanti avadhajyavantulu kudanu unnaranetundi satyanni meeru nirupinchali.
1: Therefore you must further uphold this, that in this country of today's there are people who are prepared to make sacrifices, who are prepared to make themselves into ideals, who are prepared to undergo
0: prachina kalamu nunchi bharatadeshamulo maha pavitramainatunte yokka sankalpamuto koodinatunte stree purushulu kodanu lekapoledu.
1: And if you look at the ancient traditions and the history of this country, there are any number of men and women of sacrifice and
0: kaani samarasamu aikamatyamu aneetunte danini kolpovatam chetani భారతదేశం ఎంత పెద్దదైనప్పటికీ చిన్న దేశీయులైనటువంటి బ్రిటిష్ వారు దీనిని పరిపాలన చేయవలసి వచ్చింది.
1: సో దో సచ్ పీపుల్ హ్యాడ్ ఎగ్జిస్టెడ్ అండ్ లివ్డ్ ఇన్ దిస్ నోబుల్ ల్యాండ్, బికాజ్ దేర్ వాజ్ నో సెన్స్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ ఆఫ్ పర్పస్, దిస్ వాస్ట్ ల్యాండ్ ఆఫ్ భారత్ వాజ్ ఓవర్కమ్ బై ఎ టైనీ కంట్రీ లైక్ బ్రిటన్.
0: భారతదేశంలో వీరులు ధీరులు గంభీరులు పరాక్రమవంతులు జ్ఞానులు వైజ్ఞానులు లేకపోలేదు.
1: దే వర్ మెన్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, హై అచీవ్మెంట్స్, high proficiency in various fields, victorious ones, gallant ones.
0: Undinappatikini veerulu aikamatyamu kontha varakunu lopinchindi,
1: but what was lacking in all of them was a sense of unity.
0: Kanaka ee naadu meeru itti aikamatyanni abhivruddhi parchali.
1: Today you must further this cause of unity.
0: Aikamatyame mahabhagyam,
1: unity is wealth, a great wealth.
0: ఈ వస్త్రంలో అనేక దారములు చేరటం వల్ల ఈ వస్త్రము చాలా బలంగా ఉంటుండాలి.
1: Now in this piece of cloth are to be traced any number of these individual threads.
0: కానీ ఇందులో ఒక్కొక్క దారమే తీసివేస్తే రెండు వేళ్లతో దానిని తుంచి వేయచ్చు.
1: That's why it's so strong. Remove all the threads and you can just about snap them by your finger.
0: కనుక అందరూ కలిసిమెలిసి పని చేయాలి.
1: That's why all should work together.
0: ఐదుగురేళ్ళు చేరినప్పుడు ఎంత పని మనం చేయవచ్చు.
1: When all the fingers, five fingers come together, you can do anything.
0: మనము జనం యొక్క విశాలతను మనం చూడరాదు.
1: You should not try and look at the numbers around.
0: హృదయం యొక్క పవిత్రతను చూడాలి.
1: Try to look at the purity of the heart.
0: God does not want quantity, but quality.
1: God does not want quantity, but quality.
0: కనుక మనం క్వాలిటీని పెంచాలి.
1: So try and improve this quality.
0: ఈ విధంగా అధ్యాపకులు నేటి నుంచి ఈ విశాలమైన ప్రపంచంలో ప్రవేశించి మనం నిర్ణయించుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలను ఆచరణ రూపమైనటువంటి దీంట్లో మీరు అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను.
1: So from today, it is, I am hoping that our teachers should plunge into the world outside with renewed vigor and determination.
0: దీనికి ప్రభుత్వం కూడా నువ్వు తోడుగా వస్తే ఇంకా ఎంతైనా మనం సాధించవచ్చు.
1: And if the government also were to come its way to aid and support this idea, we can
0: achieve anything. ఈ యొక్క మానవత్వంలో ఏదో కొంతవరకు స్వాతంత్రం ఉండవచ్చు.
1: Now when it comes to the individual's life, an element of freedom might be necessary.
0: కానీ ప్రభుత్వం కూడా నువ్వు దీనికి తోడైనప్పుడు ఇంకా ఎంతైనా కూడా మనం అభివృద్ధి గావించవచ్చు.
1: But if the government also comes to aid and assist such an idea, we can achieve anything.
0: ప్రభుత్వం ఒక పాజిటివ్ అంటిది.
1: Because the government is like the
0: positive. ప్రజలు ఒక నెగటివ్ అంటివారు.
1: And the people are like the negative.
0: Negative, positive, rendu cherithe entaina manam power ni anubhavinchochu.
1: When the positive and negative come together, you can derive any amount of power.
0: Kanuka ee human value anetundi manavuni yokka viluvalu anetundi anni deshamulaku avasaram anetundi.
1: So this idea of human values is something which is necessary.
0: Anni jatulaku avasaram anetundi.
1: For all countries, for all castes, all races of you, the human race.
0: Kanuka విశ్వ సమాజమునకు విశ్వ కుటుంబమునకే ఈ మానవత్వం అనేటువంటిది అత్యవసరమైనటువంటి ప్రాణము.
1: So it is necessary to the world at large, to peoples of all the world, wherever they might be.
0: అలలు సముద్రానికి అందం.
1: The waves are a source of beauty to the ocean.
0: చంద్రుడు ఆకాశానికి అందం.
1: The moon likewise adds beauty to the skies.
0: ఇండ్లు ఊరికి అందం.
1: The houses and the buildings add.
0: కమలమే కొలనుకు అందం.
1: Beauty to the charm and the lotus adds beauty to the pond.
0: Jagatku manavatvame andam.
1: And as for the world is concerned, this idea of a human personality adds luster and charm.
0: Kanuka manam ee jagattaneetunte aakashamulo manavatvamu aneetunte okka divyamainaatunte nakshatraaluga manam nirupinchali.
1: So in this world, the vast firmament of the sky of this world, these various individual personalities will be like the shining stars.
0: Prema swaroopulara, ఈ రెండు దినములు కూడాను ఎంతో ఆనందంగా మన కార్యక్రమాల్లో
1: పాల్గొన్నాం.
0: మీరందరూ కూడాను ఎంతో శ్రద్ధ భక్తులతో కూడినటువంటి హృదయాలు.
1: And you people are those who have a lot of interest.
0: సాధ్యమైనంత వరకు కూడాను కాలమును వ్యర్థము చేయక,
1: as far as possible by not wasting your time,
0: avakasalu labhinchinappudanta kudanu pillalaku sayyenikunti vidyanu bodhinchadaniki prayatninchandi.
1: Whenever you get such opportunities, try and make the best of them in teaching this theory.
0: Inte kaakunda seizing on desires, deeni lopala kudanu meeru jagratana vahinchu.
1: Not only this, the idea of seizing on desires, try to exercise utmost caution in this.
0: Kanuka mana deshamulo kevalam annamunaku tappu emi ledu.
1: Now in this country of ours, there is no shortage of food.
0: పవిత్రమైన భారతదేశం అన్నపూర్ణ స్వరూపము.
1: Now this sacred land is an embodiment of annapurna.
0: అయితే అన్నం ఉన్నది కదా అని మనం వృధా చేయరాదు.
1: But just because we have this rice or food, we shouldn't waste it.
0: కనుకని don't waste food.
1: That's why don't waste food itself.
0: మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి.
1: Take whatever you need.
0: ఎవరికి అవసరమో వారికి మాత్రమే పెట్టండి.
1: Give to one who really needs it.
0: మన పేరు ప్రతిష్టల కోసమని, గౌరవ మర్యాదల కోసమని తిని అర్థం వదిలిపెట్టేటువంటి వారికి మనం పెట్టకూడదు.
1: Just for your own name and fame, don't give food to one who eats half, throws away half.
0: కనుక ఈ ఫుడ్ను కాపాడుకోవటం కూడాను హెడ్ను కాపాడుకున్నట్టు.
1: So it's something like taking care of food is like taking care of your head.
0: ఈ హెడ్ను కాపాడుకున్నప్పుడే గాడ్ను నీవు భద్రం చేసుకున్నట్టు
1: అవుతుంది. If you're taking care of your head, you are taking care of God.
0: కనుక ఫుడ్, హెడ్ అండ్ గాడ్, ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలి.
1: సో దేర్ ఇస్ లింక్ బిట్వీన్ ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
0: కనుక డోంట్ వేస్ట్ ఫుడ్.
1: సో డోంట్ వేస్ట్ ఫుడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: అండ్ దెన్ డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ ఈస్ గాడ్.
1: బికాస్ టైమ్ ఈస్ గాడ్.
0: టైమ్ వేస్ట్ ఈస్ లైఫ్ వేస్ట్.
2: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్.
0: కనుక మన జీవితమే వృధా చేసుకున్నటువంటి వారమవుతాం. ఏ కాలం కొంచెం చిక్కినప్పటికీ మీరు మంచి విషయాలను బోధించడానికో లేక మంచి పనులు చేయడానికో సమాజం లోపల ప్రవేశించి సేవలు చేయడానికో లేక ఆసుపత్రులకు పోయి రోగులకు సేవ చేయడానికో ఇలాంటి యొక్క సత్కర్మలు ఆచరించేటువంటి దాంట్లో మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి.
2: వేస్టింగ్ టైం ఇస్ వెరీలీ వేస్టింగ్ లైఫ్. సో వాట్ ఎవర్ టైం యూ కెన్ పాసిబ్లీ గెట్ ట్రై అండ్ పుట్ ఇట్ సమ్ గుడ్ యూస్ లైక్ విజిటింగ్ హాస్పిటల్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సిక్ ద ఏజ్డ్ వన్స్ ఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ టు ద నీడీ.
0: మూడవది డోంట్ వేస్ట్ మనీ.
2: Then you come to the third point, don't waste money.
0: Misuse of money is evil.
2: Because misuse of money is evil.
0: మనం దురుపయోగం చేస్తున్నాము.
2: We are misusing money.
0: కనుకనే భారతదేశం అనేటువంటిది కేవలము ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటిదిగా మనము వింటున్నాము.
2: That's why we get to hear reports about
0: భారతదేశంలో డబ్బు లేకుండా పోలేదు.
2: India being an economic
0: కావలసినంత డబ్బు ఉంటుండాలి.
2: As far as money is concerned, there's any amount of it in this country.
0: అయితే దానిని సద్వినియోగపరచుకునేటువంటి మార్గంలో దాన్ని ప్రవేశపెట్టలేదు.
2: But then we are not able to channelize it properly.
0: మట్టిలో ఉండేటువంటి రాళ్ల వలె మనం భద్రం చేసుకుంటున్నాం డబ్బును.
2: We are making secure this wealth of ours like you would secure fresh
0: దేశంలోని బ్రెడ్ చేతిలోని దుడ్డు రెండు కూడా రూల్ కావాలి, అప్పుడే దీనికి ఆరోగ్యం.
2: లైక్ ఏ ప్రెషియస్ స్టోన్ డీప్ విత్ ఇన్ ది ఎర్త్ ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ దట్ బ్లడ్ ఇన్ ది బాడీ షుడ్ సర్క్యులేట్ సో ఆల్సో దిస్ మనీ
0: బ్లడ్ అంతా ఎప్పుడు కూడా సరఫరా అవుతుంటే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బ్లడ్ ఒక దగ్గర నిలిచిపోయిందంటే బాయిల్ ఏర్పడిపోతుంది.
2: ద బ్లడ్ డజంట్ సర్క్యులేట్ ఇఫ్ ఇట్ స్టాగ్నేట్స్ ఎట్ ఎ పాయింట్ దేర్ ఇస్ అ బాయిల్ దట్ డెవలప్స్ at that point in the body.
0: కదిలిపోయే నీరు లోపల పరిశుద్ధంగా ఉంటుంటాయి.
2: That's in the same manner water that continuously flows
0: నిలిచిన నీళ్ళలో పురుగులు పడతాయి.
2: But stagnant water becomes a house.
0: కనుక మన డబ్బును కూడాను సద్వినియోగంలో దేశ సేవలో మనం దీనిని సద్వినియోగం చేయాలి.
2: Money and wealth for the sake of this country.
0: అంతేకాని డబ్బును దుర్వినియోగం చేయరాదు.
2: Otherwise you shouldn't waste and misuse.
0: ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
0: మీరు పుట్టపర్తిలో ఉన్నారు.
2: You are in Puttaparthi.
0: ఏదైనా అర్జెంట్ అయినటువంటి పనిగానే ఉంటుంటే, ప్రమాదకరమైనటువంటి పనిగానే ఉంటుంటే ఇక్కడ నుంచి మీరు తక్షణమే ప్లేన్ లో పోవటంలో ఇది వేస్ట్ కాదు.
2: If there is some urgent work where you have got to be going over, certainly if necessary go by plane also.
0: కానీ అవసరం లేనప్పుడు మనం ప్రశాంతంగా రైల్ టికెట్ తీసుకుని మనం రైల్లో ప్రయాణం అయిపోదాం.
2: బట్ ఇఫ్ ఇట్స్ నాట్ సో నెసెసరీ వై నాట్ వీ గో బై ట్రైన్ కంఫర్టబ్లీ.
0: రైల్లో పోతే ఏ 80 రూపాయలు ఖర్చు అవుతుంది.
2: ఇఫ్ యూ గో బై ట్రైన్ మేబీ అబౌట్ 80 రూపీస్ వుడ్ బి.
0: ట్రైన్లో పోతే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది.
2: వెర్ ఇఫ్ యూ గో బై ప్లేన్ 2000 రూపీస్.
0: తాత్కాలికమైనటువంటి ఈ సుఖం కోసమని మనము ఇంత డబ్బును వ్యర్థం చేయరాదు.
2: సో ఫర్ దిస్ మొమెంటరీ కంఫర్ట్ దేర్ నో పాయింట్ ఇన్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ.
0: కనుక ఈ విధంగా మనకు ఒక 4 చీరలున్నాయి.
2: ఇన్ ద సేమ్ మేనర్ అగైన్ వి హావ్ లెట్ us say 4 sarees.
0: వీటిని చక్కగా ధరించుకొని మనం ఉపయోగం చేసుకుందాం.
2: లెట్స్ మేక్ ద బెస్ట్ ఆఫ్ దీస్ 4 sarees.
0: అంతేకాని ఒక్కొక్క స్త్రీకి 4 బీరువులంతా చీరలు ఉంటున్నా ఇంకా బజారుకు పోయి తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా వేస్ట్ చేయకూడదు.
2: Now as against this you want to waste away your money in filling 4 almaras full with sarees. Still you're not satisfied, you want to buy more and more.
0: మగవారు కూడా అట్లే ఉన్న యొక్క దుస్తులను సద్వినియోగం చేసుకున్నాం, చక్కగా దానిని పరిశుద్ధం చేసుకుని ధరిస్తాము. అధికంగా దుస్తులు కూడా మనం వ్యర్థం చేయరాదు డబ్బు.
2: లెట్స్ నాట్ వేస్ట్ మనీ ఫర్ ఎన్ ఎక్సెసివ్ పొజిషన్ ఆఫ్.
0: మనకు 2 పెన్నులు ఉంటున్నాయి స్టూడెంట్ కు.
2: నౌ ఏ స్టూడెంట్ లెట్స్ సే హస్
0: ఎగ్జామినేషన్ టైమ్ లో 2 పెన్నులు అత్యవసరమే.
2: ఫర్ ది ఎగ్జామ్ హి నీడ్స్ దీస్ 2 పెన్స్.
0: ఒకటేమైనా చెడిపోతే ఇంకో దాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు.
2: ఇఫ్ వన్ గోస్ డజంట్ ఫంక్షన్ ద అదర్ వన్.
0: అంతేకాని 8-10 పెన్నులంతా కొనుక్కుని డబ్బులు వేస్ట్ చేయరాదు.
2: బట్ యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ మనీ ఇన్ బైయింగ్ 8 and 10 pence.
0: ఈ విధంగా మనము డబ్బును దుర్వినియోగం చేయకుండా డోంట్ వేస్ట్ మనీ. ఇది కూడా సీలింగ్ ఆన్ డిజైర్.
2: సో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ డోంట్ వేస్ట్ మనీ ఇన్ దీస్ వేస్. ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్.
0: ఇంకా ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
2: దెన్ ద ఫోర్త్ వన్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ ఎట్లా వేస్ట్ అవుతుండాలి?
2: How does one waste this?
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: a small example.
0: ఒక రేడియో ఉంటుండాలి.
2: There is a radio.
0: రేడియోను మనం స్టార్ట్ చేశాం.
2: You are putting it on.
0: మనం వింటున్నాం.
2: You are listening to it.
0: అది పెద్ద సౌండ్ గా పెట్టుకొని విను, చిన్న సౌండ్ గా పెట్టుకొను, అది ఆన్ లోనే ఉంటుండాలి.
2: Now either the volume might be large or less or low. It is in the on position.
0: ఒక గంట సేపు మనం ఆ రేడియోను విన్నామంటే ఎన్ని యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది?
2: Now you have listened to this radio for 1 hour. How many units of electricity have been used?
3: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటి
2: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ బాడీ లైక్ ఎ రేడియో సెట్.
3: ఇది నిరంతరం కూడా ఏదో ఒక యోచనలు ఎవరికి వినిపించకుండా యోచన చేసినా అదేమో ఆన్ లో ఉంది.
2: So continuously it keeps thinking. So many thoughts keep coming to it. You may not put it on. Others may not listen to it. But it is
3: అనవసరమైనటువంటి యోచనలు చేయటం చేత మన ఎనర్జీ చాలా వేస్ట్.
2: So by thinking thus in a meaningless way in this manner, you are wasting your energy.
3: అధికంగా మాట్లాడటం చేత కూడా మన ఎనర్జీ వేస్ట్
2: అవుతుంది. By indulging in excessive talk again, you are wasting your energy.
3: కనుక మనము క్రియల్లో దాన్ని ఉపయోగపెడదాం మన దేహాన్ని.
2: సో దిస్ లేటెంట్ ఎనర్జీ లెట్స్
3: సేవలో దీన్ని ప్రవేశపెడదాం
2: ఇన్ సేవా యాక్టివిటీస్.
3: ఈ సేవ అనేటువంటి దీంట్లో ఈ దేహం చక్కగా పనిచేసి ఎనర్జీని డెవలప్ చేస్తుంది.
2: వెన్ యూ ఇండల్జ్ ఇన్ సేవా యాక్టివిటీస్ యువర్ ఎనర్జీ గెట్స్ స్ట్రెంగ్తెన్డ్ ఇంక్రీజ్డ్.
3: ఇప్పుడు పని చేయనటువంటి ఇంజిన్ లోపల తుప్పు పడుతుంది.
2: నౌ ఎన్ ఇంజిన్ విచ్ డజంట్ ఫంక్షన్ గెట్స్ రస్టెడ్.
3: పనిచేసే ఇంజిన్ మంచి కండిషన్ లో ఉంటుంది.
2: ఎన్ ఇంజిన్ విచ్ ఫంక్షన్స్ కంటిన్యూస్లీ.
3: కనుక మన దేహం అనేటువంటి యొక్క యంత్రాన్ని ఎప్పుడు పనిలో పెట్టాలి.
2: సో దిస్ బాడీ ఇస్ లైక్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్
3: ఇంజిన్. ఒక ఎక్సర్సైజ్ గాను ఉంటుంది. హెల్త్ చిక్కుతుంది, వెల్త్ మిగులుతుంది.
2: పుట్ ఇట్ ఇంటూ యాక్షన్, ఇట్ గెయిన్స్ వెల్త్, ఇట్ గెయిన్స్ హెల్త్.
3: కనుక ఈ విధంగా మనము కొన్ని రకమైనటువంటి యొక్క దురాలోచనలు, దుశ్చింతలు, దుర్భావాలు మనసు లోపల అనేకంగా కలతలు పెట్టుకుంటుంటే మన ఎనర్జీ చాలా వృధా
2: అయిపోతుంది.
3: కనుక మీరు పిల్లలు కూడాను ఇలాంటి విషయాలను చక్కగా ఇప్పటి నుంచినే బోధిస్తూ
2: రావాలి.
3: ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
2: Today's youngsters are tomorrow's leaders.
3: Kanuka mana leaders mana pleaders ee naati balabalikale.
2: Tomorrow's leaders and pleaders are today's youngsters.
3: Kanuka varini ee naati nunchi manam recruiting dalan tarbiyadu chestu raavali.
2: So let's take care of these people, let's train them from today.
3: Eppudikappudu varini tarbiyadu chestuntunte bhavishyattulo bharat deshamlo ఎప్పటికూడా సుభిక్షంగానే ఉంటుంటారు.
2: దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రైనింగ్ ఇఫ్ ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ యాజ్ ఫర్ యాజ్ ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ ఇస్ కన్సర్న్ నథింగ్ ఇస్ టు బి వరీడ్.
3: బాలగంగాధర్ తిలక్ చెప్పేటువంటి వాడు.
2: బాలగంగాధర్ తిలక్ యూస్ టు
3: అతను పూనా లోపల ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి వాడు.
2: Now, at the time, he was a teacher.
3: స్వాతంత్ర పోరాటంలో చాలా సేవ సలిపినటువంటి వాడు.
2: He was a teacher in a college in Pune.
3: తన మిత్రులందరూ కూడాను ఆ యొక్క తిలక్కు చెప్పారు, అయ్యా స్వాతంత్రం వచ్చిన తర్వాత నీవు ప్రైమ్ మినిస్టర్ నీ పని ఇస్తే చేస్తావా అన్నారు.
2: He was a great freedom fighter. And once his friends came to him and said, once freedom is given to us, if the prime minister's job is given to you, will you accept it?
3: నేను ఒక్క ప్రైమ్ మినిస్టర్ అయిపోతే ప్రయోజనం ఏమిటి? అలాంటి అనేక మంది ప్రైమ్ మినిస్టర్లుగా తయారు చేసేటువంటి పిల్లలకు బోధించేటువంటి ఒక ఉపాధ్యాయుడిగానే ఉంటానన్నాడు.
2: Then he answered, what's the use of my becoming a prime minister? I would rather be continuing to be a teacher who can mould any number of such prime ministers.
3: కింగ్ ఒక కింగ్ గానే ఉంటాడు.
2: A king by himself might be just one entity.
3: Kingmaker enta mandi kingunaina cheyochunu.
2: But a kingmaker as such can make any number of kings.
3: Kanuka nenu bharat deshanni rakshinchadaniki taginatvanti yuvakulnu tariyani tarbiyalo chesetvanti ee upadhyaya sthaname naaku goppa padavi annadu.
2: This is the greatest position that I can get, that of a teacher who can mould the lives of people who in turn will safeguard the future of the country.
3: ఉపాధ్యాయులు అంటే ఏదో చిన్న స్థాయిలో ఉండినటువంటి వారని కానీ లేక చిన్నది ఉద్యోగం అని కానీ ఏ పని లేకపోతే ఉపాధ్యాయుల పనిలో ప్రవేశించామనుకోవటం కానీ మీరు ఏమాత్రమో భావించరాదు.
2: So you should never look down upon this profession of a teacher. Do not think it's insignificant. Do not think that you have come to this because you have not been able to go anywhere else.
3: మీరు ఆచార్య స్థానంలో ఉండేటువంటి వారు.
2: You occupy this high pedestal.
3: ఈ ఆచార్య స్థానము అందరికీ లభించేటువంటిది కాదు.
2: This pedestal of teachers is not
3: given to వశాత్తు ఈ యొక్క స్థానం లభించింది.
2: Because of your fortune you have got this.
3: కనుక మీరు ఆచార్య స్థానం అంటే చాలా గొప్ప స్థానం.
2: సో దిస్ పొజిషన్ ఆఫ్ టీచర్స్ ఇస్ ఎ గ్రేట్ వన్.
3: ఈ గొప్ప స్థానమును పవిత్రమైనటువంటి మార్గంలో గొప్పగా వినియోగించుకోండి.
2: సో మేక్ ది బెస్ట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు యూజ్ ఇట్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే.
3: ఈ విధమైనటువంటి యొక్క భావములతో పిల్లల యొక్క అభివృద్ధిని కోరి అతి త్వరలోపల్ని మన భారతదేశంలో ఈ హ్యూమన్ వాల్యూ, ఈ విలువైనటువంటి మానవత్వం అనేటువంటి దానిని చాటి దేశమంతటి కూడాను దీన్ని వ్యాపింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: సో క్యారీయింగ్ సచ్ ఐడియాస్ అండ్ ఐడియాస్ బిఫోర్ యూ, యూ విల్ సూన్ గో ఇన్అప్ ఇంటూ దిస్ కంట్రీ ఆఫ్ ఆర్స్ అండ్ ట్రై అండ్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ఇన్కల్కేట్ ఇన్ దెమ్ దిస్ సెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. And I am hoping and blessing you all that you'll be successful in your venture in bringing glory to this country of ours.
3: వాహిగురు వాహిగురు వాహిగురుజీ బోలో,
4: వాహిగురు వాహిగురుజీ బోలో,
3: వాహిగురు వాహిగురు వాహిగురుజీ బోలో,
4: వాహిగురు వాహిగురు వాహిగురుజీ బోలో,
3: సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో,
4: సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో,
3: నిత్య నిత్యం చెప్పియే కేరే నామ

वाहे गुरु वाहे गुरु।

0: सत्यनाम सत्यनाम हरि बोल।
1: सत्यनाम सत्यनाम हरि बोल।

పచ్చబలమున పక్షులు ఎగురునట్లు పచ్చబలమున

చెరవలెనును గమ్యంబు శీఘ్రముగను.

0: Love and service are the two wings for all of us. Just as you find the birds flying across the sky with all the wings, we should also follow along the same path and reach the destination at the earliest of the time.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: సేవలనగా ఏమిటి అనేటువంటిదాన్ని మీరు తెలుసుకోవటం లేదు.
0: యు డోంట్ సీమ్ టు అండర్స్టాండ్ వాట్ సర్వీస్ మెంట్.
1: మానవుడు నిస్వార్థ సేవ నిమిత్తమై జన్మించినాడు, కానీ స్వార్థం కోసం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ బోర్న్ టు డెమోన్స్ట్రేట్ దిస్ సెల్ఫ్లెస్నెస్ అండ్ నాట్ సెల్ఫిష్నెస్.
1: ఈ నిస్వార్థ సేవనే మానవ ఏకత్వాన్ని నిరూపిస్తుంది.
0: ద యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ క్యాన్ బి అచీవ్డ్ త్రూ దిస్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి ఏకత్వం ద్వారానే మానవత్వము దివ్యత్వాన్ని పొందుతుంది.
0: త్రూ దిస్ యూనిటీ ఓన్లీ ద హ్యూమానిటీ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మానవ ఏకత్వాన్ని గుర్తించడానికి ఈ సేవలు అత్యవసరమైనటువంటివి.
0: Hence, service is most essential to achieve this unity.
1: సేవలనగా ఎవరికో దిక్కులేని వారికి, శక్తి లేని వారికి, బలహీనులకు చేసేటువంటిది సేవ అని భావిస్తున్నారు.
0: We consider service is the one rendered to forlorn, weak, and those that have left with nothing to fall back.
1: Kaadu, kaadu.
0: No.
1: Idi manam evariko chestunnattuga bhavinchukovatam kodanu pedda porapaatu.
0: It's a big mistake if you consider that service is rendered to someone else.
1: Tanaku taanu chesukunnatvanti oka ee divyamainatvanti sevanu paruku chesinattuga bhavinchukovatam pedda porapaatu.
0: It's a very big mistake if you consider that the service is rendered to someone else. In fact, it is service unto yourself.
1: Manavudu janmanattatama niswartha seva nimittamai.
0: Human birth is gifted to render selfless service.
1: Ee selfless anaga emiti? Swarthrahitamana
0: selfless, what does it mean? Beyond self?
1: Ati self ante emiti?
0: What is meant by self?
1: Self ante kevalam taanu.
0: Self is this one's own identity, I-ness.
1: Tana nimittame taanu chesukuneetundi sevalaku edo evarku chestunnam ani bhavinchukotam pedda porapaatu.
0: While you are helping, serving yourself, it's a big mistake to think that you are serving others.
1: అందరి యందు ఉన్నటువంటిది ఏకాత్మ భావం.
0: It's only the spirit of oneness that prevails.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
0: The same principle of love is in everyone.
1: ప్రత్యేకించినటువంటి భేదములు ఏమాత్రమే ఇందులో కానరావు.
0: There are no differences in this aspect.
1: భేదములు మన భావముల యందు ఆవిర్భవిస్తున్నాయి, కానీ వ్యక్తుల యందు ఏమాత్రము భేదం కనిపించటం లేదు.
0: The differences bedha lie in our bhava, the feeling.
1: Kanuka mana bhavamulu marchukoni andari yendu unnatundi daivattamu divyattamu okkate aneetundi satyanni gurtinchi tana sevam taan chesukovataniki tagara upayamulu vetakali.
0: Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone.
1: Kanuka manavuni yokka parivartana yende sarvamu imidi untunnadi.
0: In fact, it is in this divinity where lies everything.
1: Naitikanga, dharmikanga, aadhyatmikanga, laukikanga, karmareetiga annintiyandu oke shakti kaligi untunnadi.
0: In moral, ethical, spiritual aspects, we find the same oneness.
1: చేతులతో పని చేసినా, నోటితో మాట్లాడినా, తనతో వ్యచారం చేసినా, ఇవన్నీ కూడా ఒకే భావంతో కూడుకుంటాయి.
0: The work that we do with our hands and the words that we speak with our mouth,
1: చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చును.
0: will have the same principle. The limbs may be different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: The divine power is one and the same in all.
1: అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది.
0: When we really understand, experience this feeling, it could be a divine service.
1: ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు.
0: We are egoistic because of high service, great service.
1: సేవ అనేటువంటిది మొట్టమొదట అహంకారాన్ని చంపివేస్తుంది.
0: Service, first of all, kills this ego.
1: ఏ మాత్రం కూడాను మానవుని యందు అహంకారం ఉండినా అది సేవ అనిపించుకోదు.
0: When there is a trace of ego, you cannot call it a service.
1: కనుక మనము అహంకారమును మొట్టమొదట అణచివేసుకోవాలి.
0: Therefore, we have to subdue our ego.
1: ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి?
0: What is the reason behind ego?
1: దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు.
0: The one with body attachment will be egoistic.
1: దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపక్కల కూడా తిరగడానికి వీలుండదు.
0: When once you reduce this body attachment, ego will run away.
1: కనుక మానవులకు మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి.
0: Therefore, man must kill this ego.
1: అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది.
0: Then only there arises this oneness.
1: మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి.
0: You may serve anybody. Consider that it is service rendered to the spirit, which is one and the same in all.
1: ఈ అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: The different parts, the limbs of the body may be different, but yet the spirit is one.
1: దేహములో అంగములు వేరు వేరుగా ఉన్నవి.
0: We have got the different limbs to our
1: body. ఇవి చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలుగా కూడాను భాగములుగా కనిపిస్తుంది.
0: The body shows the legs, the nose, the hands and the different parts.
1: ఈ భాగము అన్ని కూడాను దేహములోని భాగములే.
0: These are all parts of the human body.
1: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదములు.
0: They are only individual.
1: కాని ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి?
0: Where do you find this unification, though there are differences?
1: మానవుని యందు ఏకమవుతాయి.
0: They get unified in humanity.
1: ఈ మానవత్వమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: In fact, the very humanness is the true ideal.
1: ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది.
0: It is in this human quality you find the individuality.
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ ఇండివిజువల్?
1: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సమాజం ఒక అంగము.
0: దిస్ ఇండివిజువల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజము దేని అంగము?
0: ద సొసైటీ ద పార్ట్ ఆఫ్.
1: ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగము.
0: ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది వాస్ట్ హ్యుమానిటీ.
1: మానవత్వం దేనికి అంగము?
0: ది హ్యుమానిటీ ఈజ్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి అంగము.
0: నేచర్.
1: ప్రకృతి దేనికి అంగము?
0: నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: ప్రకృతికి పరమాత్మక అంగము.
0: ఆఫ్ ద డివైన్ గాడ్ హింసెల్ఫ్.
1: కనుకనే ఈ ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క అంగమే.
0: దేర్ఫోర్ ది ఎంటైర్ నేచర్ ఇస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో వాస్ట్.
1: కనుక అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి.
0: We have to understand the fundamental truth that the divinity is one and the same.
1: బల్బులు వేరు వేరుగా ఉంటుంటాయి.
0: Bulbs are different.
1: కానీ రంగులు వేరు వేరుగా ఉండొచ్చును.
0: Colors may vary.
1: కానీ దానికి ఉన్నటువంటి కెపాసిటీ వేరు వేరుగా ఉండొచ్చును.
0: It they might differ in their voltage.
1: ఈ వోల్టేజ్ వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే, రంగులు వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే, బల్బులు వేరు వేరుగా ఉండినట్టు మాత్రమే అది ప్రత్యేకంగా మనం భావించరాదు.
0: బేసింగ్ ఆన్ ది వోల్టేజ్, ద కలర్ అండ్ ద బల్బ్స్ వీ కెనాట్ కన్సిడర్ దెమ్ సెపరేట్.
1: అన్నింటి యందు ఉన్నటువంటి కరెంట్ ఒక్కటే.
0: ద కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: అదే విధంగానే వ్యక్తులు అనేక రూపములుగా ఉండవచ్చును.
0: ఇండివిజువల్స్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్.
1: అనేక భావములుగా ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ థాట్స్.
1: అనేక నేమ్లు కలిగి ఉండవచ్చును.
0: విత్ డిఫరెంట్ నేమ్స్.
1: కానీ అందరి యందు ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The spirit, the principle of spirit, Atma, is one and the same.
1: ఆత్మభావం పెట్టుకుని మానవుడు సమాజంలో కాలు ఎడాలి.
0: With this atmic feeling of the spirit, one should step into society.
1: అప్పుడే నిజమైన సేవగారు పొందుతుంది.
0: Then that could be a true service.
1: నా దేహం వేరు, చేయించుకునే వారి దేహం వేరు అనేటువంటి భేదాభిప్రాయం పెట్టుకోకూడదు.
0: You should not have differences as if that you are different from the receiver or the recipient of service.
1: ఈ వేరు వేరు భావములుగా మనము ఆచరించడం చేతనే ఈ భేదములు, ద్వేషములు, అసూయలు ఇలాంటి పిచ్చి పిద్దులంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: This kind of dualistic feeling gives scope for the hatred, jealousy, envy, pride and so on.
1: కనుక ఈ కామక్రోధ లోపములను ఆవిర్భవించడానికి ఈ భేదములే మూల కారణము.
0: For all the evil tendencies like the desire, the anger, the lust and greed, differences are responsible.
1: అరిషట్ వర్గములు అన్ని కూడాను మానవుని యొక్క దీని నుండి ఆవిర్భవించేటువంటివి.
0: In fact, they all arise from within the man.
1: ఇది దేహముతో మనము అనుభవించేటువంటివి.
0: We experience with our body.
1: కానీ ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇలాంటివంతా కూడాను మానసికంగా మనకు లభించేటువంటి.
0: Whereas the qualities like love, compassion, sympathy, forbearance, they just arise from our heart.
1: ఈ పవిత్రమైన భావముల నిమిత్తమై మనం అనేక సాధనలు చేయనక్కర్లేదు.
0: To obtain these sacred qualities, you don't need to take to practice, rigorous practice.
1: తల అనేది ఏకత్వాన్ని పోతుంది.
0: The head will point out the unity, oneness.
1: హృదయం అనేటువంటిది భిన్నత్వాన్ని నిరూపిస్తుంది.
0: Whereas the heart proves the diversity.
1: ఇది భిన్నత్వాన్ని నిరూపించినప్పుడు అనేకత్వంలోని ఏకత్వాన్ని పురికొల్పుతుంది తల.
0: ఇట్ ఈస్ ది హెడ్ దట్ ప్రవోక్స్ దిస్ ఐడియా ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే తల నివృత్తి, హృదయము ప్రవృత్తి.
0: Therefore the head and heart stand for the outward and the inward trends of thought.
1: ఈ ప్రవృత్తి మార్గము చేతనే మనం అనేక విధమైనటువంటి ప్రవర్తనలు మారిపోతూ వస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ అవుట్లుక్ that decides our behavior as we find.
1: నీవు ఈ సమాజమునకు సేవ చేయకపోతే ఏదో నిలిచిపోయిందిగా భావిస్తున్నావు.
0: You feel as though the society would come to a standstill if you don't serve.
1: నీవు ఈ సమాజం నిలిచినటువంటిది కాదు.
0: The society is not sustained by you.
1: నీవు చేయకపోతే ఇంకొకరు చేస్తారు.
0: If you don't do, someone else will undertake.
1: అంతా కూడా భగవంతుని యొక్క సృష్టియే.
0: The whole thing is God's creation.
1: ఈ సృష్టి యందు ఉన్నటువంటి ఒక భేదములను నీవే నీవు భావించుకొని అభివృద్ధి పరచుకొని అనేక విధములుగా కూడా ఊహిస్తున్నావు.
0: All that is present in this universe, you identify yourself at the individual level and consider them as your own.
1: కనుక మొట్టమొదట సేవ అనేటువంటి ఒక పదమునకు అర్థాన్ని గుర్తించాలి.
0: So in the first instance, we should know the meaning of this word, service.
1: ఇది ఏ విధంగా గుర్తించాలి?
0: How to know that?
1: మొట్టమొదట నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవ సమాజంలో తిరుగుతున్నాను.
0: I move about in human society.
1: మానవ సమాజంలో జీవిస్తున్నాను.
0: I live in society.
1: కాబట్టి మానవ జీవితంలో జీవిస్తూ మానవుడని భావించుకుంటూ మానవ సమాజం లోపల పరగాడుతూ కట్టగలిపటికి నీవెవరు మానవుడని పెంచుతున్నావు.
0: Born as a human being with the feeling of a human being, we live in society and we should prove worthy of it.
1: మానవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word manavudu, human being?
1: Manava aneetundi padamunaku chakkani arthanni teeskunnappudu ee bhedamulku ye maatram avakasam undadu.
0: When once we know the true meaning of this word manava, human, there will be no difference.
1: Manava anaga,
0: manava meant
1: aakashaadi panchabhootamulanni kudunu aavirbhavinchinatvanti yokka aatma sneha manavattam.
0: Manavattam, the humanness, is the personification, the manifestation of the five basic
1: manavudiga ee shariram sambandham kaadu.
0: Not simply a form.
1: Aatmake manava ani peru.
0: The spirit atma is called manava, human.
1: Manavudiga aakashaadi panchabhootamulakanta kudunu poolinatvantidi ee manavattam.
0: In fact, it is in the human life we find all the basic five elements.
1: Aithe ee panchabhootamulanu vasamu gaavinchukovatam chetane idi master ga tayarayindi.
0: As he has full control over the five elements, he has become a master.
1: Kani adi prachina kalamu nundi kudanu dinni vasam chesukoni aneka vidhamuga shanti baddhatanu anubhavincharu prachina purushudu.
0: The ancient sages experienced all the safety and security having full control over the five elements.
1: Kani ee naati manavudu ee panchabhootamulaku vasam kavatam cheta
0: as man has become a slave today.
1: అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
0: హస్ బీన్ సఫరింగ్ ఎ లాట్.
1: ఇది కేవలము ఇది భిన్నంగా భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ సంథింగ్ డిఫరెంట్.
1: పంచభూతములు మానవుని యొక్క ఆధీనంలో ఉంటున్నాయి.
0: In fact, all the five elements are under your control.
1: ఆ విధమైనటువంటి ఆధీనము చేసుకున్నప్పుడే మానవుడు ఆత్మస్వరూపుడిగా రూపొందుతాడు.
0: When once you understand this mastery over the nature, you can know your spirit.
1: ఈ మానవత్వం లోపలనే
0: in this human life
1: నాలుగు విధమైనటువంటి యొక్క మార్పులు ఉంటున్నాయి.
0: There are four kinds of changes.
1: అనగా ఏమిటి?
0: What are they?
1: మొట్టమొదటిది
0: the first
1: ఇది కేవలము సూపర్ మైండ్ అంటారు.
0: The first level, super mind.
1: రెండవది higher mind అంటారు.
0: The second, higher mind.
1: మూడవది ఒక విధమైనటువంటి యొక్క కరెంట్ తో సంబంధించినటువంటిది.
0: The third one is related to the current.
1: అనగా
0: meaning
1: ఇది కేవలం ఒక విధమైన శక్తివంతమైనటువంటిది.
0: It is highly powerful.
1: నాలుగవది ఓవర్ మైండ్ అంటారు.
0: The fourth one, ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి వచ్చినప్పుడే మానవత్వం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుతుంది.
0: When once one reaches this state of ఓవర్ మైండ్, we reach that state of totality.
1: ఈ యొక్క ఓవర్ మైండ్ కు పురము
0: prior to this ఓవర్ మైండ్
1: ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
0: ఇట్ వాస్ కాల్డ్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది ఇది కరెంట్ తో సంబంధమైనటువంటి.
0: ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ రిలేటెడ్ టు ద కరెంట్.
1: మానవ దేహం అంతా కూడా కరెంట్ గానే ఉంటుండాలి.
0: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ కరెంట్.
1: కానీ ఈ దేహమే ఒక పెద్ద జనరేటర్.
0: ద బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ జనరేటర్.
1: కనుక ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అనేటువంటిది.
0: దెర్ఫోర్ దిస్ ఇల్యూమినేషన్ మైండ్ ఇస్ వెరీ పవర్ఫుల్.
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ పూర్వము హయ్యర్ మైండ్ అంటారు.
0: ప్రయర్ టు దాట్ వీ హ్యావ్ హయ్యర్ మైండ్.
1: హయ్యర్ మైండ్ అంటే ఏదో ఎత్తుగా ఉన్నటువంటిది కాదు.
0: హయ్యర్ మైండ్ డస్ నాట్ మీన్ హై.
1: మానవుని యొక్క పంచభూతములకు అతీతమై ఉంటుంటాయి.
0: మీనింగ్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ టు ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అతీతమైన స్థితికి రావాలంటే మొట్టమొదటి సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: టు రీచ్ ద ట్రాన్సెండెంటల్ స్టేట్ వన్ షుడ్ రీచ్ ది సూపర్ మైండ్.
1: సూపర్ మైండ్ అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు?
0: వాట్ డు యూ థింక్ ఆఫ్ ది సూపర్ మైండ్?
1: సూపర్ మైండ్ అనేటువంటిది
0: సూపర్ మైండ్
1: బాడీ కాన్షియస్నెస్.
0: ఈస్ ద బాడీ కాన్షియస్నెస్.
1: ఈ బాడీ కాన్షియస్నెస్ ను దీన్ని ఎందుకు కాన్షియస్నెస్ అన్నారు?
0: వై షుడ్ యూ కాల్ ఇట్ బాడీ కాన్షియస్నెస్? కాన్షియస్
1: ఈ దేహమునందు ఉన్నటువంటి ఆత్మతత్వమే కాన్షియస్నెస్.
0: ద స్పిరిట్ ఆత్మ ఇన్ ద బాడీ ఇస్ కాన్షియస్నెస్.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది దేహంలో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక ఇది బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
0: This is called body consciousness.
1: Tarvata kramakramina adi higher mind ki poyetappudiki
0: later as it reaches higher mind
1: ee yokka body consciousness anetundi
0: the body consciousness
1: kevalam thoughts consciousness antaru
0: reaches to the thought consciousness.
1: Body evarina daggara unnappudu rendu kottavachunu.
0: When the physical body is near you can beat.
1: Adi personal connection ga untuntadi.
0: It is at the personal level.
1: Kaani thoughts consciousness anetundi ఎంత దూరమైనప్పుడు ప్రయాణం చేస్తుంది.
0: ద థాట్ కాన్షియస్నెస్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: కనుకనే ఈ థాట్ కాన్షియస్నెస్ అనేటువంటిది హయ్యర్ మైండ్ గా పెట్టారు.
0: ది థాట్ కాన్షియస్నెస్ ఈస్ రిలేటెడ్ టు ద హయ్యర్ మైండ్.
1: తర్వాత ఇల్యూమినేషన్ మైండ్.
0: దెన్ కమ్స్ ఇల్యూమినేషన్ మైండ్.
1: ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి కాలి గోర్ల లోపల తల వెంట్రుకల లోపల కూడా కరెంట్ ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ద నెయిల్ టు ద హెయిర్ యు ఫైండ్ ద కరెంట్.
1: ఒక్కొక్క పర్యాయము కాలి గోర్లు మనం తీసుకున్నప్పుడు చాలా షాక్ మాదిరి వస్తుంది.
0: When once you try to remove your nails, you feel the current shock.
1: అయితే ప్రాకృతమైనటువంటి భావంలో ఇమిడినటువంటి వారికి ఈ నెయిల్స్ వల్ల ఏమి బాధ కలగదు.
0: Though one who are just in this world are not hurt in any way.
1: కనుకనే
0: therefore
1: ప్రాచీన ఋషులు నెయిల్స్ అంతా బాగా పెంచుకుంటూ వచ్చారు.
0: For this reason, the sages had long nails.
1: ఆధునిక యువకులు దీనికి అనేక అర్థాలు పెడుతున్నారు.
0: The modern youth take different meanings.
1: ఆ నెయిల్ తీసుకోవడానికి నెయిల్ కటింగ్స్ లేకపోవటం చేతనే వాళ్ళు ఆ విధంగా పెంచుకున్నారు అనుకుంటారు.
0: They think that the ancients didn't have nail cutter, so they had long nails.
1: కాదు కాదు.
0: No, no.
1: దాన్ని గోరుతోనైనా తీసివేయచ్చు.
0: You can remove it another.
1: కానీ
0: but
1: అందులో కరెంట్ అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
0: But there lies the current there.
1: ఇల్యూమినేషన్ అనేటువంటిది ముట్టితే షాక్ పోతుంది.
0: ఇల్యూమినేషన్ will make you feel the shock the moment you touch.
1: వారి హృదయములంతా కూడా పవిత్రమైన థాట్స్ లోపల అభివృద్ధి అవుతూ వస్తుండాలి.
0: In fact, sacred thoughts have been ever on the rise within the human heart.
1: చింతించేది కూడాను భగవత్ చింతనే.
0: Our thoughts are divine.
1: వారు భావించేది కూడాను భగవత్ భావమే.
0: దేర్ ఫీలింగ్స్ ఆర్ డివైన్.
1: వారు చేసే సర్వ కార్యములు కూడాను భగవత్ కర్మలే.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుక ఇదంతా కూడాను టూ ఫేజ్ త్రీ ఫేజ్ మాదిరి కరెంట్ గా బయలుదేరుతుంది.
0: ఇట్ ఆల్ సంథింగ్ లైక్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ కరెంట్.
1: అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంటది.
0: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
1: అలాంటి వారికి వెంట్రుకలు ఎందుకు కూడాను కరెంట్ ఉంటుంటది.
0: సచ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ద కరెంట్ దేర్ ఇన్ ద హెయిర్ టూ.
1: ఆ వెంట్రుకలు ముట్టితే కూడాను షాక్ కొడుతుంది.
0: ద మూమెంట్ యు టచ్ ది హెయిర్ యు ఫీల్ ద షాక్.
1: ప్రతి మానవుని ఎందుకు కూడాను, సామాన్యమైన మానవుని ఎందుకు కూడాను దేహంలో సర్వత్రా ఈ యొక్క కరెంట్ తత్వం ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హ్యూమన్ బాడీ దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరెంట్.
1: దీన్ని విద్యుత్ శక్తి అన్నారు.
0: దిస్ వీ కాల్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లోపల ఉండి దీనికి హార్ట్ అనేటువంటిది పంప్ కొడుతూ పంప్ కొడుతూ పంప్ కొడుతూ ఉండటం చేతనే ఇదంతా కరెంట్ ప్రాకుతూ ఉంటుండాలి.
0: The electricity present within goes around all over the body because of the pumping of the heart.
1: ఈ హార్ట్ కు లంగ్స్ ఉంటుందది.
0: We have the lungs too.
1: ఈ లంగ్స్ ఏ థాట్స్ కంటా ప్రధానమైనటువంటి పంపు.
0: Lungs are mainly responsible for the thoughts.
1: దీనిని డాక్టర్స్ అంతా కూడా మరొక రీతిగా భావిస్తుంటారు.
0: Doctors consider it in a different way.
1: దేహం సర్వత్రా సంచరించేటువంటి రక్తాన్ని ఆ యొక్క ఊపిరితిత్తుల లోపల చేర్చుకుని అక్కడ తిరిగి ఆక్సిజన్ తో క్లీన్ చేసి తర్వాత హార్ట్ కు పంప్ చేస్తుంది అంటారు.
0: డాక్టర్స్ సే దట్ ద బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్ ఆన్ రిసీవింగ్ ఆక్సిజన్ దేర్ ఇన్ ద లంగ్స్ దేర్ ఆట్ ఫర్ సప్లై టు ఆల్ ఓవర్ ద బాడీ బికాస్ ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్.
1: అది కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: ఈ లంగ్స్ నందు ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్ ఇన్ ద లంగ్స్,
1: ఈ ప్రాణశక్తి ఒక విధమైనటువంటి వైబ్రేషన్ ద్వారా,
0: త్రూ వైబ్రేషన్,
1: ఆ యొక్క సంకల్పం చేత అది క్రమక్రమేణ కరెంట్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ ఇట్స్ లేటెంట్ పవర్ ఇట్ బికమ్స్ కరెంట్.
1: ఆ కరెంట్ అనేటువంటిది ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుంది.
0: దిస్ కరెంట్ కెన్ ట్రావెల్ టు ఎనీ లాంగ్ డిస్టెన్స్.
1: ఇక్కడ జనరేటర్ పెట్టి ఏదో ఒక 100 మైళ్ళ దూరం లోపల బల్బ్ పెట్టేస్తే అది కూడా మండుతుంది.
0: హావింగ్ జనరేటర్ హియర్ యూ కెన్ ఇల్యూమినేట్ బల్బ్స్.
1: అదే విధంగానే హృదయమునందు అనగా గుండెయందు లేక ఊపిరితిత్తులందు ఆ పవిత్రమైన భావములు ఒక కరెంట్ మాదిరి జనరేటర్ గా స్టార్ట్ అయితే,
0: లైక్ వైజ్ ఇఫ్ ది సీక్రెట్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హార్ట్ ఇన్ ద లంగ్స్ లైక్ ద జనరేటర్,
1: ఆ లంగ్స్ పంప్ కొట్టినటువంటిది గుండెకు చేరుతుంది.
0: నేచురల్లీ ఇట్ గోస్ టు ద హార్ట్.
1: ఈ హార్ట్ ఒక్కొక్కతూరి పంప్ కొట్టినప్పుడంతా కూడాను,
0: యాజ్ ది హార్ట్ పంప్స్ ఈచ్ టైమ్,
1: ఈ రక్తం అనేటువంటిది,
0: ద బ్లడ్,
1: 12,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తుంది.
0: ట్రావెల్స్ టు 12,000 మైల్స్.
1: చూచారా, ఒక్కతూరి ఈ లంగ్స్ నుంచి పంప్ కొట్టేటప్పటికే ఆ పంప్ ఒక్కతూరి 12,000 మైళ్ళ ప్రయాణం చేస్తుంది.
0: ద మూమెంట్ ద హార్ట్ బీట్స్ వన్స్ ఇట్ వుడ్ బి ది బ్లడ్ వుడ్ బి ఏబుల్ టు ట్రావెల్ 12,000 మైల్స్.
1: ఎట్ట కొలత వేశారు?
0: హూ మెజర్డ్ ఇట్?
1: మన దేహంలో ఉన్నటువంటి చిన్న నరములు పెద్ద నరములు అన్ని ఒకదానికోటి జాయింట్ చేస్తుంటే పోతే ఇదంతా 12,000 మైళ్ళ దూరం అవుతుంది.
0: All the vessels in our body, if they are connected, joined together, it will run 12,000 miles.
1: Small and big.
0: Small and big.
1: ఈ విధంగా చేరినప్పుడే 12,000 మైళ్ళ దూరం ఉంటుంటుంది.
0: Small and big constitute 12,000 miles.
1: ఈ పంపు కొట్టినప్పుడు కూడాను ఆ రక్తము ఈ 12,000 మైళ్ళ దూరం కూడాను ప్రయాణం చేస్తుంది.
0: Because the pumping of the heart, the blood would go around all the 12,000 miles.
1: కనుకనే ఈ విధమైనటువంటి కరెంట్ తో సమానమైనటువంటిది ఈ యొక్క హృదయము.
0: Therefore, heart has got the current.
1: దీనివల్లనే దీని illumination mind అన్నారు.
0: Therefore it's called illumination mind.
1: దీనిలో ఉన్నటువంటి ఆత్మ శక్తి ఒక విధమైనటువంటి దివ్య శక్తిగా మారుతుండాలి.
0: The atmic power over there is the divine power.
1: దేహము అన్నమయ ప్రాణము.
0: The body is out of food.
1: మనసు ప్రాణము బుద్ధి ఇవన్నీ కూడాను కేవలము సూక్ష్మమయ ప్రాణము.
0: The mind, the life and the intellect are subtle.
1: ఈ సూక్ష్మమయమే సర్వము కష్టములు సుఖములు అన్నింటినీ అనుభవించేది. అది
0: ఇట్ ఈస్ ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ బాడీ అనేటువంటి కేవలము ఒక జడమైనటువంటిది.
0: ఇన్ఫాక్ట్ ది బాడీ ఈజ్ ఇనర్ట్.
1: కానీ
0: బట్
1: ఈ ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే మైండ్ అంతా మారిపోతుంది.
0: ద మూమెంట్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఇల్యూమినేషన్ మైండ్ ఇట్ గెట్స్
1: ట్రాన్స్ఫార్మ్డ్. ఇది సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణము అన్నారు.
0: దిస్ ఇస్ సటిల్ లైఫ్ ఫోర్స్.
1: ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణంలో మూడు ఉంటున్నాయి. ప్రాణశక్తి,
0: ద లైఫ్ ఫోర్స్,
1: మనోశక్తి,
0: ద మెంటల్,
1: తర్వాత ఆత్మశక్తి,
0: అండ్ దట్ ఆఫ్
1: విజ్ఞాన శక్తి,
0: ద స్పిరిట్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ విజ్ఞానం అనేటువంటిది మనస్సును కేవలం ప్రాణంగా మార్చేసేస్తుంది.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ద మైండ్ వుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్.
1: ఏ డాక్టర్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ యొక్క విధి కూడాను అర్థం కాదు.
0: దిస్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఎనీ డాక్టర్ ఆర్ అన్ ఇంజనీర్ ఆర్ సైన్స్.
1: ఈ దేహంలో ఏ భాగమునికైనా రెస్ట్ మనం ఇవ్వచ్చును.
0: In fact, you can try to know any part of the body. But who can protect this heart?
1: Rest.
0: Who can give rest to the heart? Heart has no rest.
1: నువ్వు నడుచుతూ పో, నిద్రపోతూ ఉంటుండు, ఏ విధమైన పని చేస్తున్నా అది కొడుతూనే ఉంటుంటాడు.
0: You may walk or rest or sleep, but the heart works still.
1: ఏ డాక్టర్ కనిపెట్టాడు, ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ ఇంజనీర్ కనిపెట్టాడు?
0: Who is the engineer that discovered this? Which doctor discovered this?
1: ఇంతే కాదు, మన కన్నులు యందు కూడాను
0: ఇన్ అవర్ ఐ
1: 13 లక్షల నరములు ఉంటున్నాయి.
0: 13 lakhs of nerves are there.
1: ఇన్ని నరములు ఈ కంటిలో ఉండడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ దిస్ 13 lakhs?
1: ఎవరు చేర్చారు?
0: హూ కంబైన్డ్ దేర్?
1: ఇంత భగవంతుని యొక్క సృష్టి,
0: ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్.
1: భగవంతుని యొక్క సృష్టి లోపల చిత్ర విచిత్రములైనటువంటివన్నీ ఉన్నాయి.
0: గాడ్స్ మిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ. పెక్యూలియర్
1: చిత్రంబులు,
0: పెక్యూలియర్
1: త్రైలోక్య పవిత్రములు,
0: సెక్రెట్ ఆఫ్ ద 3 వరల్డ్స్,
1: విత్తంబులు,
0: సన్మిత్రంబులు, సో క్లోజ్,
1: ముని జన వన పౌత్రంబులు,
0: అండ్ సో డియర్ టు ది ఏజెస్ చరిత్రంబులు. దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుకనే సర్వం కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విద్ ఇన్ మ్యాన్.
1: కన్నులు తెరిచినప్పుడు ఇన్ని వేల మంది కనిపిస్తారు.
0: వెన్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఐ యూ ఫీల్ సీ థౌసండ్స్ ఆఫ్
1: పీపుల్. కానీ కన్నుల యొక్క దృష్టిని లోపల అంతర్దృష్టిగా మార్చుకున్నప్పుడు అంత శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ యూ టర్న్ యువర్ విజన్ ఇన్ వర్డ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
1: కనుక కన్నుల యందు ఉండినటువంటిదంతా కూడాను అంతర్దృష్టి కోసం పెట్టారు కానీ బహిర్దృష్టి కోసం కాదు.
0: So the power is of the inside, not merely external vision.
1: మీరు ఏదో దేవాలయానికి పోవాలని పోతున్నావు.
0: You want to go to a temple.
1: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
0: You want to see God.
1: కానీ దేవాలయం వరకు పోతావు.
0: You reach up to the temple.
1: దేవుని దగ్గర పోతానే కళ్ళు మూసుకుంటావు.
0: There when you stand in front of the deity, you close your eye.
1: ఈ కళ్ళు మూసుకోవడానికి దేవాలయానికి ఎందుకు పోవాలి?
0: Why did you go to the temple to close your eyes after all?
1: బయట నుంచి దేవాలయానికి పోవాలని వచ్చావు.
0: In fact, you are gone there with intention.
1: దేవునికి విగ్రహానికి ఫ్రంట్ లో నిల్చుకున్నప్పుడు కన్నులు మూసుకుంటావు.
0: Then once you stand before the idol, you close your eyes. What is the significance?
1: అనగా భగవంతుని చర్మ చచ్చులతో కాదు చూడవలసింది.
0: You cannot see God with your physical naked
1: eye. దేవాలయానికి పోవాలని పోతున్నావు.
0: You want to go to a temple.
1: దేవుని దర్శనం చేసుకోవాలని ఆశిస్తున్నావు.
0: You want to see God.
1: దేవాలయం వరకు పోతావు.
0: You reach up to the
1: దేవుని దగ్గర పోతానే కళ్ళు మూసుకుంటావు.

0: మార్నింగ్ టైం ఎందుకు కానీ ధ్యాన సమయంలో కానీ కన్నులు మూసుకొని ధ్యానం చేస్తారు.
1: That's the reason why we meditate with our eyes closed.
0: ఆ రూపమును లోపల నీవు భద్రపరచుకోవాలి.
1: We have to preserve, picturize the form within.
0: బయట చిత్రమంతా కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: All that you find outside are due to reaction, reflection and resound.
0: ఈ రిఫ్లెక్షన్ తో కనిపించేటువంటి దాన్ని ఆశిస్తున్నాం మనం.
1: In fact, you go by this reflection.
0: రియల్ దాన్ని మనం చూడటం లేదు.
1: You are not going by the real reality.
0: కరుకని illumination mind అనేటువంటిది ఒక కరెంట్ తో సమానమైనటువంటిది.
1: So illumination is equal to a current.
0: అది ఏ జ్ఞాన శక్తి.
1: That is the జ్ఞాన శక్తి.
0: అనగా దేహం అనేటువంటిది కేవలం భౌతికమైనటువంటిది.
1: One is
0: అన్నమయ ప్రాణము.
1: The physical of the food.
0: ఇంకా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ మూడు చేరినప్పుడు అది సూక్ష్మమయ ప్రాణంగా మారుతుంది.
1: And you find the subtler aspect consisting of the mind, the
0: intellect, and ego. దేహమే నిజమైనటువంటి యొక్క ఇల్యూమినేషన్ మైండ్.
1: And in fact it is the truth, the human body that stands for illumination mind.
0: దీన్ని కారణ దేహం అంటారు.
1: This is called the causal body.
0: ఈ కారణ దేహమునందు ఏ రూపం కాని, ఏ నామం కాని, ఏ అవస్థలు కాని ఒక్కటి మనకు తెలియదు.
1: In the causal mind, you don't have any name or form, any states of consciousness.
0: ఇది ఎట్లనగా?
1: How is it?
0: రాత్రి మనం పండుకునేంత వరకు అన్ని చూస్తాము.
1: You see all until you retire.
0: అన్ని పనులు చేస్తాము.
1: You do every act.
0: కానీ నిద్ర వచ్చేటప్పటికి ఏ పనులు చేయలేము, ఏ దీన్ని మనం చూడలేము.
1: When once you feel sleepy, you cannot see, you cannot do anything.
0: అప్పుడు ఈ మనసు ఎక్కడ ఉంది?
1: Then where? What happens to mind?
0: అప్పుడే illumination mind అంటారు.
1: Then it is called illumination mind.
0: అది అన్నిటిని సృష్టిస్తుంది.
1: It creates everything.
0: అన్ని చారంలో బయలుదేరుతుంది.
1: It travels anywhere.
0: అన్ని పనులు చేస్తుంది.
1: It does everything.
0: ఎట్ట చేస్తుంది?
1: How is it so?
0: మనం కలలో స్వప్నాలు పడుతుంటాము.
1: We have dreams.
0: మీరు ప్రశాంతంలో ఉన్నారు.
1: You are in Prashantanali.
0: కాని కలలో నీవు అమెరికాలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: But in your dream you go to United States.
0: ఈ అమెరికాకు పోయింది ఎవరు?
1: Who has gone to US?
0: నీ దేహం ఇక్కడే ఉంది కదా.
1: Your body is very much here.
0: కాదు, కాదు.
1: No.
0: అది ఈ భావం అనేటువంటిది ఇల్యూమినేషన్ మైండ్ అంటారు.
1: ఇట్ దిస్ ఫీలింగ్ ఇస్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ మైండ్ ప్రపంచమంతా చుడుతుంది.
1: ఇల్యూమినేషన్ మైండ్ విల్ గో రౌండ్ ద వరల్డ్.
0: దీనికి ఒక రూపము, నామము లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ నేమ్ అండ్ ఫామ్.
0: అన్ని పనులు చేస్తుంది.
1: ఇట్ డస్ ఎవ్రీ యాక్ట్.
0: కానీ ప్రాకృతమైనటువంటి బుద్ధులు దానికి లేవు.
1: ఇట్ హాస్ నో ఫిజికల్ నేచర్.
0: అనగా కామక్రోధ లోభ మోహం ఈ అషట్ వర్గం ఏమాత్రం అందులో కనిపించవు.
1: ఇట్ మీన్స్ ది ఇల్యూమినేషన్ మైండ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ ద లస్ట్, గ్రీడ్, యాంగర్, అవరెస్.
0: కనుక ఈ ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటిది కేవలము థాట్స్ మైండ్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
1: సో ఇల్యూమినేషన్ మైండ్ వీ షుడ్ బిగిన్ టు ట్రావెల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్
0: థాట్. ఈ ప్రాకృతమైనటువంటి థాట్స్ మనం అరికట్టుకున్నప్పుడే ఇల్యూమినేషన్ మైండ్ కను తెరుస్తుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ వరల్డ్లీ థాట్స్ ద ఇల్యూమినేషన్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్.
0: ఈ యొక్క థాట్స్ అనేటువంటి దీన్ని మనం అరికట్టాలనుకుంటే
1: if you want to check your thought,
0: super mind lo manam praveshinchali.
1: You should get into that state of super mind.
0: Super mind.
1: Super mind.
0: Super mind ante emti?
1: What is super mind?
0: Superior mind.
1: It is superior mind.
0: Ee yokka manasuku atheetamainatundi.
1: It is transcendental.
0: Chudandi, idi ippudu cloth antunnam.
1: This is a cloth.
0: Neka oka book pettukunnamu.
1: Or you have a book.
0: Aa book nu manam chadutunnamu.
1: You go through the book.
0: Kaani chadivinappudu adi em kanipistundi? Vishayalanta lopala cherthundi.
1: As you go through the book you will get all the matter.
0: Kaani
1: but
0: kaagithalu manaku akkarledu.
1: You don't need paper then.
0: Kaagithamlo chadivinatundi anni kudunu nee yokka manasulo cheripothundadi.
1: All that is read is there in your mind now.
0: Kalukuni idi oka aakaram lenatundi ee yokka super mind.
1: Super mind is formless.
0: Deeniki oka form ledu.
1: It has no definite form.
0: Aithe
1: however
0: ilanti manam cheyalante em deeniki mottamota aadharam.
1: What
0: fundamental empty?
1: What is it that we have got to do then?
0: Fundamental empty there, super love.
1: What fundamental thing that we have to do is to develop super love.
0: Anaga yetti vanchalu lenetundi oka prema ne deeniki pradhanamainatundi.
1: Love which is independent of all desires.
0: Kalukunedi love is God, live in love annaru.
1: Therefore Bhagavan says love is God.
0: Manavudu bratukutunnadu.
1: Man is living in this world.
0: Ellavaru lechinappudu nunchi ratri parundinanta varakunu premathone jeevisthunnadu.
1: In fact man has been continuing to live.
0: Karukane nenu puramanta chinna pillalakanta cheppetunte vaanni.
1: Bhagavan used to say earlier,
0: start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: Fill the day with love. End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: Mottamota
1: first
0: manamu ఈ ప్రేమను కొంతవరకు దేహం రీతితో అనుభవించాలి.
1: We have to experience to begin with this love without

0: తెల్లవారు లేచిన తక్షణమే
1: మూమెంట్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్
0: ఈ పని ఆ పని ఈ చింతన చేయకుండా
1: డోంట్ థింక్ ఆఫ్ యాక్టివిటీ
0: నిర్మలమైన ప్రేమతో లేయి
1: Get up with all pure love.
0: కానీ ఈనాడు అట్టి నిర్మలమైన ప్రేమతో ఎవరు లేయటం లేదు.
1: No one is getting up in the morning with that pure love.
0: కారణం ఏమని చెప్పాను నిన్నటి దినము తల్లి యొక్క భావంలే దీనికి మూల కారణం అన్నా.
1: భగవాన్ సెడ్ yesterday the thoughts of the mother are responsible.
0: తల్లిదండ్రులు కొట్లాడుతూ బ్రతుకుతూ ఉంటే తెల్లవారు లేచిన తక్షణమే ఈ పిల్లలు పోట్లాడుతూ బ్రతుకుతారు.
1: When once the parents start getting up fighting with each other, children also get up and start
0: fighting.
1: As the children notice parents accusing
0: each other,
1: as they see accusing each other, the parents, children start fighting
0: physically. All they
1: see is also important.
0: కనుకనే మొట్టమొదటి తల్లి గర్భం నుండి మనం లేచినప్పుడు చాలా పవిత్రమైన భావంతో వస్తున్నాం.
1: So in fact at the time of birth we have got sacred thoughts.
0: పుట్టిన బిడ్డకి ఎట్టి తలంపులు ఉండవు.
1: Newborn child
0: ఎట్టి వాంఛలు ఉండవు.
1: No desire.
0: ఎట్టి ఆశలు ఉండవు.
1: No ambition.
0: కానీ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఈ కోరికలు అభివృద్ధి అవుతుంది.
1: As the child grows older and older, desire
0: also. అయ్య కొలది మానవుడు బంధంలో పడిపోతున్నాడు.
1: And desire binds man.
0: కనుక మన మైండ్ అనేటువంటిది భగవత్ ప్రేమతో ప్రారంభం కావాలి.
1: సో అవర్ మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ లవ్.
0: ఏ చింతన లేకుండా
1: విదౌట్ ఎనీ థాట్
0: అన్ని చింతలు మర్చిపోయి
1: ఫర్గెటింగ్ ది రిమైనింగ్ థాట్
0: క్రమక్రమేణ దీనికి ప్రాక్టీస్ చేయాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్
0: శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ ఫలత్యాగం త్యాగే నైకే అమృతత్వ మానసో.
1: We get everything in this life only out of practice. It is only the sacrifice that confers immortality. Everything requires
0: walking
1: practice.
0: Practice.
1: Walking.
0: Talking practice.
1: Talking.
0: Eating practice.
1: Eating.
0: Anni practice. Writing practice. Reading
1: writing.
0: Practice.
1: Writing, reading, you know how to practice.
0: Anni practice. Kanukane ee aadhyatmika karyakramani premato manam start cheyali.
1: Therefore, we have to begin the spiritual path with love.
0: అది సరి అయినటువంటి యొక్క ప్రాక్టీస్.
1: దాట్ ఈస్ ద కరెక్ట్.
0: ఆ ప్రేమను దినదినానికి పెంచుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ఇంక్రీజ్ దిస్ లవ్ డే బై డే.
0: ఈనాడు 10 మందిని నేను ప్రేమిస్తున్నాను అంటే రేపటి దినం ఇంకా 20 మందిని ప్రేమించు.
1: ఐ లవ్ 10 టుడే టుమారో ఐ విల్ బి ఏబుల్ టు లవ్
0: 20. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఏకాత్మ భావం ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దిస్ వే లవింగ్ ఎవ్రీబడి యూ హావ్ దిస్ వన్నెస్.
0: వసుదైక కుటుంబంగా మారిపోతుంది.
1: దిస్ విల్ బి వన్ ఫ్యామిలీ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుకనే ఈ దీని నుంచి మనం ప్రారంభం చేసుకుని తర్వాత ఈ థాట్స్ మైండ్ పోవాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ రీచ్ దట్ థాట్ మైండ్.
0: ఈ థాట్స్ ఏ విధంగా ఉంది బహిర్ముఖంగా చేసేటువంటివన్నీ నిలబెట్టుకుని థాట్స్ తో దాన్ని అభివృద్ధి పరచుకో.
1: ది ఎక్స్టర్నల్ థాట్స్ షుడ్ బి కంట్రోల్డ్ అండ్ వన్ షుడ్ టర్న్ ఇన్వర్డ్ టు ద సోర్స్.
0: ఈ థాట్స్ మైండ్ నుంచి క్రమక్రమేణా
1: from this level of the thoughts mind
0: illumination mind go
1: then reach that illumination mind
0: andulo poyetappudiki thoughts kuda undavu
1: when by the
0: action undadu edi undadu
1: by the time you reach that illumination mind there will be no thoughts no action
0: inuvunu kodunu mudda chestundi
1: the fire would make the iron also into mass
0: current
1: the current
0: ఆ విధంగానే మంచి చెడ్డ అన్నింటి కూడా భస్మం చేస్తుంది ఆ ఇల్యూమినేషన్ మైండ్.
1: దిస్ ఇల్యూమినేషన్ వుడ్ బర్న్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఈగో.
0: దానిని ఆధ్యాత్మిక భావం లోపల సమాధి స్థితి అన్నారు.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సమాధి స్టేట్.
0: సమాధి అనగా సమాధి అదే సమాధి మనం.
1: సమాధి హ్యాస్ టూ కంపోనెంట్స్ హియర్ సమాధి.
0: మంచి చెడ్డ రెండింటి కూడా ఏకం చేస్తుంది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కెప్ట్ ఈక్వల్.
0: ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరుస్తుంది.
1: ఇట్ డెవలప్స్ వన్నెస్ ఈక్వానిమిటీ.
0: కనుకనే మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటి ప్రేమతో అందరికి సేవ చేయండి.
1: సో వాట్ వీ షుడ్ డూ నౌ ఈస్ టు సర్వ్ ఎవ్రీబడి విత్ లవ్.
0: ఎవరికి చేసినా కానీ భగవంతుడికి చేసినట్టుగా భావించండి.
1: యు మే సర్వ్ ఎనీబడి కన్సిడర్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్.
0: నేను పెద్దవాడిని వారు చిన్నవారే నేను ఎట్లా సేవ చేసేది అని భేదభావంకు చోటు ఇవ్వకండి.
1: డోంట్ హావ్ డిఫరెన్సెస్ లైక్ దిస్ దట్ యు ఆర్ ఎల్డర్ టు అదర్ పర్సన్ దట్ యు కెనాట్ సర్వ్ ఎన్ యంగ్స్టర్.
0: నేను రిచ్ మ్యాన్ వాడు పూర్ మనిషి.
1: Never feel that I am rich, other man is poor.
0: Ever rich, ever poor.
1: Who is rich, who is poor?
0: He who has much desires is the poorest man.
1: He who has much desires is the poorest man.
0: He who has much satisfaction is the richest man.
1: He who has much satisfaction is the richest man.
0: Ever rich, ever poor. తృప్తిగా ఉన్నటువంటి వాడు రిచ్ మ్యాన్.
1: హూ ఇస్ రిచ్ హూ ఇస్ పూర్ ద కంటెంటెడ్ మ్యాన్. వాంచ
0: పెంచుకుంటూ పోయేటువంటి వాడు పూరెస్ట్ మ్యాన్.
1: ద వన్ విత్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక అక్కడ నుంచి క్రమక్రమేణ ఈ వాంఛను తగ్గించుకుంటూ పోండి.
1: అండ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: మన ఈ జీవితమైనటువంటి యొక్క దివ్య భావమైనటువంటి ప్రయాణం లోపల మేము లగేజ్ అంతా తగ్గించుకోవాలి.
1: ఇన్ దిస్ లాంగ్ డివైన్ లైఫ్ జర్నీ వీ షుడ్ హావ్ లెస్ లగేజ్.
0: కనుకనే దీనికి ఒక విధమైనటువంటి సమధి అని పేరు వచ్చేసింది.
1: దెర్ఫోర్ ఇట్స్ కాల్డ్ సమధి.
0: కోరికలు ఎంత తగ్గుతుందో
1: యాజ్ ద డిజైర్స్ ఆర్ లెసెన్డ్
0: మనోశక్తి అంత అభివృద్ధి అవుతుంది.
1: ద సైకలాజికల్ పవర్ ఇంక్రీజెస్.
0: అన్నింటికీ చావులున్నది కానీ
1: ఎవ్రీథింగ్ హ్యాస్ డెత్.
0: కానీ మైండ్ కు చావు లేదు.
1: మైండ్ హ్యాస్ నో డెత్.
0: నో డెత్.
1: నో డెత్.
0: అన్నింటికీ అదే మూల కారణము.
1: దట్ మైండ్ ఇస్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఇలాంటి మనసును మనం ఎందుంచుకొని
1: హావింగ్ దట్ మైండ్ విత్ ఇన్
0: మనసే కేవలం ఆత్మగా మారిపోతుండాలి.
1: ద వెరీ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ
0: ఈ లౌకికమైన వాంఛలతో చేరినటువంటి మైండ్ మైండ్ కాదు అది.
1: యు కెనాట్ కాల్ ఇట్ ఎ మైండ్ ఇఫ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ డిజైర్స్.
0: దానిని సరైనటువంటి రూపకంగా చెప్పించుకోవటం
1: అండ్ యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ ఎ ప్రాపర్ ఫార్మ్.
0: ఈ క్రమక్రమేణా ఈ మనసును అభివృద్ధి పరచుకుని ఉత్తమమైనటువంటి ఒక భావం చేత పెంచుకోవాలి.
1: ది మైండ్ షుడ్ డెవలప్ నోబుల్ థాట్స్ డే బై డే.
0: అంత పవిత్రమైన భావాలు పెంచుకోవాలి.
1: యు షుడ్ ఫాస్టర్ సీక్రెట్ థాట్.
0: నిర్మలమైనటువంటి థాట్స్ ను పెంచుకోవాలి.
1: యు షుడ్ హావ్ ప్యూర్ థాట్.
0: నిస్వార్థమైనటువంటి థాట్స్ ను పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సెల్ఫ్లెస్ థాట్స్.
0: అప్పుడే మనము ఇల్యూమినేషన్ మైండ్ గా వచ్చేస్తాం.
1: దెన్ యు కెన్ డెవలప్ ఇల్యూమినేషన్ మైండ్.
0: ఇల్యూమినేషన్ మైండ్ దగ్గరికి వచ్చేటప్పటికే అక్కడ మరి తిరిగి ఓవర్ మైండ్ అయిపోతుంది.
1: బై టైమ్ యు రీచ్ ఇల్యూమినేషన్ మైండ్ యు రీచ్ దట్
0: ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: మనోతీతం అని అంటున్నారు.
1: ఇట్స్ బియాండ్ ద మైండ్.
0: దీనిని అమనస్కము అని పేరు పెట్టారు వేదాంతములు.
1: ఇన్ వేదిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ అమనస్క ఆర్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్.
0: అమనస్కం అనగా మనస్సు లేనటువంటిది అమనస్కం.
1: అమనస్క మీన్స్ విత్డ్రావల్ ఆర్ ఎనిహిలేషన్.
0: ఇలాంటి మనసు లేనటువంటి ఒక స్థితికి మనం చేరాలి.
1: దిస్ విత్డ్రావల్ ఆఫ్ ద మైండ్ స్టేట్ ఇస్ టు బి అటైన్డ్.
0: మనసు లేనటువంటి స్థితి లోపల ఏది మనకు ఉంటుంది? ఒక్క ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ విత్డ్రాన్ ద స్పిరిట్ ప్రివైల్స్.
0: ఆత్మగా ఏమిటి? కాన్షియస్నెస్.
1: వాట్ ఈస్ దిస్ ఆత్మ? ఇట్ ఇస్ కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ కూడా ఎలాంటి కాన్షియస్నెస్?
1: వాట్ సార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ ఇట్?
0: సూపర్ కాన్షియస్నెస్.
1: ఇట్ ఈస్ సూపర్ కాన్షియస్నెస్.
0: నాట్ డివైన్ కాన్షియస్నెస్.
1: ఇస్ నాట్ డివైన్ కాన్షియస్నెస్.
0: డివైన్ కాన్షియస్నెస్ సాధనలో ఉండేటప్పుడు వస్తుంది.
1: డివైన్ కాన్షియస్ కెన్ బి అటైన్డ్ వెన్ యూ టేక్ టు ప్రాక్టీస్.
0: కానీ ఓవర్ మైండ్ అనేటువంటిది సూపర్ కాన్షియస్నెస్.
1: బట్ ఓవర్ మైండ్ ఇస్ సూపర్ కాన్షియస్నెస్.
0: దానికి కూడా అతీతమైనటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ లిమిటేషన్.
0: కనుక మనము ఎంతటి స్థాయికైనా మనం చేరవచ్చు.
1: యూ కెన్ రీచ్ ఎనీ హై.
0: ఆ శక్తి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రెసెంట్.
0: సాధన చేస్తే దేనైనా సాధించవచ్చును.
1: త్రూ ప్రాక్టీస్ యూ కెన్ రీచ్ ఎనీ.
0: సాధనమైన పనులు సమకూర్వ ధరలో ఉన్నాయి.
1: ఆల్ టాస్క్స్ కెన్ బి అటైన్డ్ బై త్రూ ప్రాక్టీస్.
0: ఒక చిన్న చీమ
1: స్మాల్
0: నడుస్తూ నడుస్తూ ఉంటే ఎంత దూరమైనా గానీ ప్రయాణం చేస్తుంది.
1: స్మాల్ యాంట్ వెన్ ఇట్ స్టార్ట్స్ వాకింగ్
0: పెద్ద రెక్కలైనటువంటి ఒక గరుడ
1: ఎ బిగ్ బర్డ్ విత్ వింగ్స్
0: తనకి ఇష్టమే లేకపోతే ఊళ్ళ దగ్గరనే ఉంటుంది. ఒక అడుగైనా ముందుకు పోదు.
1: A bird with big wings, if it doesn't want to fly, cannot move even an inch.
0: ఈ రెక్కలే లేకపోతే ఆ పక్షి కూడా నడవలేదు.
1: Without wings, the bird cannot fly.
0: కనుకనే
1: so,
0: ప్రేమ సేవలు రెండు రెక్కలను మనకు.
1: And hence, love and service are the two wings to all of us.
0: ఈ రెండు రెక్కలను మనం భద్రంగా తీసుకుంటే
1: then once
0: ఎంత దూరమైన కూడా ప్లేన్ లో పోయినట్టుగా వెళ్ళిపోవచ్చు.
1: With these two wings you can fly high like an aeroplane.
0: ఎంత హై స్థాయికైనా పోవచ్చు.
1: You can reach an exalted height.
0: ఉన్నత స్థాయికైనా పోవచ్చు.
1: You can reach heights.
0: ఆ రెండును మనం భద్రంగా చేసుకుని నిస్వార్థమైన సేవలు చేసి నిరహంకారమైనటువంటి ప్రేమను పెంచుకున్నప్పుడు ఎంతైనా మనం సుప్రీం స్టేజ్ కి వెళ్తాం.
1: With these two wings well, with the spirit of selflessness, egolessness, you can reach that super mind state.
0: ఎంతమంది మహనీయులు ఇలాంటి ప్రాచీనము నుంచి ఇలాంటి సేవలు చేస్తూ వచ్చి దివ్యమైన స్థితిని పొందారు.
1: Many noble souls have resorted to this kind of practice and reached their destination.
0: ఈనాడు మనము కొన్ని నిమిషాలు కూడా కూర్చోలేము.
1: Now we are not able to sit for a couple of minutes now.
0: వాడు కూర్చుంటే ఎన్ని దినములైనా కూడా కదిలేటువంటిది కాదు దేహము.
1: Ancients could sit like that for a prolonged period of time.
0: ఈనాడు మన బ్లడ్ వల్ల ఈ దేహం కదులుతుండాలి, నర్వస్ వల్ల ఈ దేహం కదులుతుండాలి అని మనం భావిస్తున్నాము.
1: We think that this movement is because of nerves and blood.
0: Illumination mind కి దగ్గరికి వచ్చేటప్పటికి బ్లడ్ కూడా స్టాప్ అయిపోతుంది.
1: When once you come to that illumination mind state, even blood also
0: blood
1: stops.
0: Stop అయిపోయినప్పుడు దేహం అంతా పాడైపోతుంది అనుకుంటారు.
1: When you think that blood circulation stops, leads Kani to total ruin of the body.
0: Blood వచ్చేస్తుంది. Super blood.
1: But then comes the super blood.
0: అదే దీన్నంతా కదిలిస్తుంది. తో కదిలేటువంటిది అంతా కూడా సుపీరియర్ గానే ఉంటుంటుంది.
1: That which comes out of the super blood is superior in quality.
0: కనుక దీనిని పురస్కరించుకుని వేదమందు రసో వైసహ అన్నారు.
1: Is that Veda that says rasau vai saha?
0: Upanishadanta kuda rasau vai saha annaru.
1: So also said Upanishads
0: rasau vai saha, rasam nunchi rasame ostundi kaani neerasam raadu.
1: out of rasa, the essence. You cannot get near rasa, the weakness.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది అనుభవించినా అంత కూడా రస స్వరూపమే.
1: Whatever that is seen, whatever that is heard, whatever that is experienced is full of rasa experience.
0: పానకంలో పంచదార వెతికేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా మూర్ఖుడు? పానకంలో పంచదార.
1: Is there anyone who will search for the sugar in a syrup?
0: ఆ సిరప్ చేరిందంత షుగర్ తోనే.
1: The entire syrup is out of
0: sugar.
1: Sugar
0: is syrup.
1: Without sugar, it cannot be syrup.
0: కాబట్టి ఈ సిరప్ అనేటువంటి దాంట్లో షుగర్ అనేటువంటి ఉంటుండాలి.
1: Therefore, the syrup has
0: sugar. అదే దివ్య శక్తి.
1: That is the divine power.
0: ఆ సూపర్ పవర్ ఉండటం చేతనే సర్వత్రా దివ్య శక్తిగా మారిపోతుంది.
1: The super power is the divine power which pervades everywhere.
0: కనుక మానవుని యందు ఏ శక్తి లేని బలహీనుడిగా భావిస్తున్నాము.
1: Man, we think that is weak.
0: తెలియనటువంటి మానవుడు ఈ విధంగా బలహీనుడిగా భావిస్తాడు.
1: He is only ignorant person who considers himself
0: weak. ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎంతైనా ఆనందాన్ని అనుభవిస్తాడు.
1: But if you know the, all the truth, fundamental truth, you'll be blissful.
0: ఈనాడు మీరు పెద్ద పెద్ద గ్రంథాలంతా చదువుతున్నారు.
1: Today you read all books.
0: ఈ గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: Letters, where from you get them?
0: కేవలము గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం అనుకుంటారు.
1: యూ థింక్ దట్ యు హావ్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ రీడింగ్? నో,
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దట్ ఈస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
1: ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్
1: ఇస్ ద సౌండ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: అంతా ఇన్నర్ బీయింగ్ ఏ చేస్తుంది?
1: ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: నీవు లోపల తలచినప్పుడే కదా నేను మాటలంతా మాట్లాడగలుగుతున్నాను.
1: బికాజ్ యు హావ్ థాట్ ఓవర్ విత్ ఇన్, యు ఆర్ ఏబుల్ టు స్పీక్.
0: మాటల రీసౌండ్,
1: వర్డ్స్ ఆర్ రీసౌండ్.
0: హృదయము రియల్ సౌండ్.
1: ద హార్ట్ ఇస్ ద రియల్ సౌండ్.
0: ఈ రియల్ సౌండ్ నుంచి రీసౌండ్ వస్తుండాలి.
1: ఇట్ ఇస్ ద రియల్ సౌండ్ దట్ లీడ్స్ టు రీసౌండ్.
0: ఆధ్యాత్మిక మార్గంలో చాలా అతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ దర్ మెనీ మెనీ సటిల్ పాయింట్స్.
0: ఎంతనో కాలంలో వ్యర్థం చేస్తున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
0: ఎంతనో సాధన మనం చేస్తున్నాము.
1: వి అండర్టేక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఈ సాధన చేయనక్కర్లేదు.
1: యు డోంట్ హావ్ టు డు దట్.
0: అయితే కొంతకాలం ప్రాక్టీస్ కావాలి.
1: యు నీడ్ టు ప్రాక్టీస్
0: ఫర్ సమ్ టైం. ప్రాక్టీస్ కోసం మనం కూర్చోవటము, ధ్యానం చేయటము ఇవన్నీ చేయాలి. కానీ
1: in fact you need to practice to
0: satyanni gurtinchukunte ye dhyanam akkarledu.
1: Then once you know the
0: ye japamu akkarledu, ye yogamu akkarledu, ye tapamu akkarledu.
1: Then once you know the truth, you don't need to do any penance. You don't need to do any meditation.
0: Nati thanam na shastrana japanahi samsara sagarottare sadyanam sevanam vina. ఆ సేవలో ఉంటుండాలి.
1: నో విజిట్ టు ఎనీ పిల్గ్రిమ్ సెంటర్, నో పెనెన్స్, నో యోగిక్ ప్రాక్టీస్ వుడ్ ఎవర్ టేక్ యూ టు ఎనీ హైట్ అదర్ దాన్ ద సర్వీస్.
0: కనుక నీవు జనులకు సాధన చేయి.
1: Therefore, serve everybody.
0: ఆ చేయించుకునేటువంటి వాడి యొక్క పవర్ కూడా నీలో వచ్చేసేస్తుంది.
1: As you serve, you will receive the power from the recipient.
0: అది ఏ విధంగా వస్తుంది?
1: How do you get it?
0: అది ఒక అట్రాక్షన్ శక్తి ఉంటుంది మానవుని యందు.
1: This
0: అయస్కాంతమని.
1: This is due to magnetic power of attraction.
0: ఈ అట్రాక్షన్ పవర్ వల్ల అతని యొక్క శక్తిని కూడా దీనికి లాగుతుంది.
1: Because this magnetic power, you will be able to draw the power from the other person.
0: ఒక పవిత్రంగా మారిపోతుంటాదో, క్లీన్ అవుతుంటాదో, అంత అట్రాక్షన్ పవర్ అధికమవుతుంది.
1: ద మోర్ యు ఆర్ పర్ఫెక్ట్, ద మోర్ యు ఆర్ సీక్రెట్ అండ్ క్లీన్ అండ్ ప్యూర్, యు విల్ హావ్ దిస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: భూమిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా ఒక మానవుని యొక్క దేహం నందే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద పవర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఇస్ ఇన్ మ్యాన్.
0: పవర్ ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ యూ.
0: ఎలక్ట్రిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత పవర్ ఉంటుంది,
1: మ్యాగ్నెటిక్ పవర్.
0: ఇంతే కాదు, లేజర్ పవర్ కూడా ఉంటుంది.
1: అండ్ యు హావ్ గాట్ ది
0: లేజర్.
1: Laser power
0: ఉంటుండాలి. ఈ అన్ని పవర్లు కూడా మానవుని ఎందే ఉంటుండాలి.
1: The entire power is latent in
0: man. అలాంటి శక్తి కలిగినటువంటి మానవుడు ఎందుకు నిశక్తుడిగా భావిస్తున్నాడు?
1: Man being so powerful, why should he consider himself
0: weak? స్వామి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను.
1: Swami, I am not able to meditate.
0: ఒక క్షణమైనా కూడా మనసు నిలిచలేకపోతుండాలి.
1: Mind is not able to concentrate for a
0: మనసు నిలిచడానికి ధ్యానం కాదు నీకు కావాల్సింది.
1: It's not the meditation that's important.
0: దేహాన్ని కట్టివేస్తున్నావే కానీ,
1: in fact you are controlling the body.
0: మనసును కట్టివేస్తున్నావా?
1: You are not able to control the mind.
0: మొట్టమొదట మనసును కంట్రోల్ చేయాలి.
1: First control your mind.
0: ఇది ఎట్ల కంట్రోల్ అవుతుంది?
1: How can you control?
0: ప్రేమ ద్వారా కంట్రోల్ అవుతుంది.
1: You can control your mind through love only.
0: ప్రేమ ఉండినప్పుడు నీకు ఏ క్రోధము రాదు.
1: When one is love, there is no anger.
0: ఏ ద్వేషము రాదు.
1: Nothing whatsoever.
0: ఏ డౌట్స్ రాదు.
1: No doubts at all.
0: ప్రేమ ఉన్నటువంటి వాడు నీవు ద్వేషాన్ని కూడా నువ్వు ప్రేమిస్తావు.
1: When once you have got love, you will be able to love your enemy too.
0: అక్కడ ఎనిమీ నవ్వాలనేటువంటి రెండు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లవ్ లైక్ ఎనీ అదర్ ఫ్రెండ్.
0: ఓన్లీ వన్.
1: ఓన్లీ వన్.
0: ఒక్కడే అయ్యుతాడు.
1: ఇస్ ఓన్లీ వన్.
0: కనుకనే అది ఆనందమయ జీవితం అన్నారు.
1: దట్ ఈస్ బ్లిస్ఫుల్ లైఫ్.
0: బ్లిస్ఫుల్ లైఫ్.
1: బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఈ బ్లిస్ఫుల్ లైఫ్ ఐదు కోసం లోపల కట్ట కనబడదు.
1: ద బ్లిస్ఫుల్ లైఫ్ ఈస్ ది ఫిఫ్త్.
0: ఆనందమయ కోసము,
1: ద ఫుడ్ షీట్,
0: మనోమయ కోశము,
1: మైండ్ షీట్
0: ప్రాణమయ కోశము,
1: లైఫ్ షీట్
0: విజ్ఞానమయ కోశము,
1: విజ్డమ్ షీట్
0: ఆనందమయ కోశము,
1: అండ్ ద బ్లిస్ఫుల్ స్టేట్.
0: కానీ ఈనాటి మానవుడు,
1: బట్ మ్యాన్ టుడే,
0: అన్నమయ కోశం నుంచి
1: ఫ్రమ్ ది షీట్
0: ప్రాణం ఉంటుండే అది ఎప్పుడు మనోమయ కోసం వరకు ప్రయాణం చేస్తున్నాడు.
1: ట్రావెల్స్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ద షీట్ ఆఫ్ ద మైండ్.
0: దాని తర్వాత ఇతనికి టికెట్ లేదు, ప్రయాణం చేయడానికి ఏ రథము లేదు.
1: Thereafter, he doesn't find any chariot nor need to buy a ticket to travel.
0: కారణం ఏమిటి?
1: వాయ్
0: అని తెలియదు.
1: He doesn't know.
0: అంతవరకు ఇంక రోడ్ తెలుసు.
1: He knows the path till there.
0: అంతవరకు ఇంక పర్మిషన్ తెలుసు.
1: He has got permission till there.
0: కానీ అక్కడ నుంచి మనోమయం నుంచి విజ్ఞానమయం కోసం పోవడానికి కష్టం.
1: From the point of this mind, he should go to the state of
0: wisdom. ఈనాటి సైన్స్ అనుకుంటున్నారు వీళ్ళు.
1: You think wisdom is science.
0: సైన్స్ కు విజ్ఞానం కు చాలా డిఫరెన్స్.
1: There is wide gulf of difference between wisdom and science.
0: ఈ సైన్స్ అనేటువంటిది కేవలం మనోశక్తి చేతను, యంత్రముల శక్తి చేతను ఇది అభివృద్ధి అవుతుండాలి.
1: The science improves because of the mental power, psychological strength.
0: కానీ విజ్ఞానం అనగా,
1: but the wisdom,
0: అన్నిటికీ అతీతమైనటువంటిది.
1: It is beyond all.
0: ఈ విజ్ఞానం అనేటువంటిది కేవలము,
1: this wisdom,
0: ఒక విధమైన ఆత్మశక్తి నుంచి ఆవిర్భవించే,
1: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే విజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ విజ్డమ్ ఇస్ డివైన్.
0: ఆ డివైన్ అనేటువంటిది అక్కడికి వచ్చి చేరిపోతుంది.
1: ద డివైన్ కమ్స్ ఇన్ ది పిక్చర్ దేర్ అట్ ద లెవెల్ ఆఫ్
0: విజ్డమ్. అన్నింటికి మూల కారణము సేవ.
1: ఫర్ ఎవ్రీథింగ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైం,
0: రాజసూయ యాగం చేస్తున్నారు పాండవులు.
1: పాండవర్స్ వర్ పర్ఫార్మింగ్ రాజసూయ యాగ.
0: అలాంటి సమయం లోపల వచ్చి కృష్ణుడు వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ లార్డ్ కృష్ణ కేమ్.
0: ఏం బావా, అన్ని ఏర్పాట్లంతా జరిగినాయా అన్నాడు.
1: హి సెడ్, ఆల్ అరేంజ్మెంట్స్ ఓవర్.
0: అన్ని అరేంజ్మెంట్ చేశాను.
1: హి సెడ్, ఐ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్.
0: ఎవరెవరు ఏ పని చేయాలో వారికంతా కూడా కాలం నియమించాను.
1: ఐ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ టు ఆల్.
0: అయితే నాకే సేవ అన్నాడు.
1: దెన్ కృష్ణ ఆస్క్డ్, వాట్ డ్యూటీ యు అసైన్ టు మీ?
0: నాట్ డ్యూటీ, సేవ.
1: వాట్ సర్వీస్ యు వుడ్ అసైన్ టు మీ?
0: డ్యూటీ అనేటువంటిది రెండింటితో చేరినటువంటి.
1: Duty is a jewel.
0: Endukanaga
1: idi
0: dual mind.
1: It is a jewel mind.
0: Seva anetundi ekatma mind.
1: Service is non jewel.
0: Kanukane naaku ee seva kavali.
1: So what service would you give me?
0: Swami.
1: Swami.
0: Meeku ee seva ichedi? Meeru kurchondi maa seva teesukondi annaru.
1: Swami, what service can I assign to you? You sit there and receive our services.
0: Anche. Paruntho nee seva cheyinchukuneetundi avakasam naaku kaadu.
1: God said, I don't need to be served by anybody.
0: ఇతరు సేవ నాకు అక్కర్లేదు.
1: I don't want anybody serving.
0: నేనే సర్వులకు సేవ చేయాలి అన్నాడు.
1: I will serve everyone now.
0: అనగా దైవమే ఈ దేహంలో చేరి సర్వ విధమైన కర్మలు ఆచరించడం చేతనే మానవుడు నిలిచగలుగుతున్నాడు.
1: God in human form serves everybody. That sustains the entire humanity.
0: I am servant, not master.
1: God says, I am servant, not master.
0: ఆ సత్యాన్ని మీరు దిన్నము గుర్తించండి.
1: Understand this fundamental truth.
0: మీరు ఎక్కడ కూర్చున్నా మీ దగ్గరికి నేను నడుచుకుని వస్తున్నానే కానీ నా దగ్గరికి మీరు రాండి రాండి అని నేను పిలవటం లేదు.
1: You may be seated anywhere, but Bhagavan comes to you. He will never ask you to come to him.
0: Servant. ఇంతే కాదు, పూజరువులకు ద్వారం దగ్గర నేను నిలుచుకొని ఉంటాడట భగవంతు.
1: In fact, God will be standing at the doorstep of your puja room.
0: వాడు ఏం అడుగుతాడో దాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటాడు.
1: God is ready to confer anything that the devotee asks for.
0: కనుక భక్తుల యొక్క అభిష్టం నెరవేర్చే నిమిత్తమై భగవంతుడు నిరంతరము వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటాడు.
1: To fulfill the desire of a devotee, God has been waiting. He is in you, above you, below you, around you.
0: In you, around you.
1: God is below you, above you, in you, around you.
0: కనుకనే దైవము సేవను కూడా ఆశిస్తూ వచ్చాడు.
1: God wants you to serve.
0: సరే, ఆ సేవ దేనికోసము?
1: Why?
0: వీళ్ళని సేవలు చేయించే నిమిత్తమై ప్రాక్టీస్.
1: Only to make you to develop this practice of service.
0: నేను చేస్తున్నాను చూడండి.
1: Bhagavan does it.
0: ఏం సేవ కావాలి అన్నాడు ధర్మరాజు కడపటికి.
1: And Dharmaja asked, what service you want?
0: Dharmaja. అందరూ భుజించి లేచిన తర్వాత ఆకులంతా ఎత్తేసేటువంటి పని నాకు ఇవ్వండి అన్నాడు.
1: Krishna said, Dharmaja, after all finish eating, he assigned me the duty to lift all these leaves which are empty or which food is served.
0: తిన్న ఆకులు ఎత్తేసేటువంటి వాడు ఎవరు పోతాడు?
1: హూ విల్ అండర్టేక్ దట్ సర్వీస్?
0: అదే విధంగానే ఈ దేహంతో నేను అనుభవించిన సుఖములు, సంతోషములు, కష్టములు, దుఃఖములు అన్నింటి కూడా తీపు కారం వంటి తీపు.
1: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ లైక్ స్వీట్ అండ్ హాట్.
0: ఇలాంటి ఆకును అంతా తినివేసిన తర్వాత ఎత్తి పారవేస్తున్నారు.
1: సచ్ లీఫ్ విచ్ ఇస్ ఎంప్టీడ్ ఫైనల్లీ ఆఫ్టర్ Food is eaten,
0: అది ఎవరు ఒప్పుకోరు.
1: Nobody will take that job.
0: భగవంతుడి యొక్క తప్తము,
1: God's nature,
0: తన యందే ఉంటుండాలి,
1: is within him.
0: ప్రతి మానవుని యందు కూడాను యవ్వనం లోపల క్రమక్రమేణ పెరుగుతూ పెరుగుతూ వచ్చేటప్పటికి
1: as man grows older
0: మధురమైనటువంటి వంటలు వండుకుంటాడు.
1: And he loves many other preparations.
0: Jilebi, gulab jamu, barfi, palko, ilantavanta vondukuntadu.
1: He likes so many sweets, jilebi and other sweets.
0: Vondukoni oka leta aritakulo pettukuntadu.
1: And all these sweets, delicious items, are served on the plantain.
0: Brahmarpanam, brahmahavi, brahmagnu, brahmanahrutam, brahmaiva deva gantavyam. అని ప్రార్థిస్తాడు.
1: బిఫోర్
0: భగవంతుడికి ప్రార్థిస్తున్నాను, భగవంతుడికి అర్పితం చేస్తున్నాను.
1: బిఫోర్ స్టార్ట్ ఈటింగ్ హి ఆఫర్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్ టు గాడ్ ఫస్ట్.
0: ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడు కూడా జవాబిస్తున్నాడు.
1: గాడ్ ఆల్సో రిప్లైస్.
0: కానీ ఆ జవాబు తాను వినటం లేదు.
1: బట్ హిస్ నాట్ లిసనింగ్.
0: ఒరే పిచ్చివాడా,
1: ఓ మ్యాట్
0: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త అచాన్యం చతుర్భుజం.
1: God responds to our prayer telling, I am in the form of Vaishvanara. I consume all the food that you have eaten and I just supply it.
0: Cheppina cheppakoyana nenu bhujistunna annadu.
1: Whether you say or not, it's I that eat food.
0: Kani ee naati manavulu,
1: but man today,
0: aa vidhanga cheyatam ledu.
1: It's not of offering prayer.
0: Manchi madhuramainatti padarthamulu tattalo aakulo pettukoni,
1: all the delicious items are served on the plantain leaf.
0: Motta motta rakshasulukanta naivedyam chestunnaru.
1: First he offers all this precious food to demons.
0: ఎవరు ఆ డెమన్స్?
1: హూఆర్ ది డెమన్స్?
0: కామ క్రోధ లోభ మోహమద మత్సరులు అంతా కూడా అర్పితం చేస్తున్నారు.
1: ద ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద డెమన్స్ ఆఫ్ యాంగర్ ద లస్ట్ అండ్ ది గ్రీడ్ అండ్ సో ఆన్.
0: వాళ్ళంతా తిని మిగిలిపోయినటువంటి పాడైపోయినటువంటి ఆకును కొండపోయి దేవునికి అర్పితం చేస్తారు.
1: అండ్ డెమన్స్ స్టార్ట్ ఈటింగ్ ఆల్ దిస్ ఫుడ్ ఆఫర్డ్ టు దెమ్ అండ్ ఓన్లీ రెమనెంట్స్ రెసిడ్యూ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్.
0: దైవానికి అర్పితం చేయాలి.
1: ఫస్ట్ యు షుడ్ ఆఫర్ టు గాడ్.
0: అదే ఆ దైవం ఎవరు?
1: హూ ఇస్ గాడ్ నౌ?
0: అహం వైశ్వానరోభూత్వ తన ఎందున్నటువంటి ఒక తత్వమే తనకు అర్పితం చేయాలి.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాడు.
1: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర.
0: కనుక మనం ఏ సాధన చేసినప్పటికీ, ఏ సేవ చేసినప్పటికీ పరులకు సేవ చేస్తున్నామనే భావన మర్చిపోండి.
1: సో వాట్ అవర్ ప్రాక్టీస్ వీ మే టేక్ టు, వీ మే సర్వ్
0: ఎనీబడీ. నా ఇష్ట దైవానికి నేను సేవ చేస్తున్నానని భావించండి.
1: కన్సిడర్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్ హోమ్ హార్ట్.
0: ఈ ప్రేమకు రూపం లేదు.
1: అండ్ దిస్ హస్ నో ఫామ్.
0: ప్రేమకు ఒక నామం మాత్రమే ఉంటుండాలి.
1: And love has only the name that
0: కనుక ఈ నామే సర్వమును కూడా అభివృద్ధి పరుస్తుంది.
1: And this will improve by itself.
0: బంగారు కాసుకు ఏ రూపం ఉండదు, కాసు మాది ఉంటుంది.
1: And gold is something like a coin.
0: కానీ క్రమక్రమేణ మనం కోరినప్పుడు దీన్ని కరగబెట్టి ఒక రింగ్, ఒక చైన్, ఒక మెడల్ ఏదో ఒకటి చేసుకుంటుంటాం.
1: But this gold coin can be melted. It can be made into a chain or ring, whatever
0: you want.
1: And who gave it to that?
0: మనకు మనమే రూపం కల్పించుకుంటున్నాం.
1: అండ్ వీ హావ్ గివెన్ ఇట్ ఏ ఫార్మ్.
0: కనుక దీనికి రూపమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఒరిజినల్ ఇట్ హాస్ నో ఫార్మ్.
0: అలాంటి రూపరహితమైనటువంటి ఒక తత్వానికి మనమే రూపమును కల్పించుకుని ఒక ఇమాజినేషన్ పడుతున్నాం.
1: ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్ ఈస్ గివెన్ ఏ ఫార్మ్ బికాస్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్.
0: ఎట్టి భావము లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో
0: ఎట్టి రూపము లేదు.
1: గాడ్ హాస్ నో ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: గాడ్ ఈస్ ఇమోర్టల్, ప్యూర్, అన్పొల్యూటెడ్, ఫార్మ్లెస్, అట్రిబ్యూట్లెస్.
0: కానీ నీ తృప్తి నిమిత్తమై ఒక ఆకారం కావాలి.
1: ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ యూ నీడ్ ఏ ఫార్మ్.
0: అది ఏ అవతారం వచ్చి ఆ విధంగా బోధిస్తూ వస్తుంటాయి.
1: అండ్ హియర్ యూ ఫైండ్ ద రోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ దట్ హెస్ కమ్ డౌన్ ఇన్ యువర్ ఫార్మ్.
0: రక్షించేది తానే, శిక్షించేది తానే.
1: ఇన్ ఫ్యాక్ట్ హీఈస్ ద ప్రొటెక్టర్, హీఈస్ ద రిడీమర్, హీఈస్ ద వన్ హూ పనిషెస్ యూ.
0: కానీ మనము పుట్టుకు ఒక మినిస్టరు, తావుకు ఒక మినిస్టరు, పోషణకు ఒక మినిస్టర్గా పెట్టుకుంటున్నాం.
1: బట్ వీ హావ్ సో మెనీ మినిస్టర్స్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్.
0: కానీ భగవంతుడికి ఇవన్నీ కూడా అధీనమై ఉంటుంటాయి.
1: బట్ గాడ్ హ్యాస్ ఆల్ దీస్ పోర్ట్ఫోలియోస్ అండర్ హిమ్.
0: కనుక భగవంతునికి అర్పితం చేసినప్పుడు సర్వదేవతలకు అర్పితమైనట్టుగా అవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ టు గాడ్ ఇట్ అమౌంట్స్ ఆఫరింగ్ టు ఆల్.
0: నీవు చేసే సేవనంతా కూడా భగవంతునికి చేస్తున్నాననుకో, అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది.
1: కన్సిడర్ ద సర్వీస్ దట్ యూ రెండర్ టు అదర్స్ ఈ సర్వీస్.
0: ఎవరికి సేవ చేసినా కానీ భగవంత్ సేవ అనుకో.
1: Whosoever you may serve, consider that you are serving God.
0: ఎందుకంటే ఈశ్వర సర్వభూతానాం అన్ని భూతములు ఎందు ఉంటున్నాడు దేవుడు.
1: Because God is present in all of the beings.
0: నీవు కనిపించినటువంటి దేవుడిగా నీవు ఉంటే,
1: if God is of your making,
0: నీ కనిపించి దేవుడిగా ఎదురుగా వస్తాడు.
1: Well, how do you expect him to appear in the way you want?
0: ప్రత్యక్షము అది పరోక్షము.
1: One is direct, other is indirect.
0: బింబము అది ప్రతిబింబము.
1: One is object, other is
0: action. అది రియాక్షన్.
1: One is action, other is reaction.
0: అన్నిటి ఎందుకు ఆ విధంగా వస్తుంటాయి.
1: That's there lies the relationship.
0: ఈ రెండు లేనే లేవు.
1: In fact, there's nothing dualism here.
0: కానీ కనిపించేది మాత్రం కనిపిస్తుంటాయి.
1: However, you see the apparent one.
0: సినిమాను మనం చూస్తుంటే స్క్రీన్ ఉంటుంది.
1: There in a theater you have the screen.
0: ఆ స్క్రీన్ లోపల పెద్ద పర్వతాలంతా మండిపోయినట్టుగా భూకంపం వచ్చినట్టుగా కనిపిస్తుంది.
1: There on the screen you find the projection of earthquake and bonfire.
0: కానీ ఆ స్క్రీన్ ఏమైనా కించిత్ ఏమైనా కాలుతుందా?
1: But the screen is not burnt even an inch.
0: లేదు.
1: No.
0: కానీ పర్వతాలంతా మండిపోయినట్టుగా కనిపిస్తుంది.
1: But you find the fire all over the mountain.
0: ఆ స్క్రీన్ లోపలే పెద్ద పెద్ద నదులంతా ప్రవహిస్తూ వస్తుంటాయి.
1: అండ్ యు ఆల్సో ద ఫైండ్ ద ఫ్లో ఆఫ్ రివర్
0: ఆల్సో కొట్టుకుంటూ కూడా ప్రవహిస్తుంటాయి.
1: అండ్ యు ఫైండ్ ద హెవీ ఫ్లడ్స్ టూ.
0: కానీ ఆ తెరను చూస్తే ఏమైనా చింతితే కూడా నువ్వు వెతుంటాదే.
1: బట్ నాట్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద కర్టెన్.
0: అదే విధంగా మనకు బాహ్య దృష్టికి అన్ని కనిపిస్తున్నాయి కానీ
1: ఫర్ ది ఎక్స్టర్నల్ విజన్ యూ ఫైండ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఇల్యూమినేషన్ మైండ్ అది కనిపించదు.
1: బట్ ఇల్యూమినేషన్ మైండ్ డస్ నాట్ విజువలైజ్ దట్.
0: ఆ ఇల్యూమినేషన్ మైండ్ లోపల అన్ని కనిపిస్తుంటాయి నీకు, కారినట్టు తడిచినట్టుగా కనిపిస్తుంటాయి.
1: బట్ వేర్ ఇస్ ది అదర్ స్టేజ్ యు ఫైండ్ ఆల్ దిస్ ఎర్త్ క్వేక్ అండ్ ద ఫైర్.
0: ఇదే దివ్య శక్తిని.
1: అల్టిమేట్లీ యు విల్ నోట్ ఇట్ ఇస్ డివైన్ పవర్.
0: ఆ దివ్య శక్తి సర్వలు యందు ఉంటుంది.
1: ద డివైన్ పవర్ ఇస్ ఇన్ ఎవరీవన్.
0: ఇది లేనటువంటి వ్యక్తే మనకు కనిపించడు.
1: దేర్ ఆర్ నన్ వితౌట్ ది డివైన్ పవర్.
0: అందరి యందు ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్.
0: కానీ ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోవడం చేత ఎక్కడెక్కడో వెతుకుతున్నారు మీరు.
1: సిన్స్ యు డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది కొంతకాలం ప్రేమ చేతని మనం ప్రాక్టీస్ చేయాలి.
1: ప్రాక్టీస్ టు నో దట్ త్రూ లవ్.
0: అందరిని మనం ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: అప్పుడు అందరూ నీవే.
1: In fact,
0: నీవే అందరుగా మారిపోతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద వరల్డ్. యు ఆర్
0: ఏకత్వంలో అనేకత్వము, అనేకత్వంలో ఏకత్వము కనిపిస్తుంది.
1: యు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ప్లూరాలిటీ ఇన్ దిస్ యూనిటీ టు.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్.
0: మీ యందు ఉన్నదంతా ప్రేమని.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమని భగవత్ యొక్క ప్రేమ.
1: అండ్ దిస్ టోటల్ లవ్ ఇస్ ద డివైన్ లవ్.
0: క్రమక్రమేణ అన్ని మమయ మాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు.
1: మ్యాన్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్. గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్.
0: అంశంగా వచ్చేసిస్తున్నాయి.
1: యు ఆర్ హియర్ ఎస్ ఎ స్పార్క్.
0: కారణం ఏమిటి? బాడీ వేరుగా ఉండటం చేత.
1: బికాస్ ద బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: కనుక ఇదంతా చేరి ఒక్కటిగానే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ వన్ ఆల్ పుట్ టుగెదర్.
0: కనుక మీరు నేటి నుండి
1: ఫ్రమ్ దిస్ డే
0: ఎవరికి సేవ చేసినా
1: యు మస్ట్ సర్వ్ ఎనీవన్.
0: దైవ సేవగా భావించుకొని
1: కన్సిడర్
0: ఎలాంటి పనైనా మీరు చేయడానికి ప్రయత్నించాలి.
1: Be ready to do any work, any service.
0: దేహాన్ని మనం విచారం చేయకూడదు.
1: Don't go by the body.
0: వాడి పరిస్థితిని మనం విచారం చేయకూడదు.
1: Not circumstances.
0: అందరిని మనం ఏకంగా చూసుకోవాలి.
1: You should consider everybody equal.
0: అందరి యందు ఉన్నటువంటి యొక్క నాశక్తియే.
1: It's only divine power in everybody.
0: నాశక్తిని ఈ విధంగా నేను చూడగలుగుతున్నాను.
1: And my power is
0: ఇదంతా నా ప్రతిబింబమే.
1: In fact, it's all the reflection of my own. It's only reaction. It's all the resound of my own. You should have that feeling more and more. Then you will be able to reach that state of illumination mind. So first let's begin with the super mind. At this level, you are separate from others.
0: ఇది dualism లో ప్రారంభించింది.
1: And you begin with the state of dualism.
0: ఆ dualism కూడా సత్యం కాదు.
1: Dualism is never true.
0: A man with dual mind is half blind.
1: A man with dual mind is half blind.
0: Half blind గా నువ్వు పోతున్నావు.
1: You are proceeding in its half blinded nature.
0: అప్పుడు నువ్వు దాంతో నువ్వు ప్రారంభించి.
1: And you begin with it
0: correctly. అది higher mind కి పోతుంది.
1: Gradually it goes up to the higher mind.
0: ఈ higher mind కి పోయిన తర్వాత
1: after having gone there
0: నీ తత్వం నీకు రుచింప చేస్తుంది.
1: యూ విల్ నో యువర్ ఓన్ ట్రూ నేచర్.
0: ఆ రుచింప చేసిన తర్వాత ఆ రుచిని మరిగినటువంటి నీవు
1: ద మోర్ యూ రిలీజ్ ద టేస్ట్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: క్రమక్రమేణా ఇల్యూమినేషన్ మైండ్ కి వస్తుంది.
1: స్లోలీ యూ కమ్ టు ఇల్యూమినేషన్ మైండ్.
0: ఈ ఇల్యూమినేషన్ పూర్తి ఏకత్వాన్ని గుర్తించిన తర్వాత ఓవర్ మైండ్ లో చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దిస్ యూనిటీ వన్నెస్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ గోస్ అప్ టు ద ఓవర్ మైండ్.
0: అదియే నీ గమ్యము.
1: That is your goal.
0: Adiye nee yokka sarvamu.
1: That is everything for
0: you. Danu cheyadaniki nee chesetundi sadhananta nee.
1: All the efforts only to reach that goal.
0: Sadhanalu dehamto chesina sadhanalu gaadu pradhanamu.
1: Not the practices that you do with the body that
0: are important.
1: It is only exercise.
0: Aa pillalanta chesaru chudandi monna పంజాబ్ పిల్లలు ఎంత కసరత్తుగా చేశారు.
1: యు మస్ట్ హావ్ సీన్ పంజాబ్ చిల్డ్రన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్.
0: బాడీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తప్ప
1: యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ,
0: మైండ్ ఇంప్రూవ్మెంట్ కాదు.
1: అండ్ నాట్ ద మైండ్ ఎనీ,
0: కానీ మీకు ఇప్పుడు కావాల్సింది మైండ్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
1: వాట్ యూ నీడ్ నౌ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్, నాట్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బాడీ.
0: మైండ్ ప్యూరిటీ కావాలి,
1: మైండ్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: మైండ్ లోపల ఇల్యూమినేషన్ మైండ్ కావాలి,
1: అండ్ దెన్ యూ కెన్ రీచ్ ది ఇల్యూమినేషన్ మైండ్.
0: కనుక మీరు ఈ సేవనంతా ఏదో ప్రాపంచికంగా మనం చేస్తున్నాము, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు చేస్తున్నాము అని మీరు ఏమాత్రం ఈ భావన పెట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ ఆల్ వరల్డ్లీ సర్వీస్ రెండర్.
0: ఎప్పుడు నీవు సేవకు వెళ్ళినప్పటికీ స్వామి చెప్పిన మాటలు నీవు తలుచుకుంటూ,
1: వెనెవర్ యు స్టార్ట్ డూయింగ్ సర్వీస్ రిమైండ్ యువర్ సెల్ఫ్ భగవాన్ టీచింగ్,
0: అతనిలో ఉన్నది కూడా నువ్వు భగవంతుడే.
1: ద మ్యాన్ హూ రిసీవ్ సర్వీస్ ఆల్సో ఇస్ గాడ్ సేమ్ గాడ్
0: చేస్తున్నాడు,
1: అండ్ హీ జస్ట్ యాక్టింగ్ దట్ వే.
0: ఆ యాక్ట్ లోపల కూడా మనం ఒక పార్ట్గా ఉండాలి.
1: ఇన్ దిస్ యాక్టింగ్ యూ షుడ్ బి ఎ పార్ట్.
0: కనుక
1: సో
0: మనం ధ్యానం చేసిన, జపం చేసిన, సేవలు చేసిన అన్నింటి ఎందుకు ఒకే ఏకత్వం వస్తుంది.
1: వి మే మెడిటేట్ ఆర్ చాంట్ ఆర్ డూ పెనెన్స్,
0: కనుకనే ఉపనిషత్తు నత పాంసి నతి తానం.
1: సో ఉపనిషత్ సెడ్ నో పిల్గ్రిమేజ్ అండ్ నో పెనెన్స్ వుడ్ హెల్ప్ యూ,
0: నా శాస్త్రాన జపానహి
1: నార్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఇది మనం చేయవలసింది. ఈ ప్రాక్టీస్ లో మనం జపం చేస్తుంటుంటే ఎవరితో మాట్లాడుతున్నా కానీ చేతులు తిరుగుతూనే ఉంటాయి.
1: ఇఫ్ యూ స్టార్ట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ హోల్డింగ్ టాలిస్మన్ ఆన్ హ్యాండ్ సింప్లీ ది బీడ్స్
0: అయితే మొట్టమొదట అలాంటి ప్రాక్టీస్ కావాలి.
1: ఫస్ట్ హౌఎవర్ యూ నీడ్ టు ప్రాక్టీస్ టు బిగిన్ విత్.
0: సజ్జనం సేవనం వినా
1: యూ షుడ్ సర్వ్ ఎవ్రీబడి.
0: సర్వీస్
1: సర్వీస్ సర్వీస్
0: పోనీ నీవు చేతులతోనే చేయనక్కర్లేదు.
1: నాట్ నెసెసర్లీ విత్ యువర్ హ్యాండ్.
0: మీరేదో ప్రపంచంలో ప్రవేశించి దాంట్లో ఇతరులు సేవ చేయనక్కర్లేదు.
1: నాట్ దట్ యూ డోంట్ గో టు ఫార్ ఆఫ్ ప్లేసెస్ టు సర్వ్.
0: ఒక మనిషి ఏమైనా వస్తే నీవు మాటలతో కూడా అతను తృప్తి పరచు.
1: యు కెన్ సాటిస్ఫై అదర్స్ విత్ యువర్ వర్డ్స్.
0: ఈ వర్డ్స్ తో కూడా తృప్తి చేయడం కూడా సేవనే.
1: Satisfying others with your good words is service.
0: ఒకరికి నీవు అన్నం పెట్టి ఆదరించు అది కూడా సేవనే.
1: Serve food to others, it is service.
0: నీవు ఒక మంచి మాటలు చెప్పి అతన్ని సంతోషపెట్టు.
1: Make others happy by talking good words.
0: ఆ మాటలు కూడా మృదుమధురంగా చెప్పు.
1: Talk softly and sweetly.
0: అప్పుడే మనం సేవగలం.
1: That is true service.
0: చాలా మంది కొంతమంది శ్రీమంతులుగా ఉండేటువంటి వాళ్ళు, అయ్యో మేము బయటికి పోయి ఎట్లా సేవ చేసేది, మేము ఏ విధంగా సేవ చేసేది, మాకు అవకాశం లేదు అని బాధపడుతుంటారు.
1: Many rich people think that we don't have chance to serve others. How can you move about? How can you come out?
0: సమాజంలో పోయి సేవ చేయనక్కర్లేదు.
1: You don't need to go to society.
0: నీవు సంతోషంతో మాటలతో సేవ చేయి.
1: You talk well with all the smile.
0: చేతనైనప్పుడు నీవు ఎవరికైనా కాసు ఇచ్చి వాడి ఉదారపం చేయి.
1: You can also contribute and make others happy.
0: ఆ విధంగా ఉద్ధారం చేస్తే అది కూడా సేవనే.
1: If you help others, it is true service.
0: కనుక మనం సర్వీస్ చేయడానికి సమాజంలో ప్రవేశించి గో రోడ్లు తూర్చడం, పేషెంట్ చూసుకోవటం, కొంత వారిని ఎత్తు ఇవి చేయనక్కర్లేదు. అది చేసేకి అవకాశం ఉన్న వాళ్ళు చేయవచ్చును.
1: సర్వీస్ డస్ నాట్ మీన్ క్లీనింగ్ ది స్ట్రీట్స్ ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. దోస్ దట్ హావ్ స్కోప్ అండ్ ఛాన్స్ దే కెన్ సర్టన్లీ డూ ఇట్.
0: ఇది వాళ్ళ చేతనైనటువంటి సేవ చేసుకోవచ్చు.
1: దే కెన్ డూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక అనంతపురం కాలేజీ గర్ల్స్ వచ్చారు.
1: అదర్ డే అనంతపురం గర్ల్స్
0: స్వామి బాయ్స్ అంతా కూడా పల్లె పల్లెకు వెళ్లి వారి ఇంటికి అంతా కూడా అన్నం అందిస్తున్నారు.
1: ప్రేయర్ టు స్వామి దే సెడ్ భగవాన్ బాయ్స్ ఆర్ సర్వింగ్ ఫుడ్ అట్ ద డోర్ స్టెప్.
0: దాని అంత బండిల్ మాదిరి కట్టాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ ప్యాకింగ్ ఫుడ్.
0: కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మాకు ఏ పని లేదు.
1: ద మూమెంట్ బాయ్స్ లీవ్ దిస్ ప్లేస్ వి డోంట్ హావ్ ఎనీ వర్క్. మేము
0: కొంత పనులు చేస్తామన్నారు.
1: హౌఎవర్ వి వాంట్ టు డూ నౌ సంథింగ్ మోర్.
0: వెళ్ళండి.
1: భగవాన్ సెడ్ గో బై ఆల్ మీన్స్.
0: ఈ పల్లె లోపల దేవాలయంలో చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఎంత ఉన్నాయి.
1: యు ఫైండ్ టెంపుల్స్ బిల్ట్ ఇన్ ద ఓల్డ్ ఓల్డ్
0: టెంపుల్స్ అంతా కూడా కేవలం ఒక విధమైనటువంటి దుర్ప్రవర్తనతో చెడిపోతూ ఉంటున్నాయి.
1: అండ్ ఆల్ ది టెంపుల్స్ ఆర్ ఇన్ డైలాపిటేటెడ్ కండిషన్.
0: ఆ టెంపుల్ అంతా క్లీన్ చేయండి.
1: యు క్లీన్ దోస్ టెంపుల్స్.
0: వాటికి వైట్ వాష్ వేయండి.
1: వైట్ వాష్ దెమ్.
0: క్లీనింగ్ చేసుకోండి.
1: క్లీన్ దెమ్.
0: ఈ విధమైన పనులు మీరు చేయండి.
1: డూ దట్ వర్క్.
0: అప్పుడు బాగుపడుతుంది. దేవుని యొక్క మందిరమే మన దేహము.
1: Body is the temple of God.
0: Deho devalaya prakto jivo deva sanatana.
1: Body is the temple of God, the indweller is God himself.
0: Devalayam paint vestunnavani anukovaddu. Nee dehaniki nu paint vesko.
1: Don't think that you are painting the temple outside. No.
0: Daniki sunnamto paint vesti dinki premato paint vey.
1: You paint the outer temple with lime, you paint your own body with love. The temple of God.
0: Adhe chaal.
1: That's enough.
0: అదే సేవ.
1: దాట్ ఈస్ టు సర్వ్.
0: నీ మాటలు కూడా మృదుమధురంగా మాట్లాడండి.
1: టాక్ స్వీట్లీ.
0: దీనికి రఫ్ గా మనం మాట్లాడుకుంటాం.
1: నెవర్ బి హార్ష్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: మృదు మధురంగా మాట్లాడు.
2: సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అమ్మా ఏం చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చాలా మృదు మధురంగా మాట్లాడితే నీకెందుకు పో అనేది వాడు
2: గదిలించేది. If anyone asks you, what are you doing? You say, how are you concerned? You should not say that.
0: అది సేవ కాదు, హర్ట్ అవుతుంది.
2: It's not service, it's hurting.
0: కనుకని అది అంటే మాటలు మాట్లాడకూడదు.
2: Never be harsh to
0: others. ఎవరిని కఠినమైనటువంటి పదంతో హృదయాన్ని గాయం చేయకూడదు.
2: Never hurt anybody by using harsh words.
0: దేవునికి ఎక్కడైనా గాయం అయిపోతే దానికి బ్యాండేజ్ కట్టొచ్చును, దాన్ని మాపుకోవడానికి మందులు వేయొచ్చును.
2: For any wound, you can put some medicine, put some bandage.
0: కానీ మాటతో దెబ్బతిన్నటువంటి హృదయానికి బ్యాండేజ్
2: కట్టడానికి. But the wound, because of the words, can never be healed.
0: నేను అందుకోసం ఎంత కోపం వచ్చినా ప్రేమ ప్రేమ ప్రేమ ఏ అబ్బాయి ఎట్లున్నావు
2: స్వామి ఆల్వేస్ సేస్ అబ్బాయ్ హౌ ఆర్ యూ
0: అంతా ప్రేమనే.
2: ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్ స్వామి.
0: ప్రేమతో మాట్లాడు.
2: టాక్ విత్ లవ్.
0: కానీ ఆ ప్రేమ మనం అభివృద్ధి చేసుకుంటే వస్తుంది.
2: Yes, you can develop love on your
0: own. ప్రకృతి భావంతో మనం ప్రేమను పెంచుకోవాలి.
2: You start with the feeling of the nature.
0: తర్వాత అదే డివైన్ ప్రేమగా మారుతుంది.
2: Then that gets transformed into the divine
0: love. గా తయారవుతుంది.
2: That becomes divine love.
0: డివైన్ లవ్ వచ్చినప్పుడే
2: with this advent of divine
0: person గా మారిపోతావు.
2: You become divine person.
0: ప్రపంచమంతా ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
2: In fact, the whole of the world, there is only one thing that exists.
0: అలాంటి ఏకత్వానికి మనం ఉంటే
2: that oneness we should attain.
0: Seva ante edo uriki chestu chesetundi pannu sevaga bhavistunnaru.
2: Service is not merely the one that done with physical hands.
0: Chesulchu chesetundi seva kadu.
2: It's not really so.
0: Matanto cheyavachunu.
2: You can serve by good words.
0: Manastho cheyavachunu.
2: With the mind.
0: Bhavamto cheyavachunu.
2: With your feelings.
0: Kani ee vidhanga sharira manasika aadhyatmika tattuto ee sevanu manam cheyali.
2: So at the physical level, mental level also you can serve.
0: కనుక చేతులతో కూడా సేవ చేయొచ్చు.
2: బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్.
0: ఎవరైనా బిడ్డను ఎత్తుకొని వచ్చేస్తారు ఏడుస్తుంటే వాళ్ళను నువ్వు కూడా జోకొట్టు.
2: ఇఫ్ యు ఫైండ్ ద చిల్డ్రన్ క్రైయింగ్, యూ కెన్ జస్ట్ హెల్ప్ దెమ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్.
0: చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఆ పిల్లలకి ఇచ్చేసేయి.
2: ఇఫ్ యు గాట్ చాక్లెట్ విత్ యూ, యూ కెన్ గివ్ ఇట్ టు ద చైల్డ్ హూ ఇస్ క్రైయింగ్.
0: అది గొప్ప సేవ.
2: ఇట్స్ అ బిగ్ సర్వీస్.
0: అది ఏదో చిన్న హెల్ప్ అనుకుంటాం మేము.
2: బేబీ సిట్టింగ్ ఇస్ అ బిగ్ సర్వీస్. ఇట్ ఇస్ సర్వీస్.
0: ప్రమాణంలో చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది హెల్ప్ లో చాలా పెద్దది.
2: ఇట్ మైట్ బి స్మాల్ ఇన్ మెజర్ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక సేవలు చేసేటువంటి వాళ్ళు సేవా దళము అంటున్నారు మీరు.
2: యు సే సేవా దళ్.
0: సేవా దళ్.
2: సేవా దళ్.
0: ఈ దళం లోపల కొన్ని కొన్ని రెక్కలంతా ఉంటుంటాయి.
2: యు ఫైండ్ మెనీ పెటల్స్.
0: ఈ పెటల్స్ అంతా ఉంటుంటాయి.
2: ఎస్ యు హావ్ మెనీ.
0: క్రమక్రమేణ అవి వాడిపోయి రాలిపోతుంటాయి.
2: అండ్ ద పెటల్స్ ఫేడ్ అవుట్ అండ్ డ్రాప్.
0: ఆ రాలిపోయిన తర్వాత మిగిలేది ఒక్కటే మాత్రం ఫండమెంటల్.
2: Fundamental thing remains after all the petals fall down.
0: అందులోని విత్తనములు బయలు చేరుతాయి.
2: And therefrom starts seeds.
0: అవి పునర్జన్మకు పునాది అయిపోతాయి.
2: And that's become the foundation for the future.
0: కనుక ఈ లోక వాంఛనటువంటి పెటల్స్ అంతా కూడా రాలిపోవాలి.
2: So the petals of worldly desires should drop.
0: అవంతా పోయినప్పటికీ ఇందులో సత్సంకల్పం అనేటువంటి యొక్క బీజములు అభివృద్ధి అవుతాయి.
2: When once the desires, the petals drop down, the will develops.
0: కనుక సత్సంకల్పాలను మనం పెంచుకోవాలి.
2: We have to develop good thoughts.
0: సత్సంకల్పాలను మనం పెంచుకున్నప్పుడే సదాచారంలో ప్రవేశిస్తాము.
2: Good thoughts lead to good action.
0: సదాచారంలో ప్రవేశించినప్పుడే సత్సంగంగా చేరిపోతుంది.
2: Good action takes you to satsang, good company.
0: సత్కర్మలంతా మనం చేస్తాము.
2: We do everything.
0: ఆ సత్కర్మలు కూడా ప్రేమ ద్వారా చేయాలి.
2: Let us do all good actions with love.
0: With love, with love.
2: With love, with love.
0: Only love, love, love, love.
2: Everything should be based on love and love, love alone.
0: మానవుడు జీవించేదంత ప్రేమతోనే.
2: Because human life is sustained.
0: పుట్టిందే ప్రేమతోనే.
2: And you are born with love.
0: సత్యది ప్రేమతోనే.
2: You end your life with love.
0: కనుకనే ఇవన్నీ కూడాను ప్రేమమయంగా మారుతుందని.
2: So everything should be full of love for that matter.
0: ప్రేమమయమే జీవితము.
2: The human life.
0: ప్రేమాధారమే జీవితము.
2: And love is the foundation.
0: ప్రవర్తనే జీవితము.
2: The human conduct is love.
0: ప్రేమ ప్రవర్తనే.
2: And it is the love principle that governs life.
0: ఈ విజయమైనటువంటి ప్రేమను మీరు మర్చిపోతున్నారు.
2: You are forgetting the essence of love.
0: భౌతికమైన ప్రాక్తమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరచుకుంటున్నారు.
2: You are developing an only worldly physical love.
0: ఇది కాదు నిజమైనటువంటి ప్రేమ.
2: This is not true love.
0: ఈ విధంగా మీరు చేస్తూ ఉంటుంటే
2: when you act like this
0: ఇంకా మున్ముందంతా ఉంటుండాలి. రేపు మొన్నాడు అప్పుడు దీన్ని అంత వివరించి మీకు చక్కగా బోధిస్తాను.
2: There we have still two more days. Tomorrow and day after Bhagavan will explain you very clearly.
0: ప్రేమ ముదిత మనసే.

ది నెక్స్ట్ సాంగ్ ఈస్ ఆడమోడి గలదయ్య, రాగం చారుకేసి, సెట్టు ఆదితాళం, కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ శ్రీ త్యాగరాజా.

దానమాసితం. కలియుగే కలౌ భక్తిర్గరీయసీ తవః పూర్వం

0: ద్వాపరే దానవం కలౌ భక్తి గరీయస. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనువు యొక్క ప్రబోధలు మానసికముకు ఎంతనో హాయినిస్తుంది.
1: The teachings of Manu makes your mind very happy.
0: కృతయుగ ధ్యానమును, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపర యుగ అర్చన, కలియుగ నామస్మరణ, ఇది శాశ్వతంగా నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: He taught that in Krita Yuga, meditation was adopted. In Treta Yuga, sacred rituals like yajnas were conducted. In Dwapara age, it is archana or worship. While in the present Kali Yuga, namasmarana or chanting the holy name of God is adopted.
0: Anati, ahara viharamulu, marina rahitamainatuvi.
1: The food and habits were unpolluted in those days.
0: ఆనాటి మానవుని యొక్క ప్రవర్తన పవిత్రమైనటువంటిది.
1: The behavior of mankind in those days were highly sacred.
0: ఆనాటి మానవుని యొక్క చర్యలు సత్యవాక్ చర్యలు.
1: In those days, they indulged in truthful actions.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి
1: ఈజ్ అడాప్టెడ్.
0: ఆనాటి ఆహార విహారములు మరిన్న రహితమైనటువంటివి.
1: The food and habits were unpolluted in those

0: ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమణగే మానవులందున విశ్వశాంతికిరి.

0: There's no fear of sin due to ignorance. There's no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు దైవ చింతన యందు దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: People of Krutayuga spent all the time in thinking of God, in meditating on God.
1: కేవలం గంటలు దినములు నెలలు సంవత్సరములు కాదు.
0: Not merely hours, days, months and years.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
0: Instead, all the time, everywhere, under all circumstances, they spend thinking of God, meditating on God.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమని ప్రబోధించేటువంటి వాళ్ళు.
0: They also thought that one has to chant his glory every time.
1: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
0: In those days, there were no mean desires nor narrow-mindedness.
1: పరిపూర్ణ హృదయులు.
0: They have got the
1: పవిత్ర భావములు.
0: Sacred feelings.
1: నిండిన ఆనందము.
0: Full bliss.
1: పండిన మనస్సుతో ఉండేటువంటి వారు.
0: And they have got matured minds.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: People in those days had no desires.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: They had lot of grain.
1: ధన కనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: They had lots and lots of grain, comforts and conveniences.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: They never desired them. They never wanted them.
1: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
0: We are not able to visualize the people of Krutayuga who are desireless.
1: Krutayuga ప్రజలు వారి యొక్క నడతలు వారి యొక్క పవిత్ర భావములు ఎంతటి ఉన్నతమైనటువంటివో ఒక్కతూరి వెనుకకు తీర్చుచూచిన అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: If you go back into history and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Krutayi age, that reflects the culture of Bharat.
1: Anati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
0: People in those days have recognized and conducted having known the unity in diversity.
1: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత టీ తర్వాత డిన్నర్ ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్

0: lunch, tea and dinner like that during the course of the day.
1: ఈనాటి పిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
0: And these names were not known in those days.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మజ్జిగ అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కానీ క్రమక్రమేణా కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: With the passage of time, all the sacred feelings have been washed out.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: There commences the Treta Age.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: It is the time when devotion was on decline.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: There started the politics from Treta Age.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజా అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
0: It was Treta Age where you noticed kings and kingdoms. There was a feeling, as is the king, so are the subjects.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: They have not spent adequate time in meditation since then.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు జరుపుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: యజ్ఞం అనగా భగవత్ అర్పితమైనటువంటి కర్మనే యజ్ఞము.
0: యజ్ఞ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫర్డ్ టు గాడ్.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగమే యజ్ఞము.
0: ఎ సెల్ఫ్లెస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ సాక్రిఫైస్ ఇస్ యజ్ఞ.
1: అట్టి యజ్ఞయాగాదుల చేతనే వారు తరించుకుంటూ వచ్చారు.
0: దే వర్క్ ఫర్ దర్ లిబరేషన్ త్రూ ది సీక్రెట్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞ అండ్ యాగ.
1: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
0: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
1: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
0: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
1: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం అని మాత్రమే.
0: What they wanted, what they desired, that what they struggled for, what they yearned and pined is only their divinity.
1: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
0: But however, there started the royalty, the royal feeling.
1: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
0: That led to certain changes.
1: కాలం మారుకొనది.
0: As time passed by,
1: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Peculiar tendencies started cropping up.
1: ద్వాపర యుగం వచ్చింది.
0: Then dawned Dwapara Age.
1: ద్వాపరం లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
0: In Dwapara Age there were no more of yajna and yaga.
1: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: Gradually they started worshipping God, archana.
1: ఏదో కొన్ని సందర్భములు యందు దైవార్చన సల్పేది,
0: on certain occasions
1: దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రం గావిస్తూ వచ్చారు.
0: దే స్పెండ్ టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్, గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
1: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: రాజులు, సామంతులు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
0: Then there was a time when there are many, many kings and kingdoms and also the top people, zamindars, holding vast lands. Kramakramina
1: yajna yagadi kratavulu sannagellitu vachayi.
0: And then the yajna yagas were not performed.
1: Appudu kaligum lopala hare nama hare nama hare nama kevalam kalau nasteva nasteva gatirinja. Kaligum lopala yajna yagadam cheseki taginatundi samayam chikkatam ledu.
0: In this age of Kali, we do not have time to perform yajnas and yagas.
1: Dhyanamunaku avakasham dorukutam ledu.
0: There is no scope for meditation.
1: Kalukane eppudu etti samayam nandu kudanu namasmarana chala sulabhamaindani bhavistu vacharu.
0: However, at any point of time, every day, why one can sing the glory of God.
1: Ee vidhanga kevalamu ద్వాపరయుగంలో నామస్మరణ కూడా అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: లైక్ దిస్ ది నామస్మరణ చాంటింగ్ గాడ్స్ నేమ్ హాస్ బీన్ వెరీ పాపులర్ అండ్ వైడ్ స్ప్రెడ్.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ ఎందు కూడాను
0: ఇన్ ది సేక్రెడ్ యాక్ట్ ఆఫ్
1: ఒక పరిమితమైనటువంటి యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
0: ఏ లిమిటెడ్ టైం వాజ్ స్పెంట్.
1: పూర్వం పరిమితమైనటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు వారములు నెలలు సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు నిమిషాల కింద ప్రారంభమైంది.
0: The days, the weeks, months and years were spent in contemplation of God in those days, and today it is limited to certain period of time like minutes and hours.
1: దీనిని పరిష్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలిందో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this you can judge for yourself how the culture of Bharat has been declined.
1: శ్రీకృష్ణుడు రాముని పలికాడు జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియసి అన్నాడు.
0: In the age of Treta Rama declared
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది.
0: He declared that more than one's own mother and motherland, where else you find the heaven.
1: కన్న తల్లి జన్మమిచ్చిన భూమి ఇవి రెండు కూడాను స్వర్గమును కంటే మిన్న.
0: The physical mother and motherland are much more than the heaven.
1: ఈనాడు దేశాన్ని ఎవరు విశ్వసిస్తున్నారు?
0: Who has the spirit of nationality?
1: దేశాన్ని ఎవరు ఆరాధన సర్పుతున్నారు?
0: Who have got this patriotism?
1: ఎక్కడే గాని కనిపించడం లేదు.
0: నో వేర్.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
1: దుర్గుణములతో కూడిన దురాచారములతో కూడిన దుష్టంగములతో కూడిన దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయములే దీనికి మూల కారణం.
0: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్ మెనోవరింగ్ మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
0: Patriotism, where is it noticed today?
1: Enta minda rajakeeya nayakulu leru ikkada.
0: There are lots of politicians today.
1: Evaraina oka desham yokka gauravanni kaapaadutu vachara?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: Kaapaadatam ledu.
0: No.
1: Tama swarthamu tama saprayojanam kosam ane paatu padutu vastunnaru.
0: The politicians have been struggling hard for their selfishness and self interest.
1: Nijamga rajakeeya nayakulu anukunte tama sarvasvanni సంఘ శ్రేయస్సుకై అర్పితం గావించాలి.
0: ఇఫ్ ఈజ్ ఎ ట్రూ పాలిటీషియన్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ది టర్మ్ హీ షుడ్ బి సెల్ఫ్లెస్ అండ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: కానీ అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సాక్రిఫైస్ ఎనీవేర్.
1: సంఘం యొక్క తత్వాన్ని సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ బెనిఫిటెడ్ that from the society, out of the society, the resources of the society.
1: సంఘములో అధికారములు పొందాలని చెప్పని ప్రాకులాడుతూ వచ్చారు.
0: They are working for positions in society.
1: ఈ అధికారములోని గౌరవ మర్యాదలను కూడాను తామే పొందాలని విశ్వసిస్తూ వచ్చారు.
0: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
1: ఈ యొక్క రాజకీయం అనుకుంటే దేశమే లేకపోతే రాజకీయం ఎక్కడ?
0: When there is no country, how do you expect politics to succeed?
1: దేశాన్ని గౌరవించినటువంటి వ్యక్తి రాజకీయాలు ఏ రీతిగా తాము ఏలగలడు?
0: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యూ బి ఎ పాలిటీషియన్?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: ఎంత సేవ చేయగలడు?
0: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
0: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
1: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
0: వెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
1: భారతీయ వీరస్తుల,
0: listen to this truth, the son of Bharat.
1: పదవి కోసం వాంఛిస్తున్నారే కాని దేశం యొక్క సంక్షేమం కోసం ఎవరు కూడా ఆశించడం లేదు.
0: They want positions but not the progress of this country.
1: ఈ విధమైనటువంటి స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయే కాని,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చర్ సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్ ద రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: థౌజండ్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డూ వన్.
1: ప్రతి వ్యక్తి కూడాను భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
1: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుక దేశం యొక్క విశ్వాసం పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవటం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఇన్ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుక నేను మొన్న చెప్పాం 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: బట్ ఆన్ దర్ హ్యాండ్ రిమూవ్ బోత్ ప్లస్ ఆర్ మైనస్ బట్ ఇఫ్ యూ కీప్ వన్ అండ్ అనదర్ వన్ సైడ్ బై సైడ్ ఇట్ ఇస్
1: సంపాదించవచ్చు.
0: వెల్ దట్స్ హౌ యూ కెన్ ఇంప్రూవ్.
1: ప్లస్ వద్దు మైనస్ వద్దు.
0: లెట్ అస్ నాట్ హ్యావ్ ప్లస్ ఆర్ మైనస్.
1: నిజంగా దేశం యొక్క క్షేమము సమష్టి యొక్క క్షేమంలోనే ఉంటుండాలి.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: Sarvaloka srishto sukino bhavantu andaru kudunu sukhanga undalani aashinchali.
0: We should pray for the advancement and happiness of the entire world.
1: Rajakeeya lopala veeru naa vaadu vaadu veeru vaadu.
0: But in politics they claim mine and thine.
1: Kaani ee vidhamainatuvanti bheda bhavamulu idi sankuchitamaina bhavamulu.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: Andaru naavare aneetunti oka ekatva bhavanni manam vahinchali.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine.
1: Sabuddhi cheratam chetane desham patanam ayipothundadi.
0: Because of selfishness the country is ruining day by day.
1: Kabatti ee swarthabuddhini enaadu manam nirmoolam gaavinchukundamo.
0: That day when we kill the selfishness,
1: anaade desham yokka kshemam abhivruddhi avutundi.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడాను సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడాను ఒకరికొకరు నావారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards the family, how blissful it will be.
1: ఎంత సుఖమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు
0: బట్ మ్యాన్ కైండ్
1: ఈనాటి రాజకీయములకు
0: among politicians,
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభిరుచి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: By dividing the country, what do they want?
1: ఒక్కొక్కరు మినిస్టర్ కావచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ ministers?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
0: మినిస్టర్ ద వన్ హూ లివ్ ఫర్ మినిట్ మినిస్టర్ వెన్ హీ వుడ్ లీవ్ ద పొజిషన్.
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: డోంట్ హావ్ సచ్ సిల్లీ డిజైర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా, ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అట్ ఎనీ టైమ్.
1: దేశ సేవలోపల మీరు పాల్గొనండి.
0: సర్వ్ దిస్ కంట్రీ.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్ నా సిస్టర్, నా బ్రదర్ నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: We should be much more than that.
1: ప్రాచీన సంస్కృతిని గురించి
0: వివేకానంద
1: చికాగోలో మాట్లాడుతూ,
0: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
1: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు.
0: హి అడ్రెస్డ్ ది గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
0: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
1: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
0: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు దిస్.
1: ఈ సంస్కృతిని ఎరుగినటువంటి వారు కూడా ఆనందించారు.
0: Those that have no idea of culture appreciated it.
1: ఈ నాటి భారతీయులైనటువంటి వారు కూడాను
0: భారతీయస్ టుడే
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
0: వీ ఫీల్ ashamed టు అడ్రెస్ ది ఆడియన్స్ as బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
0: ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నిక్ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్
1: భావములను సమయ చేసి,
0: కిల్లింగ్ ఆల్ ది నారో ఫీలింగ్,
1: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
0: ఫాస్టరింగ్ ది యూనిటీ అండ్ కోఆపరేషన్.
1: ఇది పంచుటియే కాదే మానవత్వం.
0: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరికీ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హ్యావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
1: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
1: అలాంటి దివ్య దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
0: How have you forgotten this divine life?
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: What a great culture it is.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: It's not limited to భారతీయులు.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: The culture of Bharat is the highest of all.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: కల్చర్ ఇస్ ద వన్ దట్ రిఫైన్స్ యూ, దట్ పాలిషెస్ యూ.
1: కనుకని సంస్కరింపు చేయటం ఏమి? దోషమును దూరం చేయటము, గుణమును పెంచటము.
0: రిఫైన్మెంట్ మెంట్ గివింగ్ అప్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద గుడ్.
1: కనుకని దోషమును నిర్మూలనం చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణ ఎందుకు దోషములు నిర్మూలన చేయాలి?
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు. దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
1: ఈ మానవులు అంటే ఎవరు?
0: హూ ఇస్ ద హ్యూమన్?
1: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ, ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ మైండ్. వాట్ ఈస్ మనస్ మైండ్?
1: కోరికల యొక్క చేరికనే మనస్సు.
0: మనస్ ఆర్ మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్.
1: కనుక నేను సంకల్పములు సత్య సంకల్పములుగా మార్చుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ ట్రూత్ఫుల్ థాట్స్. You'll be true human being.
1: మనిషి ఆచరణగా ఉంటుంటాది.
0: And you'll conduct yourself as a typical human being.
1: ఈనాడు ఆ సత్య సంకల్పములు ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
0: Today there's no iota of truthful thoughts.
1: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్తంతా అసత్యమంగానే మారిపోతుంది.
0: We are living in utter falsehood. Therefore the whole thing appears as delusion.
1: కనుక మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలనం చేయండి.
0: Therefore kill, remove all your defects.
1: గుణమును అభివృద్ధి పరచుకోండి.
0: Develop the qualities virtues.
1: దివ్యత్వాన్ని పవిత్రముగా ఆవించుకోండి.
0: And understand the sanctity
1: of నిజమైన సాధన.
0: This is the true spiritual
1: సాధన. అనగా ఏమిటని?
0: What is spiritual practice?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: Converting, transforming bad into good is సాధన.
1: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
0: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి డు?
1: జపమాలు చెప్తున్నాము.
0: వి జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
1: ఆ బుద్ధి ఎక్కడ పోతుందో ఏమో తెలియదు, వానికే తెలియదు.
0: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ ద మైండ్ వేవర్. ఇట్ ఇస్ నాట్
1: స్పిరిచువల్ ప్రాక్టీస్. మనలో ఉన్న దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
0: వి హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
1: సద్బుద్ధులు, సదాలోచనలు, సత్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్ అండ్ థాట్స్.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual endeavor.
1: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
0: Today we learn.
1: ఏమిటి ఈ చదువులు?
0: What are the studies?
1: దంత కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
0: It has become modern education is ridiculous.
1: ఈ కలియుగంలో మరింత విచిత్రమైన రూపొందుతున్నాయి.
0: Particularly the modern times has on today it is ridiculous.
1: ఆన్సర్స్ రెండు కూడాను ఒక బుక్ లోనే వస్తున్నాయి.
0: The question and answer appear in the same booklet.
1: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసి ఆ బుక్ ను చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
0: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ వాంట్ టు రైట్ అగైన్. పని
1: ఏంటి? మీరు సాధించిన విజయం ఏంటి?
0: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
1: ఇలాంటివి చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
0: హౌ, వాట్ ఎ ఫ్యాషన్.
1: చదువుకుడును ఫ్యాషన్ అయిపోయింది.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
1: పరిగెత్తిపోయేటువంటి బస్సునంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటాడు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
1: గెట్ టు ది బస్. ప్రమాదం జరిగేది తనకే జరుగుతుంది.
0: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యూ బోర్డ్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్.
1: ఇలాంటి దీంట్లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
0: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
1: చదువు చదువు చదివి
0: హావింగ్ బీన్ స్టడీడ్
1: ఎన్ని విద్యలు నేర్చి
0: విత్ ఆల్ ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చావులేని చదువు చదవలేదు. ఇది మన భారతీయ సంస్కృతి.
0: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే
0: సో
1: మనము ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
0: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కేవలము నెగటివ్.
0: ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
0: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
1: నెగటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
0: నెగటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబులు అది ఖాళీయగున.
0: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్ ఎవర్
1: ఎంప్టీ. బుర్రది ఖాళీగాక ఇలా సుఖతమ నింపనగున.
0: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
0: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
1: కేర్ అనేటువంటి తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
0: వేర్ హస్ ఎడ్యుకేర్ relates to our heart.
1: Sadbhavamulu,
0: good ideas.
1: సత్య చింతనలు,
0: గుడ్ థాట్స్.
1: సదాలోచనలు,
0: గుడ్ థింకింగ్.
1: సత్య ప్రవర్తనలు,
0: గుడ్ కాండక్ట్.
1: ధర్మము, న్యాయము,
0: జస్టిస్,
1: ఇలాంటివంతా కూడా హృదయంతో తీసుకునేటువంటి.
0: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: కనుక ఈనాడు మనం చదవవలసినటువంటివి కేవలం టెక్స్ట్ బుక్స్ కాదు.
0: వాట్ యూ హావ్ టు స్టడీ ఆర్ నాట్
1: కూడా ఉండవలసిందే.
0: జీవన
1: సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఆన్ ఎర్త్ వీ షుడ్ హ్యావ్ ది సెక్యులర్ నాలెడ్జ్. టు బి హ్యాపీ in the other world we should have spiritual knowledge.
1: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగు పడాల్సిందే.
0: we have to struggle for our living.
1: కానీ పొట్ట కోసమే కాదు,
0: not merely for that.
1: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
0: in fact we should determine to achieve the goal of
1: education
0: life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
0: so we should work for our life.
1: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
0: In fact, the good behavior is an indication of
1: దానితో పాటు కొన్ని గ్రంథములు కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
0: We have to read certain textbooks and accept good.
1: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్ప వారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
0: There are many, many great people who write and read books.
1: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
0: Take the essence out of them.
1: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
0: Don't go by the community.
1: కులమత భేదాలంతా దూరం చేయాలి.
0: Don't have any differences on grounds of caste and community.
1: Caste of humanity.
0: Only one caste of humanity.
1: Religion of love.
0: The religion of
1: language
0: God.
1: Of the heart.
0: Language of the heart.
1: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
0: And have these three things strongly established.
1: కొన్ని కొన్ని సందర్భాల లోపల
0: but at times
1: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
0: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: అదే మన జీవితాధారము.
0: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగినా కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు.
0: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్. అనేక
1: మంది చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
0: దే ఆర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ట్రై టు నో ది పాత్ ఆఫ్
1: ట్రూత్. ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
0: దే నెవర్ అలాంగ్ ది రాంగ్ పాత్.
1: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
0: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
1: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు. అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
1: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
1: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
0: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
1: నో ఎస్లు వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ, బట్
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
0: అప్లై ఆల్ ద స్ట్రెంగ్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: ఇది మనం వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
0: ద డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
0: దిస్ యాక్చువల్లీ కాల్డ్
1: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
0: ఎవ్రీవన్
1: అనాది సంస్కృతియే.
0: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఏన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: శుద్ధ సత్వమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ ట్రూత్.
1: ఎట్టి కాలం నందు త్రికాల భాగ్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
1: కాలంతో మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
0: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
1: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: ఇట్ సైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
1: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వీ హావ్ ఫర్గాటన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటాయి.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
1: మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
0: ది హ్యుమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
1: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
0: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
1: జా అనగా పుట్టటము.
0: జా మీన్స్ బోర్న్.
1: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
0: మను ఈజ్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
1: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
0: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
1: కానీ బోధిస్తున్నారు,
0: దే స్పీక్,
1: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
0: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
1: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
1: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఫాలో ద కరెక్ట్
1: ఏ దేశం వాడైనా సరే,
0: యు మే బి బిలాంగ్
1: ఎనీ కంట్రీ. ముఖ్యం కాదు
0: ఎనీ కంట్రీ.
1: ధర్మం ముఖ్యమైనటువంటిది.
0: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
0: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఎలాంటి ఇక్కట్లు పెరిగినప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
0: వాట్ యూ హావ్ టు డూ, వాట్ యూ హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్,
1: తల్లిదండ్రులను
0: రెస్పెక్ట్, యువర్
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
0: Without them you don't exist.
1: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించటం లేదు.
0: Today no one is respecting one's own parents.
1: అది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
0: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
1: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
0: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికెన్.
1: తప్పులు ఉన్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రము భయం అనేటువంటిది ఉండకూడదు.
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యు డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
0: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్
1: మీ కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
0: వీఆర్ ఆల్సో బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
1: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
0: బెటర్ వి సే గుడ్ బై టు పాలిటిక్స్.
1: నాకు పాలిటిక్స్ కాదు, మీకు కేవలం వస్తుంది.
0: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: ప్రవర్తన నాకు చక్కది.
0: మై కాండక్ట్ బిహేవియర్ ఇస్
1: ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: ఏనాడైనా కానీ ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప గొప్ప డిగ్రీస్ ఇంత తీసుకున్నారు.
0: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
1: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనదిగా ఉంటుంటాయి.
0: బట్ దే బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
1: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
0: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి.
0: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయం విధేయతలతోనే కలుగుతూ వచ్చింది.
0: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫార్
1: అది విద్యనే కాదు.
0: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: ముఖ్యమైన తత్వము వినయంలోనే ఉంటుంది. అది
0: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
0: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
1: హ్యూమిలిటీ. అందులో తిరిగింది క్షమనే.
0: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
1: నేను చెప్పాను, క్షమ సత్యము,
0: దిస్ ట్రూత్.
1: క్షమ ధర్మము,
0: ఇట్ ధర్మ.
1: క్షమ వేదము,
0: ఇట్స్ టెక్స్ట్.
1: క్షమ అహింస,
0: ఇట్స్ నాన్ వైలెంట్.
1: క్షమ సత్యం బావు,
0: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ద వరల్డ్.
1: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ పర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
1: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
0: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: బ్రహ్మయోగి అయిపోయినాడు.
0: హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: భగీరథుడు
0: భగీరథ
1: ఈ క్షమను సాధించడం చేతనే
0: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ
1: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
0: హీ కుడ్ బ్రింగ్ డౌన్ దట్ గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అర్త్.
1: క్షమ చేతనే
0: అవుట్ ఆఫ్
1: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
0: కింగ్ జనక ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి ది వన్ ఆఫ్ హిస్
1: కనుకని క్షమ అనేటువంటిది ఎట్టిదానైనా మనం సాధించవచ్చును.
0: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు తెలియదు కానీ
0: యు డు నాట్ నో దిస్
1: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
0: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్.
1: ఎన్ని రకములైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
0: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దానికంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
0: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
1: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు,
0: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
1: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
0: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: దానిలో ఉన్నటువంటి సారాన్ని మనం స్వీకరించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ది టూ.
1: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
1: కనుక విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తూ రండి.
0: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ.
1: మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
0: యూ మే బి సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్.
1: మీరు ఏమాత్రం వెరవకండి.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
1: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
0: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
1: మీరు మార్కుల కోసమని ప్రాకులు ఆడొద్దండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్.
1: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
0: బి కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్.
1: పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్
1: నేమ్. పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
1: మంచి భావాలతో మీరు మెలగండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్.
1: మన విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ
0: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో,
1: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పొచ్చు.
0: యు మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్ ఎవ్రీబడి కెన్ సే దట్ యు బిలాంగ్ టు ది
1: టీమ్. నా పేరు నాకు అక్కర్లేదు.
0: భగవాన్
1: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
0: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్, ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
0: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
1: అది తప్పు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
1: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది అటువంటి వాడు.
0: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్ బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియన్.
1: ఇది అనాది అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియన్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ అట్రిబ్యూట్లెస్. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్యూర్
1: మాటలు చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు, కానీ అది నాకు ఇష్టం ఉండదు.
0: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే, బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
0: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ బిగ్ వే హైవే.
1: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
0: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
1: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పంగా చేయాలి.
0: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
1: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
0: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
1: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకో.
0: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
1: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ సెల్ఫ్.
1: అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: అదే సెల్ఫ్
1: రియలైజేషన్.
0: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
1: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
0: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
1: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
0: దట్ ఇస్ ట్రూ భారత.
1: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకో లొంగి,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ కో
1: పొంగి,
0: విత్ ఆల్ ప్రాబ్లమ్స్
1: అనేక రకమైనటువంటి చిక్కులు పూలుకొని,
0: ఫేసింగ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ది వే,
1: అనేక మతముల వారంతా దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు.
0: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
1: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దాన్ భారత్?
1: కేవలం బీద దేశం అనుకుంటారు.
0: యూ సే ఇట్ ఇస్ పూర్.
1: నీ బుద్ధిలో అది బీదగా ఉండొచ్చును.
0: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండెడ్నెస్.
1: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
0: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఎ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
1: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీతన్ సత్పద కలిగినటువంటి,
0: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్త్,
1: సిరి సంపదలతో తులుతూకుంటుండేటువంటి,
0: వన్ ఆఫ్ వెల్త్ అండ్ ఆఫ్ ఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ.
1: తక్కువగా ఉంది.
0: వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
1: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోతుంది.
0: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యు కంట్రీ ఫోర్ బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
0: బీ బ్రాడ్ మైండెడ్.
1: దేశం కూడా విశాలం అవుతుంది.
0: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఫర్ యువర్ కంట్రీ. శాస్త్రమును
1: బంగారు మనకుండా పది శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
1: మన భారతదేశమే గొప్పది.
0: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
0: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
1: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
0: ఎఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వీ ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
1: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
1: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాలను వర్ణిస్తూ ఉంటారు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
1: దేన్ని వర్ణించకండి. యు డోంట్ అన్నిటిని వర్ణించండి.
0: యు డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
1: అన్ని దేశాలు మంచివే.
0: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
1: కానీ ఏది చెడ్డది?
0: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
1: అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: చెడ్డది?
0: విచ్ ఇస్ బ్యాడ్?
1: మన మతి చెడ్డది.
0: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
1: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
0: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వీ కన్సిడర్ మతం రిలీజియన్ బ్యాడ్. మతములన్నీ
1: చేరి మంచినే బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: క్రిస్టియన్ మతం మంచిదే, ఇస్లాం మతం మంచిది, జొరాస్ట్రియన్ మతం మంచిది, బుద్ధిజం మతం మంచిదే, జైనిస్ మతం మంచిది, అన్ని కూడా సిక్కు మతం మంచిది,
0: సిక్కిజం.
1: అన్ని మతాలు మంచివే.
0: ఆల్ ఆర్ గుడ్.
1: నీ మతి చెడిపోవటం వల్ల అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
0: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్ బ్యాడ్.
1: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్
1: మతి. సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
0: మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
1: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటి మనసే.
0: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక నీ మతిని మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
0: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
1: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
0: డోంట్ అటెంప్ట్ టు రెక్టిఫై.
1: నీ మతిని నీవు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
1: దేశమంతా బాగుపడిపోతుంది.
0: ద హోల్ కంట్రీ విల్ బి.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
0: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
1: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
0: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
1: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
0: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
1: పరీక్ష?
0: పరీక్ష ఎగ్జామినేషన్.
1: రక్ష పరీక్ష.
0: రక్ష ప్రొటెక్షన్, పరీక్ష ఎగ్జామినేషన్.
1: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
0: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష ఎగ్జామినేషన్.
1: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
0: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
1: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
0: It's good fortune to have been
1: భారతీయుడు అని చెప్పుకోవడమే గొప్ప అదృష్టము.
0: To declare you are Bharatiya is the greatest fortune.
1: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
0: But you should live up to its fortune.
1: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
0: At any time, never deny, disown your country.
1: స్వప్నమందు కూడాను దాని ఏమాత్రం కూడాను మర్చిపోకూడదు.
0: Never forget your motherland in the dream.
1: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
0: That is true gratitude.
1: ఆ కృతజ్ఞత లేకపోతే
0: if you are not grateful,
1: మానవుడు పుట్టి ప్రయోజనమే.
0: What for is the human life?
1: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
0: The ungrateful wretch is wicked man.
1: కనుక నీ సూర్య నమస్కారం నందు కృతజ్ఞతాయ నమః.
0: Son God, we say, you just express that vision to us.
1: ఎట్టి వాడినైనా గాని క్షమిస్తారట.
0: Anyone will be
1: ఎవరైనా క్షమిస్తారట.
0: Excused.
1: కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్. ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
1: కృతజ్ఞతను చూపాలి.
0: యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
1: కృతజ్ఞుడు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
1: కనుకనే మన భారతీయుల యొక్క సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
0: యూ షుడ్ డిక్లేర్ ప్రొనౌన్స్
1: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: ఏదైనా ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు ఏమైనా చేసుకుని
0: don't think that others will do
1: something harm to you.
0: Publicize the propagate culture of Bharat. Let you be
1: life lo okate gaane rendu kaadu.
0: After all, you are one not two.
1: Neevi Bharat desham yokka kritagnataku neevu jeevithaanni ichinatunte vaadu avtavu.
0: It amounts to sacrificing your life for the culture of Bharat.
1: Bhayapadi maatramu mana yokka samskrutini ఏ మాత్రము తూలనాడకూడదు.
0: Out of fear, never consider your culture low or ridicule it.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: ఇన్ ఫ్యాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈస్ సో నియర్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: గాడ్ ఈస్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
1: తల్లి దగ్గరే ఉంటుంది.
0: మదర్ ఈస్ సో క్లోజ్.
1: దైవం ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: వెతుక్కోవాలి.
0: యూ హావ్ టు సర్చ్ ఫర్ హిమ్.
1: తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సచ్ మదర్.
1: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
0: మదర్ ఈస్ ఆఫ్ యువర్ చాయిస్.
1: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
0: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
1: రాములు జనని జన్మభూమి స్వర్గాధిప కరియేసి అన్నాడు.
0: సో రామ సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
1: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
0: దేర్ ఆర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
0: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవించుతున్నారు.
0: రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ రామ ఎక్స్పీరియన్స్
1: ధనం కావాలని ఆశిస్తున్నారు.
0: దే వాంట్ మనీ.
1: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
0: రామ సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
1: ఎవరైనా చేస్తారా?
0: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
1: కనకరక వస్తువానాను సర్వమును త్యజించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్
1: కూడా. అంతే,
0: సేమ్ థింగ్.
1: భర్తతో ఉండే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
1: పతే దైవం అని భావించి
0: కన్సిడరింగ్ హస్బెండ్
1: సర్వ సంపదను త్యాగం చేసుకుంది.
0: హి సాక్రిఫైస్ ఆల్.
1: అప్పుడే రాముడితో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
0: అండ్ సీత వాస్ రెడీ టు ఫాలో రామ.
1: కానీ తిరిగి రాముడికి దూరం ఎప్పుడైంది?
0: దెన్ వాట్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
1: జింకలపైనంత ఆశ పుట్టింది, రాముడు దూరం అయిపోయాడు.
0: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీఈస్ అవే ఫ్రమ్ రామ.
1: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
0: దెన్ వన్ షీ వాంటెడ్ ది డియర్, షీ హాస్ లాస్ట్ ద డియర్.
1: అదే బాధలు పడుతూ వచ్చింది.
0: దాట్ ఇస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
1: పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: వై దట్ రిచ్ యానిమల్ హాస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్?
1: ఏడుస్తుంది. పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: హి స్టార్ట్ క్రయింగ్. హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
1: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
1: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
0: In times of difficulties, you don't distinguish and discriminate.
1: కనుక మీరు ఏమాత్రమే కూడాను తొందరపడపడి లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ. బీ పేషెంట్ ఎనఫ్.
1: ఏ దేశమైనా వెళ్ళండి.
0: యు గో ఎనీ కంట్రీ.
1: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
0: యు పాస్ ఎనీ ఎగ్జామ్.
1: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
0: ఆక్యుపై పొజిషన్.
1: దానికి ఎవరు వద్దని చెప్పరు.
0: నోబడి విల్ సే నో.
1: దానికి నేను కూడా వద్దు చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
0: ఆక్యుపైంగ్ హై పొజిషన్ యు కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
1: కానీ చిక్కి కూడా అవకాశము దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్ వాట్ ఫార్ ఇస్.
1: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
0: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్
1: ఈ పదసేవని చేస్తునండి.
0: Having got the chance of serving God, never lose it.
1: నుంచి ముక్తి చేస్తునండి.
0: And he will take you to the liberation, giving you the
1: chance. ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంపతీయకండి.
0: Never follow the words of others and ruin your
1: life. నేర్చుకోండి ఈ బుద్ధుల నీవు తీర్చుకోండి కర్మం.
0: And just to correct your mind and see that you are relieved from this karmic effect.
1: అది ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటిది.
0: That's what you have to do.
1: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
0: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అది ఏ నిజమైనటువంటి దైవము.
0: దట్ ఇస్ ట్రూ గాడ్.
1: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
0: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
0: యూ డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
0: వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హింసెల్.
1: రావణుడు ఎలాంటి వాడు?
0: రావణ వాట్ మైటీ మ్యాన్.
1: అంత శ్రీమంతుడే లేడు.
0: ఇస్ ద రిచెస్ట్ మ్యాన్.
1: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేర.
1: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
0: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
0: హిస్ గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
1: భుజబలము, బుద్ధిబలము, శక్తి బలం అంతా ఉంది.
0: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
1: తపబలం కూడా ఉంటుంది.
0: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫార్?
1: కట్టగలిపటికి తాను మూర్ఖుడైపోయాడు.
0: అల్టిమేట్లీ హీ హస్ బికమ్ ఏ ఫూల్.
1: ఈ ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
0: హీ హస్ బికమ్ ఏ స్లేవ్ టు సెన్సెస్.
1: సర్వములకు కట్టుబడిపోయాడు.
0: సో హీ ఇస్ బౌండ్.
1: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
0: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
1: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహాదీనుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
1: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు
0: వెన్ హనుమాన్ హస్ గాన్ టు లంక,
1: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామా హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
1: రావణాసు దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
0: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీ ఇస్ ధీరా కరేజియస్ వన్.
1: అప్పుడు అడిగాడు రావణుడు,
0: నేను రావణ
1: ఎవరు పంపారా నిన్ను?
0: హూ సెంట్ యూ?
1: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
0: వాట్ ఈస్ యూ కెన్ సే?
1: ఎవరు పంపించినారు నిన్ను?
0: హూ సెంట్ యూ హియర్?
1: నీ చెల్లె ముక్కు చెవులటి కోసి పంపిణీ రాచి దొర నన్ను పెరా.
0: ద వన్
1: రావణ్,
0: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ ద ఇయర్ అండ్ ద నోస్ ఆఫ్ యువర్ సిస్టర్, ద వెరీ మ్యాన్ సెంట్ మీ హియర్.
1: నీ సిస్టర్ ముక్కు చెవులు కోసి పంపారు చూడు, అతనే నన్ను పంపించాడు.
0: దట్ పర్సన్ హూ హాస్ కట్ ఆఫ్ ది నోస్ అండ్ ది ఇయర్స్ ఆఫ్ యువర్ సిస్టర్ హీ హాస్ సెంట్ మీ హియర్.
1: అయ్యేని జవాబు ఇచ్చాడు హనుమంతుడు.
0: దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ హనుమాన్
1: గివ్. ఎటువంటి వాడు?
0: వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ హీ?
1: బలవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
0: హీస్ వన్ ఆఫ్ వర్చ్యూ, హీస్ వన్ ఆఫ్ క్యారెక్టర్,
1: విద్యావంతుడు కూడా,
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: అందుకోసమే రాముడు సేవకులుగా తయారయ్యాడు.
0: సో హీ కుడ్ బికమ్ ద బెస్ట్
1: హంటర్. ఏ మాత్రమూ లేదు,
0: హీ వాస్ ఈగోలెస్.
1: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
0: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
1: సుగ్రీవుని యొక్క మంత్రి.
0: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
1: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
1: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్ రావణ,
1: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
0: డు యూ డిసోబే మీ?
1: ఇంత జగత్తు లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నో బోడీ అడ్రెస్ మీ లైక్.
1: ఏమిరా అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
0: యు ఆర్ అడ్రెస్సింగ్ మీ యాజ్ ఇఫ్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ సర్వెంట్.
1: అప్పుడు చెప్తాడు,
0: దెన్ హీ సేస్,
1: ఏ రాజు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
0: నో కింగ్ స్పోక్ టు మీ లైక్ దట్ ఐ మేక్ యూ షట్ యువర్ మౌత్.
1: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో నీకు తెలియనటువంటి వాడు నిన్ను రా అనలేదు, నేను తెలిసినటువంటి వాడిని.
0: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్,
1: నా ప్రభు సాక్షాత్ దేవుడు.
0: My God is my master.
1: నేను నిన్ను రానడానికి హక్కు ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
0: I will address you as if you are a servant. I have got every right to beat you.
1: అని చెప్పేటప్పటికి ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమంతుడుగా ఉంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
0: Because watching is all his anger and fury. రావణ was taking care of his
1: thing. ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
0: Actually, monkey will be very much angry if anything is done to its tail.
1: ఏనుకు తొండం పైన కోతికి తోక పైన.
0: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టైల్.
1: చాలా సూక్ష్మ బుద్ధి ఉంటుంది.
0: ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
1: దానికి అంటించాడు.
0: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ ఫ్లేమ్.
1: నీవు చేసిన విద్య నీరే యాచా, నీకే చేస్తాను ఈ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గిపెట్టాడు.
0: హీ సెడ్ దిస్ ఇస్ ది థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ. హీ హాస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
1: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
0: డెమన్స్ వర్ డిస్టర్బ్.
1: వ్యర్థం అయి కోతి దిన్నెవ్వరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
0: హూ హాస్ సెంట్ దిస్ మంకీ? హూ హాస్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
0: యూ హాస్ సెట్ ది ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you. Who has sent you here?
1: వింటిని రామును బంటును జానకి కంటికి చల్లనాయనే.
0: ఐ హావ్ హర్డ్ యువర్ మెసేజ్, యు హావ్ బీన్ సెంట్ టు జానకి అండ్ ఐ సా యు.
1: పనుల ఇంటికి మింటిన నంటిన గది తెలియాడమ్మా ఈ కోతి దిన్నెవరు వంపిన నాతి మావాడ గోడాడ చేసనే. ఈ విధంగా లంకలోని వారంతా కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
0: సో
1: ఆ దుఃఖంలో కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
0: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హి థాట్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడాను దూషణలో భూషణలో తిరస్కారంలో పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
0: It's very important to think of God in times of praise and blame, the difficulties and profits and losses.
1: కనుక ఏటి సమయంలో కూడా దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
0: Under any circumstances, never forget to chant His glory.
1: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
0: Let there any troubles, they may come, but never forget God.
1: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారవుతారు.
0: Then you will be upholding the true human value in you.
1: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
0: ఈనాడు
1: మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
0: వేర్ వాల్యూలెస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వి ఆర్?
1: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్ కూడా కదలకుండా నిలకుండా చూసుకోవాలి.
0: వి షుడ్ అపోల్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
0: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
1: లేనటువంటి వాడే దానవుడు.
0: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ. హ్యూమన్ వితౌట్ దట్ హీస్ దానవ, ద డెమన్.
1: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
0: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్
1: వాల్యూ. మానవులని పేరు పెట్టుకున్నాం.
0: వీ హావ్ గాట్ ది నేమ్ టైటిల్
1: మానవ.
0: వీ ఆర్ మానవ హ్యూమన్.
1: ఈనాడు కొత్త వారు కాదు మనము.
0: వీ ఆర్ నాట్ న్యూ.
1: జన్మల నుంచి వస్తున్నాము.
0: వీ హావ్ బీన్ దేర్ ఫర్ సెవెరల్ బర్త్.
1: మా కాదు,
0: మా నో.
1: నవ కొత్తది కాదు.
0: నవ న్యూ.
1: పాతదే మానవ.
0: నాట్ న్యూ, ఏన్షియన్.
1: చాలా పాత జన్మం వాళ్లే.
0: ఐఎమ్ క్వైట్ ఏన్షియన్.
1: మా నవ.
0: మా నవ.
1: మా అనగా కాదు.
0: మా నో.
1: నవ కొత్తది కాదు.
0: నవ న్యూ, నాట్ న్యూ.
1: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
0: వీ హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
1: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
1: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
0: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
1: అది నిజమైన మానవత్వం రావడానికి కారణము.
0: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
1: స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
0: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
1: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
0: హావింగ్ హర్డ్ విన్నది, యూ హావ్ టు
1: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
0: యూ హావ్ టు హియర్ హియర్ అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దేర్.
1: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి.
0: యూ సీ కౌస్.
1: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
0: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్.
1: విరి తినేసేస్తాయి.
0: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
1: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయటికి తీసుకుని నెమరి వేసి చక్కగా మింగుతాయి.
0: As the cow goes back, it recalls, brings it back and mastigates.
1: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు, తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరి వేసుకుంటూ రావాలి.
0: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
1: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
0: The human value lies in these three.
1: ప్రాప్తి చేసుకోవాలి.
0: And deserve everything.
1: ప్రాప్తి నిలుపుకోవాలి.
0: We should keep it.
1: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
0: You get your own work for your own deservedness.
1: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని
0: సో బీ డిజర్వింగ్.
1: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా విడవకుండా.
0: నెవర్ గివ్ అప్ కల్చర్ ఆఫ్ భారత్.
1: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ అండర్ గోయింగ్ సో మెనీ చేంజెస్. ఏజ్ ఆఫ్ ఏజ్
1: మార్పులు జరిగిందా, కానీ మీలో మార్పు రాకూడదు.
0: లెట్ దేర్ బీ నంబర్ ఆఫ్ చేంజెస్ బట్ యూ బీ చేంజ్ లెస్.
1: మార్పు చెందుతూ ఉంటాయి.
0: దే డూ చేంజ్.
1: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిట్టిగా ఉన్నావు.
0: అట్ ద టైమ్ బట్ యు ఆర్ సో టైనీ.
1: చైల్డ్ అన్నారు.
0: యు ఆర్ కాల్డ్ చైల్డ్.
1: 15 ఏజ్ తెలికి నువ్వు బాయ్ అన్నారు.
0: ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 ఏజ్ తెలికి మ్యాన్ అన్నారు.
0: 30 మ్యాన్.
1: 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అన్నారు.
0: 75 యు ఆర్ గ్రాండ్ ఫాదర్.
1: కాబట్టి చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
0: ద చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ హావ్ నాట్ చేంజ్.
1: పేర్లు మారినాయి కానీ నీవు ఉండేది ఒక్కడే.
0: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యు ఆర్ వన్.
1: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
0: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్. మార్పు
1: చెప్పించకూడదు.
0: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
1: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: భగవత్ నామాన్ని స్మరిస్తూ
0: హావ్ మోర్ ఆఫ్ డివోషన్, చాంట్ హిస్ నేమ్. అది
1: మరవకుండా ఉండాలి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
1: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం చేసుకుందాం.
0: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
1: ప్రేమముదిత మనసే కహో

ది నెక్స్ట్ కాంపోజిషన్ ఇస్ శ్రీ సెయింట్ త్యాగరాజ. తాళం ఆది, రాగం అబేరి, ది సాంగ్ నగుమోమో.

నెక్స్ట్ సాంగ్ నిన్ను వినార్, కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ శ్రీ త్యాగరాజ, రాగం నవరస కన్నడ, సెట్ 2.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming Chinnakadas.
2: ఈ సమాజంలో ఈనాడు ఏది చేసినా తప్పుగానే వస్తున్నాయి.
3: In society, whatever is done, it's mistaken.
2: ఉపకారం చేసినా కూడా నువ్వు అపకారంగానే వస్తుందా?
3: Even help is considered
2: harm. అందుకని చెప్పారు, ఉపకారికి ఉపకారము, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా.
3: Nothing great to help a person from whom you received help earlier.
2: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి.
3: Without blaming anyone, helping a person who harmed you.
2: అయితే అది కూడా ఎలాంటి పరిస్థితులు చేయాలో మనం కొంత యోచించాలి.
3: You should also think over under what circumstances.
2: అపకారికి కూడా నువ్వు ఉపకారం చేయవచ్చును, కానీ ఎంతవరకు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కొంతవరకు విచారణ చేయాలి.
3: యూ కెన్ ఆల్సో హెల్ప్ ద వన్ హూ హార్మ్ యూ, బట్ టు వాట్ ఎక్స్టెంట్ డిస్క్రిమినేషన్
2: చెప్పాను.
3: భగవాన్ సెడ్ ఎర్లియర్
2: మహమ్మద్ ఘోరి 17 పర్యాయములు
3: 17 టైమ్స్
2: పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు.
3: అటాక్డ్ పృథ్వీరాజ్ కింగ్.
2: కానీ పృథ్వీరాజు ఈ 17 పర్యాయములు కూడా అతన్ని క్షమించి వదిలిపెడుతూ వచ్చాడు.
3: పృథ్వీరాజ్ పార్డన్ హిమ్ ఆల్ దీస్ 17 టైమ్స్.
2: ఎంత కంపాషన్, ఎంత దయ. కానీ ఇది మితిమీరిన దయగా రూపొందింది.
3: There's a lot of compassion, but it was too excessive.
2: మితిమీరినప్పుడు మతి తప్పుతుంది.
3: There is too much, naturally one turns mad.
2: అందువల్ల అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు,
3: భగవాన్ tells you,
2: మిత తిండి అతిహాయి, అతి తిండి మతిహాని.
3: Limited food will make you comfortable, excess will make you mad.
2: కానీ ఈ 17 పర్యాయములు అతన్ని క్షమించినప్పటికీ వానికి ఆ కృతజ్ఞత లేకపోయింది.
3: Though పృథ్వీరాజ్ pardoned గౌరీ 17 times, but he was not grateful to
2: him. 18th పర్యాయము పృథ్వీరాజు పై దండెత్తి వచ్చాడు.
3: Again he started attacking పృథ్వీరాజ్.
2: పృథ్వీరాజు భావమర్ది సహాయం తీసుకున్నాడు.
3: He took the help of the very brother-in-law of పృథ్వీరాజ్.
2: ఈ లోకములో మొట్టమొదటి నుంచి ఇదే జరుగుతుండేటువంటి.
3: This has been happening.
2: ఈ భారతదేశము స్వతంత్రాన్ని సాధించింది, కానీ ఐకమత్యాన్ని సాధించడం లేదు.
3: Though we achieved independence in India,
2: మొదటి
3: నుండి ఐకమత్యం
2: లేకపోవడం చేతనే భారతదేశం ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
3: Since the unity has not been there from the beginning, this is the present plight of this country.
2: పృథ్వీరాజు సిస్టర్ ని ఇచ్చారు అతనికి. అలాంటి వారిని స్నేహం చేసుకుని ఈ యొక్క మహమ్మద్ ఘోరి తిరిగి ఇతని పైన దండెత్తి వచ్చాడు.
3: He took the help of brother-in-law పృథ్వీరాజ్ and ఘోరి started attacking పృథ్వీరాజ్.
2: కానీ తలవన్ తలంపుగా రావటం చేత అతను పృథ్వీరాజు చిక్కిపోయాడు ఈ మహమ్మద్ ఘోరి చేతిలో.
3: As he came most unexpectedly, he lost the battle.
2: చిక్కినాడు కదా అని తాను కూడా ఒక్క పర్యాయమైనా క్షమించవచ్చు కదా.
3: Because he could catch hold of him, he could just pardon him.
2: తక్షణమే నిర్దయుడైపోయి కాఠిన్యం పూని కన్నులు తీసేశాడు.
3: Without any compassion, like with a stone hearted, he blinded him.
2: చూచారా, ఇంత ఉపకారం చేసినటువంటి వాడిని కూడా పెద్ద అపకారం చేశాడు ఈ యొక్క ఘోరి మహమ్మద్.
3: Though he was helped a lot, but he has harmed him.
2: కనుకనే ఉపకారం అనేది కూడా ఈ విధంగా పోకూడదు.
3: So we should not help in this
2: way. ఏదో ఒక పర్యాయం క్షమించు, రెండో పర్యాయం క్షమించు. మితిమీరి టైంలో మీరు క్షమాపణకు పూనుకోకూడదు, అది మీకే ముప్పుగా వస్తుంది.
3: You can excuse anybody once or twice, not beyond, or else it will be harmful to you.
2: కనుక అందరి ఎందు మంచి భావం పెట్టుకోండి.
3: Have good feelings towards all.
2: కానీ కొన్ని కొన్ని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని చాలా జాగ్రత్తగా మెలగాలి.
3: But you should be very, very careful basing on the situations and circumstances.
1: You were listening to a charming little story told by Bhagwan Sri Satya Sai Baba.
0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
4: This is Radio Sai Global Harmony. You will now hear a selection of devotional songs

నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు జుతి కల్పు ఏ వేల్పు